షోలో కిడ్స్ కోసం సర్ప్రైజ్ ఫన్ ట్రివియా క్వశ్చన్స్ ఉన్నాయి. మెదటికి మేత, విచ్ ఇస్ అవర్ యూజువల్ సెగ్మెంట్. అండ్ ప్రస్తుతము ట్రెండింగ్ అవుతున్న మంచి హిట్ సాంగ్స్ అండ్ మీకు ఇష్టమైన ఎవర్ గ్రీన్ క్లాసిక్స్, అసలు అవి ఎలా మర్చిపోదాం చెప్పండి. ఇంకా సర్ప్రైజెస్, లాఫ్టర్, మెమరీస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో సమ్మర్ హాలిడేస్ మూడ్ లో ఉన్నారా, లేదా మీ 4th of July లాంగ్ వీకెండ్ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారా, ఏది ఏమైనా కాసేపు అన్ని పక్కన పెట్టేసి మన హ్యాపీ అవర్ షోకి ట్యూన్ అయిపోండి. ఏ ప్లాన్ అయినా సరే ఈ 2 గంటలు మీతో పాటు నేనున్నాను. సో పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా పిలవండి, ఎందుకంటే ఈ రోజు మొదటి ఛాలెంజ్ వాళ్ల కోసమే, అందరికీ తెలుసు కదా. సో కృతి, మన ఇంకా చాలా మంది, కృతి ఒక్కదాని పేరే గుర్తొచ్చింది కానీ చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరూ కూడా రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? లెట్స్ సీ హూ హ్యాస్ ద ఫాస్టెస్ట్ బ్రెయిన్ అనేది. ఓకే, కిడ్స్ ట్రివియా మొదలు పెట్టేసే ముందు మనం ఒక పాటలోకి వెళ్ళిపోదాము. కానీ ఈ రోజు ఆల్రెడీ కొంచెం డిలేడ్ గా స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ అడిగేనా? మైక్ టెస్టింగ్ 1, 2, 3 ఉన్నారా అందరూ? ఓకే, ప్రపంచంలో అత్యంత పెద్ద జంతువు ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్స్ ఇవ్వనా? ఎలిఫెంట్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్ బ్లూ వేల్, అండ్ ఆప్షన్ సి ఇస్ జిరాఫ్. తెలుసా ఈ రోజు ఏం జరిగిందో? మిస్టేక్, నేను క్వశ్చన్స్ రాసుకున్నాను కానీ ఆన్సర్స్ రాసుకోవడం మర్చిపోయాను. సో నాకు కూడా ఆన్సర్ తెలీదు. మీరు ఎవరైనా ఫోన్ చేసి ఇది కాదు ఇది అని ఖచ్చితంగా చెప్పారంటే బాబ్బా, యు ఆర్ ద ఫాస్టెస్ట్ బ్రెయిన్. ఈ అవార్డ్ గోస్ టు హూ ఎవర్ కాల్స్ మీ ఫస్ట్. అండ్ స్టూడియో నెంబర్ తెలుసు కదా, 9726361966 ఈస్ ద స్టూడియో నెంబర్. ఇంకెందుకు ఆలస్యం? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసేయండి. ఈ వండర్ఫుల్ పాట వినేస్తూ, అండ్ ఏం చెప్దాం అనుకున్నాను, యా వండర్ఫుల్ పాట వినిస్తూ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసేయండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఆ క్వశ్చన్ రిపీట్ చేద్దాం అనుకున్నాను. ఈ మధ్య నేను మెమరీ బాగా ఇంప్రూవ్ చేయాలండి. ప్రపంచంలో అత్యంత పెద్ద జంతువు ఏది? విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్? ఇస్ ఇట్ ఆప్షన్ ఏ ఎలిఫెంట్? ఇస్ ఇట్ ఆప్షన్ బి బ్లూ వేల్? ఆర్ ఇస్ ఇట్ ఆప్షన్ సి జిరాఫ్? Which one? Listen to the song and do call me on the studio lines and I'll be waiting for you on the other side.

0: ఆసమ్ ఆ వండర్ఫుల్ హిట్ సాంగ్ విని వచ్చేసాం కదా. సో హల్లెల్లెల్లో ఈ పాట ఫస్ట్ ఒక 2 సార్లు విన్నప్పుడు నాకు ఎందుకో అంత అంటే ఇంకా కాన్సన్ట్రేట్ చేసి వినలేదేమో, ఐ డిడ్ గెట్ ఇట్. బట్ తర్వాత ఐమ్ లైక్ వా వాట్ ఎ బీట్, ఎంత బాగుంది అసలు ఈ పాట అనిపించింది. హోప్ఫుల్లీ మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. లాస్ట్ టైం నాకు ఎవరో సజెషన్ ఇచ్చారు పాట చెప్పినప్పుడు ఆకాశవాణిలో ట్రై చేద్దామని అనుకున్నాను అనమాట, ఆకాశవాణి స్టైల్లో. లైక్ ఈ మీరు ఇప్పుడు విన్న పాట ఏం సినిమా ఇది? పెద్ద సినిమాలోంచి మీరు విన్న ఈ పాట బుచ్చిబాబు సానా గారి డైరెక్షన్ లో జరిగింది. శృతి హాసన్ జాన్వీ మరియు రామ్ చరణ్ గారు నటించారు. అండ్ ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చింది ఏఆర్ రహమాన్. ఇలా చెప్దాం అనుకున్నానమాట. సో హీ వాస్ గివింగ్ మీ ఐడియా, సమ్ కాలర్ వాస్ గివింగ్ మీ ఐడియా, ఇలా చెప్పి చూడండి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ ఐడియా. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద సాంగ్, ఇట్స్ అబౌట్ ద క్వశ్చన్. ఎవరు ఆ పర్ఫెక్ట్ ఆన్సర్, నేను ఎవరి కాలర్స్ కి కూడా కాల్లో మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా చేశారని చెప్పలేదు, ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ దట్ ఫన్ ఫ్యాక్ట్. సో మనకి గౌతమ్ ఇస్ ద ఫస్ట్ కాలర్. గౌతమ్, జయంత్, వసుధ, సహస్రాక్షి అండ్ సుమంత్, ఆల్ ఆఫ్ దెమ్ కాల్డ్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ బ్లూ వేల్. ఎస్, బ్లూ వేల్ ఇస్ ద రైట్ ఆన్సర్. చెప్పాం కదా నాకు కూడా ఆన్సర్ తెలియదని, నేను చాట్ జీపీటీని అడిగాను. సో చాట్ జీపీటీ కాంట్ గో రాంగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో చెప్పేసింది నాకు. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఓకే నెక్స్ట్ క్వశ్చన్, రెడీగా ఉన్నారా? అండ్ కొన్ని కాల్స్ మిస్ అయ్యాను, ఐఎమ్ సో సో సారీ. నేను అనుకున్నా 4th of July కదా, ఇక్కడికైనా లాంగ్ వీక్ అయినా వెళ్ళిపోయి ఉంటారు అందరూ. సో కాల్స్ ఎవరు కాల్ చేస్తారు ఏటో చూద్దాం అనుకున్నాను. అసలు ఏమైనా ఫాస్ట్ ఉన్నారా? నెక్స్ట్ లెవెల్. సరే నెక్స్ట్ క్వశ్చన్, మన సోలార్ సిస్టమ్ లో రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? విచ్ ఇస్ అ రెడ్ ప్లానెట్ ఇన్ ఆర్ సోలార్ సిస్టమ్? ఓకే, ద ఆప్షన్స్ ఆర్ ఏ వీనస్, బి మార్స్ అండ్ సి జూపిటర్. సో మీ ఆన్సర్ ఏంటి? So do call the radio. 972-636-1966 is the studio number and you all know it very well. Chadastham, ala cheptu untam anamata number. Ee adbhutamaina paata vineseyandi and try to call the studio and let me know. And which is the red planet in the solar system? Is it Venus, is it Mars or is it Jupiter? Ee paata vinesi cheppeseyandi. Oh, callers vachesaru. Okay, let's take them on air because we are still on air. హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు, చెప్పేసేయండి. మార్స్ అంటే మీరు నన్ను అడుగుతున్నారా, కన్ఫర్మ్ గా ఆన్సర్ చెప్తున్నారా? శ్రీనివాస్ గారు, మార్స్. ఓకే చూద్దాం, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: వసుధ గారు, ఆన్సర్ ఇస్ మార్స్. ఓకే చూద్దాం. థ్యాంక్ యూ. మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: హలో, మై
1: నేమ్
0: ఇస్ క్వశ్చన్ ఇస్ బి. ఇస్ బి, వాట్ ఇస్ బి? హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? సుమంత్ గారా అండి? మార్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? రేడియో వాల్యూమ్ తగ్గించి నాతో మాట్లాడాలి, మీరు రేడియోలో విని నాతో మాట్లాడితే కష్టం. గౌతమ్. ఎస్ గౌతమ్.
2: The answer is Mars.
0: Okay, let's see if it's the right answer or not. Thank you so much for calling. Hello, Andy. Radio Surabhi call Jaisaru. We're on air.
3: Hello,
0: Andy.
3: Radio Surabhi call Jaisaru. On air.
1: Hello.
0: Intamma, Mali Chappu. మీరు రేడియో వాల్యూమ్ తగ్గించిన కొంచెం ప్లీజ్. ఓకే, సో ఎస్, ఎవరో ఇప్పుడే కాల్ చేశారండి, డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నారు. బట్ ఎప్పుడైనా మీరు ఎవరైనా ఆన్సర్ చేయడానికి. ఓకే, లెట్స్ సీ. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? వేదాంశ్. ఎస్ వేదాంశ్, వాట్ ఇస్ ద ఆన్సర్? ఓకే, దట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వేదాంశ్. ఆసమ్ అండి. మనకి అందరు కాలర్స్ రైట్ ఆన్సర్స్ చెప్పేశారు, బట్ ఒక చిన్న చిన్న రూల్ ఆఫ్ థమ్ అండి ఏంటంటే, వెన్ ఎవర్ యూ కాల్ స్టూడియో అండ్ వెన్ ఎవర్ ఐ టేక్ యూ ఆన్ ఎయిర్, మీరు ఆన్ ఎయిర్ తీసుకున్నారు అని చెప్తే మీరు సౌండ్ మీ కార్ లో వాల్యూమ్ తగ్గించేస్తే కాల్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. ఒక్కసారి అది ట్రై చేయండి చూడండి. విల్ హ్యావ్ అ వండర్ఫుల్ కాన్వర్సేషన్. అండ్ మనకి శ్రీనివాస్ గారు కాల్ చేశారు, వస్తా గారు కాల్ చేశారు, మధ్యలో ఒక అబ్బాయి కాల్ చేశారు కానీ నాకు డిస్టర్బెన్స్ లో పేరు సరిగ్గా వినిపించలేదు. సుమంత్, గౌతమ్, వేదాంశ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఏంటి ఇంతమంది ప్లానెట్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారా, వావ్ అమేజింగ్. ఈ పాట విని వచ్చేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. హోప్ఫుల్ యూఆర్ ఆల్ ఎంజాయింగ్.

0: Yes, that is one of my favorite songs too. Hope it is yours too. And meeru vinna paata Mirai movie lonchi Teja Sajja and Ritika Nayak natinchina cinema lo paata. And this is one of the one of the famous songs or one of the best songs in that movie. And for that time and every time, na chala ishtam. Ee paata tho paatu poole vere cinema kada Hanumanadi. Aa paata kuda chala ishtam. So kids andariki oka request entante ఆన్సర్ తెలిసిన వెంటనే ఆన్సర్ అంటే క్వశ్చన్ అడిగిన వెంటనే గూగుల్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి. మీ బ్రెయిన్ కి ఒక చిన్న వర్కౌట్ లాగా ట్రై చేయండి. ఎందుకంటే ఆన్సర్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. రాంగ్ ఆన్సర్ అయినా కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఒక అడ్వాంటేజ్ తెలుసా, మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పరా, మీ అందరి పేర్లు మాత్రమే చెప్తారు, మీ పిక్చర్స్ రావు ఇక్కడ. మీరు ఎవరో ఏంటో ఎవరికి ఏం తెలియదు kada. This is something interesting, right? So we can only know your name, we can't see your face or we can't relate to you, so that we don't know if that is like ante kanpiste sikkupadachu kada, meer em kanapadro, just vinapadtar ante. Andukani tappa answer ayina kuda assalu mohamad padakunda answer cheyesandi. And you all are doing amazing. Next trivia question ki vellipothamo. Nen question adikaka I'll just go through a commercial. ఒక స్పైడర్ కి మొత్తం ఎన్ని కాళ్ళు ఉంటాయి? హౌ మెనీ లెగ్స్ డస్ అ స్పైడర్ హ్యావ్? ఆన్సర్ నాకు ఏబీసీ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు సే బట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై. యాజ్ అ సెడ్ పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు కూడా మర్చిపోయా పిల్లలు అంటున్నాను. లాస్ట్ టైం సమ్మన్ టోల్డ్ మీ కిడ్స్ ట్రివియా క్వశ్చన్ సెషన్స్ కోసము పెద్దవాళ్ళు వెయిట్ చేస్తున్నామని చెప్పారు. అండ్ బై నాట్ ఇట్స్ అ ట్రివియా క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఎవ్రీ వన్ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ వన్. సో స్పైడర్ కి మొత్తం ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఒక స్పైడర్ సాలిడ్ పురుగు కదా, సాలిడ్ పురుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి మొత్తము? ఓకే, ఈజీ కోసం కిడ్స్ కోసము ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10. నా తెలుసు అందరు ఖచ్చితంగా పేరెంట్స్ వంక చూసి అంటే ఏంటి 6 అంటే ఏంటి 8 అంటే ఏంటి అంటున్నారు కదా. ఓకే, వి హావ్ సమ్ కాలర్ ఆన్ ద ఎయిర్, కెన్ యూ ప్లీజ్ రెడ్యూస్ ద వాల్యూమ్ అండ్ యు ఆర్ ఆన్ ఎయిర్, హూస్ టాకింగ్?
1: దిస్ ఇస్ గౌతమ్.
0: గౌతమ్ అగైన్, yes గౌతమ్, టెల్ మీ.
1: A spider has 8 legs.
0: Are you sure?
1: Yes.
0: Okay, let's see. Hello, you are on air. Can you please reduce the volume? Who's talking?
2: Yeah, we reduced the volume.
0: Oh, thank you so much. Such a good student. Who is this?
2: Okay. Yeah, thank you. Hi, I'm Sahasrakshi again.
0: Sahasrakshi, I love your name, Sahasrakshi.
2: Thank you.
0: So what's the answer?
2: So the answer is 8 legs.
0: Are you sure?
2: For a spider.
0: Okay.
2: Yes.
0: Even the baby spider has 8?
2: I don't know. Yes.
0: Even I don't know. I was just randomly asking because I had that question. Even the baby spider has, or is just the biggest one?
2: Oh, okay. Yeah.
0: But my question is in general, how many legs does a spider have? And your answer is the right answer. Thank you so much for calling, Sahasrakshi.
2: Thank you.
0: హలో అండి, మీరు రేడియో శ్రుభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హాయ్, మై నేమ్ ఇస్ కృతి.
0: కృతి, ఇంత లేట్ గా కాల్ చేసావేంటి కృతి? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ.
3: రియలీ,
0: హౌ ఆర్ యూ?
3: ఐమ్ గుడ్.
0: ఆసమ్. డు యు నో ది ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్?
3: యా.
0: వాట్ ఇస్ ఇట్?
3: ఎ స్పైడర్ హస్ 8 లెగ్స్.
0: Oh, that's the right answer. Thank you so much for calling, Kriti. Have a nice evening. Bye-bye.
3: You too. Bye.
0: అలా క్వశ్చన్లు గానే ఇలా టక టక టక టపి టపి టపి ఆన్సర్లు చెప్పేస్తున్నారు కిడ్స్ అందరూ, మంచి జోష్ లో ఉన్నారు. గౌతమ్, సహస్రాక్షి అండ్ కృతి, ఆన్సర్ ఇట్ రైట్. నేను క్వశ్చన్ అడిగి కమర్షియల్ చదివి వెయిట్ చేద్దాము, చిన్నగా కాల్ చేస్తాను అనుకుంటే మీరందరూ ఇంత ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో ఆన్సర్ చేస్తున్నారు. అసలు ఏమైనా ఊపు ఉందా? నేను నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా కూడా పెట్టుకోలేదు తెలుసా. సో మీరేం చేస్తారంటే, ఈ వండర్ఫుల్ సాంగ్ వినొచ్చేసేయండి, విని వచ్చిన తర్వాత మనం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్వశ్చన్, ఒక మంచి ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగేస్తాము. బట్ వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు కమర్షియల్ బ్రేక్, అందుకని నేనేమనుకుంటున్నానంటే ఒక కమర్షియల్ చూసుకుందాము ఈలోగా. A to B, mana favorite favorite A to B. Authentic South Indian flavors now made easy with A to B's new range of instant mixes, powders, masalas, paste and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Abba, tangy gongura rice anga notra neel karutne abba. Only at A to B. So Frisco Londi, Little Elm Londi, make sure you visit them. You can also visit them at A to B Texas. com, or you can call them at 214-872-2345. Yes, that is about A to B Adyar Anand Bhavan. And in case if you are hungry and if you are thinking where to go, this is the right place for all of you for the wonderful, wonderful South Indian any tiffin items or anything that you want, like gongura rice, the tangy gongura rice. Baundani, so break pinch vachin tarvata manam inka bold vishayalu, bold kaburlu maatladukundamu. Kids trivia question ni, because we started the questions a little later, I wanted to continue the kids trivia question for little more, and hopefully we'll have more fun. And kids ekkadiki vellipokandi, 7:30 ayipoyindi anukuntaremo. Okay, stay tuned.
4: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
4: Like memories.
7: Gurtukostunnai.
4: Like love. Life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
4: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
4: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na Home America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/MM Keeravani Show.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్?
12: A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
13: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
14: Sure. How many people are we expecting?
13: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
14: Idi office party a leka jatra?
13: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust swadeshi.
0: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో రేడియో సురభి 107.9 FM HD3 లో, అండ్ అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్ ఇస్ ద న్యూ ట్యాగ్ లైన్. సో క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఈ క్వశ్చన్ కూడా అడుగుతాను, సో మేక్ ష్యూర్ యూఆర్ ఆన్సరింగ్ ఇట్. గబా గబా లేచేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా. సో ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఆన్ ఎర్త్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అంటే వరల్డే కదా. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? లయన్, చీతా, టైగర్. దీస్ త్రీ ఆర్ ద ఆప్షన్స్. ఇస్ ఇట్ లయన్ ఆర్ ఇస్ ఇట్ చీతా ఆర్ ఇస్ ఇట్ టైగర్? ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? సో మనము ఈ రోజు సెగ్మెంట్ యూజువల్ గా కిడ్స్ ట్రివియా సెషన్ 7 to 7:30 చేస్తామండి, బట్ షో కొంచెం ఒక 5-6 minutes లేట్ గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది, కాబట్టి నేను షోని కొంచెం కంటిన్యూ చేద్దాం. అందులో పిల్లలు కూడా ఎంతో ఎంథూథియాస్టిక్ గా చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారనమాట కాల్స్ అన్ని, క్వశ్చన్స్ అన్ని టకటక. సో ఐ థాట్ ఓకే, లెట్ మీ ఎక్స్టెండ్ ఫర్ సమ్ మోర్ టైం అనిపించింది. అందుకో మాట్లాడుతుండగానే వచ్చేసారు. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? రేడియో వాల్యూమ్ తగ్గించవలసిందిగా మనవి.
1: This is Gautam.
0: Gautam, you are full on swing today.
1: Yeah.
0: Tell me, Gautam, what's the answer?
1: The fastest animal in the world is the cheetah.
0: Okay, let's see if it's the right answer or not. Thank you so much for calling. So Gautam, you have been calling me for every question, so I just wanted to ask you, neeku ishtamaina song edaina unda? Do you want me to play any song for you specifically? Fine, you can think and answer me later again. Okay,
1: okay,
0: cheptava lathe gurtochinda
1: song?
0: Okay, thank you so much, Gautam.
1: థ్యాంక్ యూ.
0: బాగుందండి. సో గౌతమ్ అయితే గెస్ట్ చేశాడు ఒక ఆన్సర్, బట్ ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? లయన్, చీతా అండ్ టైగర్. సో ఈ రోజు మనమైతే మెదడుకి మేత కార్యక్రమంలో కొంచెం ఆలస్యంగా వెళ్లడం జరుగుతుంది, అండ్ అప్పటి వరకు కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ అడుగుతాను, అండ్ ఈ క్వశ్చన్స్ కి ఎవరెవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. హలో అండి, మీరు రేడియో సిటీ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో వాల్యూమ్ తగ్గించవలసిందిగా
7: కోరుతున్నాం.
0: Nice. So the question is still on, but meerandaru ee wonderful part vinesi vachesayindi. Tarvata inka ee question off air teeskunta nenu answers evaru call chestaro chuddamu, and evaru guest chestaro kuda chuddamu, and I will take you all on off air. Listen to this wonderful song. It's Friday and obviously it's the DJ time.

0: ఎస్ ఆ వండర్ఫుల్ వండర్ఫుల్ పాట. ఫ్రైడే అంటే ఈ పాట వేయకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్ అనేది నా ఫీలింగ్, మీరేమంటారు? సో మీరు ఎప్పుడైనా కాల్ చేస్తే గనక, ఇన్ కేస్ పిల్లలు, వెన్ యూఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్, ఇఫ్ యూ వాంట్ రిక్వెస్ట్ సమ్ సాంగ్స్ డూ రిక్వెస్ట్ అండ్ ఐ వుడ్ లవ్ టు ప్లే యువర్ రిక్వెస్ట్ సాంగ్స్. జస్ట్ మేక్ ష్యూర్ దే ఆర్ ద ఫన్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఫర్ ద ఫ్రైడే హ్యాపీ అవర్, బికాస్ మన థీమ్ అంతా ఏంటి, హ్యాపీ అవర్ కదా. సో హ్యాపీ హ్యాపీగా మీరు అలా కార్ లో డాన్స్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ ని రిక్వెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇది సింపుల్ క్వశ్చన్, కానీ నాకు క్వశ్చన్ చదువుతున్నప్పుడు నాకు కన్ఫ్యూజింగ్ గా అనిపించింది, కానీ మీరందరూ సూపర్ స్మార్ట్ అనే విషయం నాకు చాలా బాగా తెలుసు, ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. సింపుల్ వన్, కెన్ పెంగ్విన్స్ ఫ్లై? పెంగ్విన్స్ ఎగరగలవా? అవునా కాదా? ఎస్ ఆర్ నో ఇస్ ద క్వశ్చన్. సో పెంగ్విన్స్ ఎగురుతాయా లేదా? ఎస్ ఆర్ నో? మీ అందరు చాలా స్మార్ట్ అని చెప్పేస్తారు. సో మనము ఇండియా బజార్, ఇప్పటి వరకు ఎవరైతే రాజేశ్వరి గారు షో విన్నారో మీరందరు వినే ఉంటుంటారు కదా, ఇండియా బజార్ వండర్ఫుల్ వండర్ఫుల్ గివ్ అవేస్ ఇచ్చిందండి. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా బజార్. ఈ జూలై 4th ఆఫర్స్ చాలా నడుస్తున్నాయి ఇండియా బజార్ లో. ఎవ్రీ వన్ డూ ఎంజాయ్ ద 10% ఆఫ్. యూఆర్ లిజనింగ్ ఇట్ రైట్, 10% ఆఫ్ ఆఫ్ ఆల్ యువర్ పర్చేసెస్ ఎట్ ఇండియా బజార్ మెకినీ ఫ్రమ్ 10 AM టు 4 PM మండే త్రూ థర్స్డే June 29th to July 2nd, 2026. It's a perfect time to stock up your favorite groceries and everyday essentials. Do visit India Bazaar Mekani. Let's take this caller. Hello, Andy. Meer on air unnaru.
1: Hello, Andy. Meer on air unnaru.
0: Sound tadichindi, please.
2: This is Gautam.
0: Gautam. How are you, Gautam?
2: I'm doing good.
0: Gautam, so what's the answer?
2: The answer is no, penguins can't fly.
0: Are you sure?
2: Yes.
0: I saw them flying.
2: they must have not been penguins then.
0: That's a nice and answer.
2: Could I have a song request?
0: Yes, you can, Gautam.
2: Could you put Swami Swami from Pushpa?
0: Yes. No, paadtava koncham paata.
2: No.
0: For sure. I'll line it up and I'll play it for you, Gautam. Thank you so much for calling.
2: Thank you. Bye.
0: Bye. సో మనకి గౌతమ్ ఈరోజు, గౌతమ్ అప్పుడప్పుడు దిశాంత్ ఉండేవాడండి మనకి ఇంతకు ముందు, సెలవులకి ఇండియా వెళ్ళినట్టున్నాడు. దిశాంత్, కృతి ఒకటి, వీళ్ళందరూ స్కూల్ ఉన్నప్పుడు సిన్సియర్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు లైన్ గా కాల్ చేసి ప్రతి క్వశ్చన్ కి ఇలానే ఆన్సర్ చేసేవాళ్ళు. గౌతమ్ టుడే ఇస్ రియలీ ద ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కాలర్ ఆఫ్ ద టుడేస్ షో అని చెప్పొచ్చు. గౌతమ్ సేస్ నో దే కాంట్ ఫ్లై. But as I said, I have seen them flying. So the question is still open. Can penguins fly is my question. నేను ఖచ్చితంగా గౌతమ్ కోరిన స్వామి స్వామి సాంగ్ ని లైన్అప్ చేస్తాను. ఈ పాట విని వచ్చేసేయండి, ఈలోగా నేను ఆ పాటని లైన్అప్ చేసేస్తాను. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ద క్వశ్చన్ ఈజ్ స్టిల్ ఆన్ అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్సర్ దట్. Can penguins fly?
3: సినిమా ఆ సిల్ వాటర్ అందుకో

0: Yes, that is another blockbuster song from Guntur Karam. That's a wonderful, wonderful movie, and that's my favorite song too. Hope you all are enjoying the songs. Me and Andhra Vintunaru, me RJ Srikanthi, though only on the Happy Hour, that is on Radio Surabhi, 107.9 FM HD3, America lo Telugu Nestam, sounds like home. And ee roju manamu inka kids trivia question session lone unnamu. Usually ka manu ee paatiki medadiki meta karyakram modalu pettestamu, kaani ee roju exclusion anamata, endukante Gautam saha సహస్రాక్షి అండ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత బాగా పార్టిసిపేషన్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పండి. అండ్ ఎస్, పెంగ్విన్స్ ఎగరగలవా, కెన్ పెంగ్విన్స్ ఫ్లై ఈజ్ ఆర్ క్వశ్చన్, అండ్ ద ఆన్సర్ ఇస్, ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ అండ్ విల్ సీ హూ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ స్టిల్. అయితే మనము గౌతమ్ అడిగిన పాటని ప్లే చేసేస్తున్నాము, బట్ విల్ మనకి కొన్ని కాలర్స్ నేను మాట్లాడుతుంటే ఓకే దేర్ యూ గో. హలో అండి, మీరు రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: హలో,
0: హాయ్, వాట్స్ యువర్ నేమ్?
1: రీహాన్.
0: రీహాన్, హౌ ఆర్ యూ? How old are you, Rehan?
1: 5.
0: Do you know the answer for the question, Rehan? Can penguins fly?
1: No.
0: No? I saw them somewhere in the movies. They are flying around. They can't fly?
1: Yeah.
0: Okay. If you say so, that's the right answer. Thank you so much, Rehan.
1: Welcome.
0: Have a nice evening. Bye-bye.
1: Bye.
0: మన 5-year-old రీహాన్ కూడా ఆన్సర్ చెప్పేశారండి. అండ్ ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్, పెంగ్విన్స్ కాంట్ ఫ్లై. ఈ ఫస్ట్ టైం నేను ఈ క్వశ్చన్ చదివినప్పుడు ఐ వాజ్ సో లైక్, అంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది. నేను ఎగరలేవంటే అలా గాల్లోకి ఎగిరిపోక్కర్లేదు, కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఎగరడం, నేను కొంచెం ఎగరడం నేను చూశాను. మేబీ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫ్లయింగ్, సో ఐ థాట్ పెంగ్విన్స్ కెన్ ఫ్లై. బట్ ఎస్, గౌతమ్ చెప్పేశాడు, సహస్రాక్షి చెప్పేసింది, అండ్ నౌ ద 5-year-old స్వీటెస్ట్ క్యూటెస్ట్ రీహాన్ ఆల్సో సెడ్ దట్ ద పెంగ్విన్స్ కాంట్ ఫ్లై. 5-year-old చెప్పిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశాక ఎస్ అనడమే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ answering that question. Next question ki velipodama lekapothe inka tricks kids trivia questions adugudama lekapothe em cheddamu ani aalochistunnanu. Konni easy questions e adugudam ani anukuntunnanu. Oka octopus ki enni chetulu untayi? How many arms does an octopus have? ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా సేమ్ స్పైడర్ దానిలాగే ఉందన్నమాట. 6, 8, and 10 ఆర్ ద ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. హౌ మెనీ హ్యాండ్స్ ఆర్ ఆర్మ్స్ డస్ అ ఆక్టోపస్ హ్యావ్? ఇఫ్ యూ నో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, డూ కాల్ ద స్టూడియో అండ్ లెట్ మీ నో. ఈ నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్ అయితే వినేస్తూ ఉండండి. ఈలోగా నేనైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆఫ్ అయ్యి తీసుకుంటా. మనకి గౌతమ్ అడిగిన సామీ సామీ సాంగ్ అయితే నేను లైన్అప్ చేసేసాను. హోప్ఫుల్లీ తెలుగు పాటే ప్లే చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఎస్, ఇట్ ఇస్ తెలుగు అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ సాంగ్. ఓకే, ఎవరో కాల్ చేశారు, చూద్దాం ఎవరు చేశారో. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? వాల్యూమ్ కొంచెం తగ్గించండి ప్లీజ్.
2: హలో, మై నేమ్ ఇస్ వరణ్య.
0: ఏంటమ్మా నీ పేరు ఇంకొకసారి చెప్పు.
2: వరణ్య.
0: స్పెల్లింగ్ చెప్పు. Can you spell your name, please?
2: V-A-R-E-N-Y-A.
0: Varanya. Oh, that's a nice name. I haven't heard that name, and that is so special. That's a very nice name.
2: Varanya.
0: Varanya. Oh.
2: Varanya.
0: So, Varanya, what's the answer for the question?
2: The answer is 8.
0: Auna. Sure?
2: Yeah.
0: Okay, let's see. Thank you so much. హలో అండి, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: దిస్ ఇస్ గౌతమ్.
0: గౌతమ్, ఐ వాజ్ అబౌట్ టు ప్లే యువర్ సాంగ్, హోప్ యూ లిసన్ అండ్ ఎంజాయ్ ఇట్.
3: సో ఆక్టోపై, దే హావ్ 8 హ్యాండ్స్ ఆర్ టెంటికల్స్.
0: 8 హ్యాండ్స్. ఓకే, దట్ లెట్స్ సీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్.
3: ఓకే.
0: హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? Hello, you are on air. Okay, I think the call got disconnected. You all listen to this wonderful song and I'll take the callers off air.

0: Okay, but let's go on air. Some caller is calling without me asking question. Hello, Andy. Meeru on air unnaru. Evaru maatladutunnaru? Who's talking?
1: Hi.
0: Hi, who is this?
1: Huh?
0: Who is this? What's your name?
1: Rehan.
0: Rehan again. Okay, Rehan, I haven't asked the question, but I wanted to ask you now because you called. So, how many stars does the American flag have? Do you know?
1: 15.
0: 15? 15 or 50?
1: 50.
0: 50. Wow. You know, what are the colors in the American flag, Rehan?
1: Blue, red, and white.
0: Wow, that's the right answer. Thank you so much. Do you have any request songs? Do you want me to play some songs, Rehan, for you?
1: Yeah.
0: Which song do you want?
1: Chicory, chicory.
0: Abba, edi paadu okasari paata, chicory, chicory.
1: Just play it.
0: How can just play it? I'll do. Thank you so much for calling, Rehan.
1: Okay.
0: Hello, Andy. Meeru radio sir, call chesaru. Meeru varu sound tagginchandi please. Hello, evaru maatladutunnaru?
2: Gautam.
0: Gautam. Ga, super Gautam. Question vinesav kada? ఏంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి?
2: 50
0: స్టార్స్. ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్.
2: హలో,
0: రేడియో సూర్బి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, కొంచెం వాల్యూమ్ తగ్గించండి అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ ఇఫ్ యు నో. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్?
1: యువాన్ష్.
0: యువాన్ష్. హే యువాన్ష్, ఐ రిమెంబర్ యు.
1: మై నేమ్ ఇస్ కాల్డ్ యువాన్.
0: వాట్ ఈస్ యువర్ నేమ్?
1: యువాన్ష్.
0: యా, ఐ నో. మీరు అరే మీ మీ యాక్సెంట్ కి మా యాక్సెంట్ కి చాలా తేడా ఉంటుంది. నువ్వు చెప్పే పేరే నేను చెప్తున్నాను. ఓకే, సో డు యు నో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్?
1: ద అమెరికన్ ఫ్లాగ్.
0: ఆహా, ద అమెరికన్ ఫ్లాగ్. హౌ మెనీ స్టార్స్?
1: హాస్ రెడ్, వైట్ అండ్ బ్లూ.
0: Yeah.
1: Colors.
0: Colors. And how many stars does it have?
1: 50.
0: 50. Wow. So what do those 50 stars represent?
1: The 50 states.
0: Yes. And which state do you like the most?
1: Texas.
0: Ah, right. We are Texans. We love Texas. Thank you so much, Yuansh. Bye-bye. Nice talking to you.
1: బాయ్.
0: సూపర్ అండి. అసలు ఈ రోజు కాలర్స్ అందరూ నాకు పాట అవుతూనే కాల్ వచ్చింది. సరే కాల్ తీసుకుని క్వశ్చన్ ఆన్ ఎయిర్ అడుగుదాము అనుకుని ఆన్ ఎయిర్ అడిగాను. అసలు ఆన్ ఎయిర్ గా క్వశ్చన్ విని టకటక టకటక ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేసారు. రిహాన్ ఇస్ ద వెరీ ఫస్ట్ వన్. రిహాన్ ఇస్ 5 years old, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ రిహాన్ ఆన్సర్ ఇట్ సో కరెక్ట్. తన క్వశ్చన్ ఏంటి, 50 stars ఉన్నాయని. అండ్ ఐ ర్యాండమ్లీ ఆస్డ్ వాట్ కలర్స్, అంటే చిన్నపిల్లాడు కదా తెలుసో లేదో అని అడిగాను. బట్ సర్ప్రైజింగ్లీ హీ టోల్డ్ మీ ద కలర్స్ ఆఫ్ ద ఫ్లాగ్, విచ్ ఇస్ వెరీ గుడ్. Then Yuvansh called and Gautam called, and I'm so happy that comes to the end of this question segment and the kids trivia segment. But hopefully all kids have enjoyed is what I am guessing. Next mana Rehan korina song vesistunanu. Song vintu meer break lo kelipotaru. Break nunchi vachaka bold aatladeskundam, which is Medrik Mita. Stay tuned. This song is for Bujri Rehan.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, old McDonald had a phone.
4: కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు ఒక్క
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.

ఎస్, మీరు విన్న ఆ అద్భుతమైన పాట చిక్రీ చిక్రీ సాంగ్ పెద్ది మూవీలోంచి రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ నటించిన సినిమా బుచ్చిబాపు సానా గారు చేసిన దర్శకత్వంలో. సో మనము ఈ లాస్ట్ 1 అవర్ సెగ్మెంట్ లోకి వచ్చేసామండి. అండ్ 8 to 9 మీరందరూ వింటున్నారు మీ హ్యాపీ అవర్ విత్ మీ ఆర్జే శ్రీకాంతి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 లో. అండ్ మెదడుకి మేత కార్యక్రమంలోకి వచ్చేసాము. సో హోప్ఫుల్లీ అందరు రెడీగా ఉన్నారు కదా మన మెదడుకి మేత. ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఇస్ హియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, నేనేం చేస్తానంటే ఒక కామెడీ బిట్ ఆర్ ఒక మూవీ క్లిప్పింగ్ ఆర్ ఒక పాత యాడ్ జస్ట్ లైక్ నాస్టాల్జియా, ఐ ప్లే దోస్ బిట్స్ అండ్ ఐ ఆస్క్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. యూజువల్ గా 2 సెగ్మెంట్స్ ఉంటాయి దీంట్లో. ఒక క్వశ్చన్ ఏంటంటే ఈజీ క్వశ్చన్, ఇంకొకటేమో కష్టమైన క్వశ్చన్. యూజువల్ గా ఒక కామెడీ క్లిప్ ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నేను ఫలానా ఒక 10 దోశలు 20 పెసరట్లు తిన్నాను అట్లా ఎవరైనా కౌంట్ చెప్పారనుకోండి, నా యూజువల్ క్వశ్చన్ అదే ఉంటుంది. ఈ కామెడీ బిట్ లో ఏ సినిమాలోంచి ఇస్ ద ఈజీ క్వశ్చన్. వాడు ఇప్పుడు తిన్న లిస్ట్ ఏంటి అనేది కూడా అడుగుతాను. అది దట్ ఈస్ మై మెదడుకి మేత సెగ్మెంట్, విచ్ ఇస్ నాట్ ద యూజువల్ కామెడీ బిట్ ప్లేయింగ్ అండ్ ఆస్కింగ్ ద మూవీ నేమ్ సెగ్మెంట్. దిస్ ఇస్ అ లిటిల్ సీరియస్ అండ్ అ లిటిల్ టఫర్ దాన్ ద యూజువల్ గేమ్ షోస్. So make sure you are listening, concentrate. So first కొంచెం సేపు అయితే మా జనరేషన్ వాళ్ళు కొంచెం రిఫ్రెష్ అవడం కోసం ఒక అద్భుతమైన పాత అడ్వర్టైజ్మెంట్ తో

0: patio seating, friends and family తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ ద టౌన్. సో వాట్ ఆర్ యూ ఆల్ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రేయస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. వావ్, ఫ్రిస్కోలో ఉందని విషయం నాకు తెలియదు. దిస్ ఇస్ న్యూస్ టు మీ అండ్ ఐ హ్యావ్ టు విజిట్ దిస్ వన్. హోప్ఫుల్లీ ఈ ఇర్వింగ్ లో వాళ్ళు, సౌత్ లేక్ లో వాళ్ళు, ఫ్రిస్కోలో వాళ్ళు అందరూ కూడా మైత్రేయకి ఖచ్చితంగా విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు చేసి చెప్పేసేయండి. నెక్స్ట్ మన సెగ్మెంట్ లో ఫస్ట్ యాడ్, లిజన్ కేర్ఫుల్లీ, ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్.
1: ఇడ్లీ, వడ, బోండ, పొంగల్, పూరి, పూరి, వడ, వడే, వడే. ഇഡ്ലി, പട, പോണ്ട, ഉപ്മ, അപ്പം, സേവൻ, പൊങ്കൽ, പൂരി, ദോശ, മസാലദോശ,
0: ఇంకంతకంటే వేస్తే ఆ యాడ్ అంటే తెలిసిపోతుంది. అంత ఫాస్ట్ గా వచ్చింది కదండి. వాట్ ఈస్ దట్ యాడ్? డూ యూ రిమెంబర్? యూ వాంట్ టు లిసన్ వన్స్ అగైన్? ఐ క్యాన్.
1: ഇഡ്ലി, പട, പോണ്ട, ഉപ്മ, അപ്പം, സേവൻ, പൊങ്കൽ, പൂരി, ദോശ, മസാലദോശ.
0: അതെ, ഈ ആഡ് ఏంటి? వాట్ ఇస్ దట్ యాడ్ రిగార్డింగ్? మన జనరేషన్ లో వాళ్ళకి దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ యాడ్ అనమాట. అది వెనకతు నుంచి వాడు అది చూపిస్తాడు, అది చూపించగానే వీళ్ళు ఫాస్ట్ గా చెప్పేస్తారు అనమాట. ఈ యాడ్ ఎవరికైనా గుర్తుంటే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. ఈ వండర్ఫుల్ సాంగ్ వినేయండి. ఎవరైనా కాలర్స్ వస్తే నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను వాళ్ళని. ఈ సాంగ్ వింటూ మీరందరూ ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడు వినిపించిన యాడ్ ఏంటి? Which ad is that?

0: అది ఒక వండర్ఫుల్ సాంగ్ వినేశారు కదా, రారా రక్కమ్మ, అది విని చాలా రోజులు అయింది, అందుకనే ప్లే చేసేసాను. హోప్ఫుల్లీ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వింటుండగా మనకు వసుధ గారు కాల్ చేసి సెంటర్ ఫ్రూట్ అని చెప్పేశారు. నేను సెంటర్ ఫ్రెష్ అనుకుంటున్నాను, చూడండి క్వశ్చన్ అడుగుతానా, నాకే సరిగ్గా ఆన్సర్ తెలీదు. నేను సెంటర్ ఫ్రెష్ కైసీ జీబ్ లబ్లబ్ ఏ టైప్ లో ఉన్నాను అనమాట, కానీ ఇది సెంటర్ ఫ్రూట్ యాడ్. అండ్ వసుధ గారు గెస్ట్ ఇట్ రైట్. సో మన నెక్స్ట్ యాడ్ కి రెడీగా ఉన్నారా? నేను చాలా క్విక్ గా ప్లే చేసి ఆపేస్తాను. సో శ్రోతలందరూ చాలా జాగ్రత్తగా వినాలి, మెదడికి మేత కార్యక్రమం కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి. ఓకే, అండ్ ఐ హావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ.
1: దాంతో మీ సాలన్ ఆకు చాయే యే వాలా టూత్ పేస్ట్ ప్రొడక్ట్. వాట్ ఎ షాక్.
2: కాష్ మేరీ త్వచా భీ ఐసీ హోతీ. తుమే చాయే యే వాలా క్రీమ్.
0: ఈ యాడ్ ఎవరికైనా తెలుసా? ఈ యాడ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ఈ యాడ్ తో పాటు ఇంకొక యాడ్ కూడా, చాలా పెద్ద యాడ్, కానీ కొంచెంసేపే వినిపిస్తాను. ఎవరికైనా తెలిస్తే ఈ రెండు యాడ్స్ నాకు వెంటనే కాల్ చేసి చెప్పండి స్టూడియోకి. ఇది రైల్వే స్టేషన్ లో ఒక అబ్బాయి ట్రైన్ దగ్గర నడుస్తూ ఉంటాడు, చిన్న బాబు. గివింగ్ అ పిక్చర్ రిఫరెన్స్. స్టేషన్ లో బెంచ్ మీద కూర్చుంటాడు. తెలుసా ఈ యాడ్? రాము కాక రైల్వే స్టేషన్ ఒక చిన్న బాబు నడుచుకుంటూ వచ్చి బెంచ్ మీద కూర్చుని నాకు కోపం వచ్చింది ఇంట్లో నుంచి వచ్చేసారని చెప్తాడు. ఇది ఎవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. అండ్ హోప్ఫుల్ యువర్ ఆల్ ఎంజాయింగ్. ఈ రెండు యాడ్స్ ఏనండి ఈ రోజు. నెక్స్ట్ సినిమా మూవీ క్లిప్పింగ్స్ మొదలైపోతాయి. నేను ఫస్ట్ వేసిన యాడ్ ఎవరికైనా గుర్తుందా? టూత్ పేస్ట్ అండ్ రకరకాల క్రీమ్ కి సంబంధించిన యాడ్ అది. సో దానికి తెలిస్తే ఆన్సర్ చేయండి. అండ్ ఈ రాము కాక యాడ్ ఎవరు గుర్తుంది? ఈ రాము కాక యాడ్ ఇంకొకసారి వినిపించమంటారా శ్రోతల కోసం? చూద్దాం ఎవరైనా గుర్తుపడతారేమో. కొంచెం ఎఫర్ట్ చేసి చూపిస్తా.
2: Yeah.

అనోఖి శుద్ధత ఇంకెక్కువినిపిస్తే వచ్చేస్తుంది కూడా, నాకే అటెన్షన్ ఉంది. సో ఈ యాడ్ ఎవరికి తెలుసో కాల్ చేసి చెప్పండి స్టూడియోకి. ఈ వండర్ఫుల్ సాంగ్ వినేస్తూ కూడా మాకు కాల్ చేసేసేయచ్చు. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ద ఫ్రైడే పార్టీ లవర్స్.

ఎస్, అయితే మనం అడిగిన క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేయలేదు. నేను ఆలస్యం చేయకుండా ఆ యాడ్ అంటే మీ అందరికి గుర్తు చేసేద్దాం అని అనుకున్నాను అన్నమాట. ఓకే, ఇదంతా విన్నారు కదా. లెట్ మీ గో టు ద ఎండ్. ధారా, మనకు అప్పట్లో డాల్డా ఉండేది గుర్తుందండి ఎవరికైనా. ఎప్పుడైనా మా నాన్నగారు వంట చేసేవారన్నమాట, మోస్ట్లీ మా మమ్మీనే వంట చేసేది. బట్ ఎప్పుడైనా ఒకసారి ఏవైనా సెపరేట్ గా డిఫరెంట్ గా వండాలి అనుకుంటే మా నాన్నగారు దిగేవారు. ఆయనకి కంపల్సరీ హీ బిలీవ్స్ దట్ డాల్డా వేస్తేనే ఆ ఐటమ్ లో టేస్ట్ ఉంటుంది అని అనుకుని దాన్ని డాల్డా వేసి చేసేవారు. నాకు బాగా గుర్తు మా డాడీ కోసం ఒక చిన్న డబ్బాలో డాల్డా ప్యాకెట్ మా అమ్మ దాన్ని విషం కంటే భయంకరంగా చూసేది అనమాట, చాలా దూరంగా పెట్టేది షెల్ఫ్ లో. సో డాల్డా ఇస్ దట్ ఈస్ డాల్డా యాడ్. ధారా ఇస్ ద యాడ్. సో నైస్, హోప్ఫుల్లీ మీ అందరికి గుర్తొచ్చుంటుంది. కష్టం లేని, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అది విన్నప్పుడు నాకు చాలా టైం పట్టింది. నాకు చూసిన గుర్తుంది, మీరందరూ యాడ్ చూస్తే మళ్ళీ మీకు గుర్తొస్తుందేమో. బట్ దట్స్ సో నైస్. నేను నెక్స్ట్ యాడ్ ప్లే చేసేస్తాను, ఇది ఖచ్చితంగా అందరికీ తెలుసు. లిజన్ కేర్ఫుల్లీ.

0: దూదది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసి అయితే స్టూడియో నెంబర్ 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్ అండ్ యూ ఆల్ నో ఇట్. ఈ నెక్స్ట్ పాట వినేసే ముందు ఒక చిన్న కమర్షియల్ చదువుకుని వెళ్ళిపోదాం మనము. రాధాకృష్ణ టెంపుల్, ఎస్ రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ ఎస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. దట్ ఈస్ ద సేకర్డ్ ఇన్స్టలేషన్ ఆఫ్ శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జులై 1st నుంచి జులై 5th వరకు జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఆన్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. నేను జులై 1st రోజు అయితే వెళ్ళడం జరిగింది. ఐ కాంట్ టెల్ యూ ద ఇమ్మెన్స్ పాజిటివ్ ఎనర్జీ ఇట్ హ్యాస్. అండ్ ఎవరైనా ఒకవేళ ఇంకా వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు కుంకుమార్చన జరుగుతుంది, రేపు ఎల్లుండి కూడా వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్ డేస్ డూ విజిట్ రాధాకృష్ణ టెంపుల్ ఆఫ్ ఆలన్. మనకి ఎవరో కాలర్ వస్తున్నారు, కాలర్ కాల్ లైన్ ఆన్లైన్ తీసేసుకుందాం. ఎస్ హలో అండి, మీరు కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు వసుధా.
0: అమూల్ దూద్ నన్ను అడుగుతున్నారా? కన్ఫర్మ్ గా చెప్పాలి.
1: అమూల్ దూద్ అని అనుకుంటున్నా.
0: ఓ అమూల్ దూద్ అనుకుంటున్నారా, చూద్దాం. వసు గారు మీరు బాగా కనెక్ట్ అయ్యారు కదా యాడ్స్ తోటి. కాదు అంటే అవి ఏమైందంటే చాలా పాత, నాకు గుర్తురావడానికి టైం పట్టింది. నేను చెప్పినట్టు ఇందాక ప్లే చేసిన యాడ్ ధారా గుర్తుందా మీకు? అది నేను కోల్గేట్ యాడ్ అని మీలాగే పేస్ట్ లో కాలేసా, కానీ కాదు అది కోల్గేట్ యాడ్ కాదు. అది సెంటర్ ఫ్రూట్ యాడ్, అది మీరు సెంటర్ ఫ్రెష్ యాడ్ అది. అదేమవుతుంది, చాలా పెద్ద యాడ్ అనమాట. అన్ని రకాలుగా ఏ లో అని చెప్తూ ఉంటారు కదా, ఏ వాలా అని చెప్పాక లాస్ట్ లో ఇవన్నీ కాదు సెంటర్ ఫ్రెష్ అని వస్తుంది అనమాట. సో అది సెంటర్ ఫ్రెష్ యాడ్ అది. వినలేదు ఎప్పుడు, చాలా రోజులు అవుతుంది నాకు ఇవన్నీ విని. బట్ ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళే సూపర్ ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ వస్తా గారు, థ్యాంక్స్ ఫర్ ద కాల్. చాలు మనం వేసే క్వశ్చన్ కి ఒక్కరు కనెక్ట్ అయినా చాలు తెలుసు. ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఇవన్నీ చాలా పాతవండి. అంటే మనమేమి అంత పాత అయిపోయి మనమే పాతామా లోఎల్ఎక్స్ పీస్లేం కాదు, కానీ బట్ స్టిల్ అంటే గుర్తు రావడానికి టైం పడుతుంది. దాని ప్రకారంగా పాతవని చెప్తున్నాను అంతే. ఈ వండర్ఫుల్ సాంగ్ విన్నొచ్చేసేయండి, మనం ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాము. అండ్ బోల్డ్ పాటలు, బోల్డ్ మాటలు, ఇంకా అసలు ఇంకా వండర్ఫుల్ కామెడీ లైన్అప్ చేసి ఉంచాను. యూ ఆల్ విల్ హ్యావ్ ఫన్.

0: మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: What a day, I'm completely exhausted. Dinner plans enti?
9: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
2: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
10: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
11: నీ కల నిజం అవబోతోంది.
10: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
11: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: call them at 817-829-8888.
1: వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో హ్యాపీ అవర్ లో ఫ్రమ్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. బాగుందండి. మనం ఆడుతూ ఆడుతూ ఆటలతో పాటలతోటి వండర్ఫుల్ గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ లోకి వచ్చేసాం. నాకు అసలు ఈ రోజు అయితే పరిగెట్టినట్టు అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ లోనే నాకు వండర్ఫుల్ కాలర్స్ కాల్ చేసేశారు. అండ్ నౌ వస్తా గారు బాగా కనెక్ట్ అయ్యారు కాల్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటితోటి. వస్తా గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అన్నపూర్ణ గారు కాల్ చేశారు. మీరందరూ ఆ పాట వింటుండగా అన్నపూర్ణ గారు కూడా మనకి క్వశ్చన్ కి ఆన్సర్ చేసేశారు. సో ప్రస్తుతం ఇప్పుడే గనక ఎవరైనా జాయిన్ అయి ఉంటే మనం ఆడుతున్నాము మెదడుకు మీద అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను ఇప్పటి వరకు నాస్టాల్జియాకి సంబంధించినట్టుగా ఒక పాత అడ్వర్టైజ్మెంట్స్ అయితే వేయడం జరిగింది. అండ్ మీరందరూ కూడా వండర్ఫుల్ వండర్ఫుల్ గా గెస్ట్ చేసేసారు. అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక వండర్ఫుల్ బ్రహ్మానందం కామెడీ బిట్ వేస్తున్నాను. ఈ కామెడీ బిట్ లో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. సో జాగ్రత్తగా వినండి ఇది, ఓకేనా? సినిమా ఏంటి ఇవన్నీ అడగను.
2: రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత గుర్తు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. డెబ్బేళ్ల వయసులో కూడా మా తాత తలదూకుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన దుప్పు ఎంత ఫేమస్ అంటే గంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతాను వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు పొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మలిచింది కూడా అంత గొప్ప తాతకి. నేను నల్ల బొచ్చన్న, అలాగే తాతన్న తాత తెల్ల బొచ్చన్న నాకు ఇష్టం. అలా తాత అమరవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దూరుకుంటూ ఉండగా గడ్డిపేట బుజ్జి పెద్ద కుదురు రోజాతో నా పెళ్లి కుదిరింది. కేవలం నా రింగుల వెంటుకలు చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే నా తాత చచ్చిపోయాడు.
1: ఇంకా చాలా పెద్ద బిట్ అండి ఇది, నేను అంతా వినిపించదలుచుకోవట్లేదు. బట్ బ్రహ్మానందంకి ఎవరితో పెళ్లి కుదిరింది, దాని డీటెయిల్స్ చాలా బాగా చెప్పాడు. అది ఎవరికైనా గుర్తుంటే స్టూడియోకి కాల్ చేసి బ్రహ్మానందంకి ఎవరితో ఫిక్స్ అయింది పెళ్లి అనేది చెప్పాలి. మీరు మళ్ళా వినిపించేస్తాను కానీ ఈజీ అయిపోతుంది. మెదడికి మీద ఎట్లా అవుతుంది అది మళ్ళా వినిపిస్తే. బట్ చూద్దాం, మీరే కదా కాలర్సే కదా, నాకు మీరు కాల్ చేసి ఆన్సర్ చేయడమే కావాలి. నాకు మిమ్మల్ని దగ్గరుండి గెలిపించడమే నాకు నా జీవిత ధ్యేయం. ఆల్సో వాళ్ళ తాతగారిని తాకితే ఆయన ఇంకొక పోలికి చెప్పారు ఎవరిలాగా ఎవరి అంటే, ఒక పోలిక ఏంటంటే ఆయన తాకే వాళ్ళు ఇలాగా పలానా రిఫరెన్స్ ఇచ్చారు. ఎలా ఇంకోటి తాకితే ఎలా ఫేమస్సో అలా మా తాతను తాకితే జుట్టు వచ్చేదని నమ్మేవాళ్ళు అని. ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఇంకొకసారి మళ్ళీ వినిపిస్తాను, వినండి.
2: రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత దుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. డెబ్బేళ్ల వయసులో కూడా మా తాత తలదూకుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన దుట్టు ఎంత ఫేమస్ అంటే గంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతాను వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు పొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మలిచింది కూడా అంత గొప్ప తాతకి. నేను నల్ల బొచ్చన్న, అలాగే తాతన్న తాత తెల్ల బొచ్చన్న నాకు ఇష్టం. అలా తాత అమరవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దూరుకుంటూ ఉండగా గడ్డిపేట బుజ్జి పెద్ద కుదురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది. కేవలం నా రింగుల వెంటుకలు చూసి తాంబూలాలు పుచ్చుకుంది.
1: చాలు, మళ్ళీ మీకోసమే వినిపించారు. ఎవరికైనా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ తాతగారిని ముట్టుకుంటే ఒక రిఫరెన్స్ ఇచ్చారు ఆయన, పలానా చోట ఒక పలానా అది ముట్టుకున్నంత ఫీల్ అయ్యేవాళ్ళు జుట్టు రావడం కోసం అని. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మానందం గారు చేసుకోబోయే మ్యాచ్ సంబంధం ఒక రిఫరెన్స్ ఇచ్చారు ఆయన, వాళ్ళ ఏరియా పేరు అండ్ ఆ అమ్మాయి పేరు ఒక రిఫరెన్స్ ఇచ్చారు. మీరందరూ ఆలోచిస్తూ ఉండేలోగా నేను ఒకసారి డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్స్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చదువుతానండి. మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400 ఆర్ యు కెన్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. So this is the address and meer ganaka oka wonderful smile ka evariki oddu cheppandi wonderful smile kavalante do call them and let them know manaki evaro calls vachestunaro chuddam. Hello andi, meer on air unnaru, evaru maatladutunaru?
0: Rajendra
1: garu ela unnaru andi?
0: Nen baagunnanu amma, meer ela ra?
1: Nen baagunnanandi, chaala rojulu avutundi. మాట్లాడుతుంటారు నా షో కి చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది నాకు. మీ గుమంటే ఫ్రైడే మీరు బిజీ కదా? చెప్పండి రాజేంద్ర, ఆన్సర్ తెలుసా?
0: తెలిసింది అనుకుంటున్నాను. అదే మంచిలో బట్టె ముట్టుకున్నట్టు.
1: కరెక్ట్.
0: ఇంకొకటి
1: గజ్జిపేట బుజ్జి చిన్న మనవరాలు అయితే రోజానో ఏదో చెప్తున్నాడు. నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రాజేంద్ర గారు అయితే కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు. ఇంకెవరైనా ఇంకా క్లియర్ గా విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా చెప్పండి రిఫరెన్స్ ఏంటి అండ్ పెళ్లి సంబంధం, పెళ్లి కూతురు ఎక్కడి నుంచి వచ్చింది, తన పేరేంటి. ఇస్ ద ఆన్సర్ ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ ఇస్ ద క్వశ్చన్ ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఓపెన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ డూ కాల్ ద స్టూడియో వైల్ యూ లిసన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్.
3: మీరు ముగ్గురు మ్యాడ్ కాబట్టి మీరు డాన్స్ ఆడతారు. ఎంఎంఐ అమ్మాయి

0: Yes, that is a wonderful request song, and thank you for requesting that such wonderful song. And neenaithe first time vinanandi, and it is so entertaining. Next bit lo kelipodam comedy bit, and I am playing that bit. Hopefully you all know this. It is a very famous one.
1: మాధవరావు గారు ఇల్లు మీకు ఎరిగానా?
2: ఓ పెద్దమ్మా, ఏ మాధవరావు ఇల్లు?
1: ఆ ఇరుగు రాజేళ్ళు ఉన్న మాధవరావు గారి ఇంటి పాసం మా వచ్చినామండి. బాబు ఆ ఇల్లు ఎక్కడ కాసేపు?
2: అది ఇల్లు కాదే.
1: మరి శాస్త్రమా?
0: లేడీస్ హాస్టల్.
2: కాస్తలా మాధవరావు వార్డెన్.
3: ఏది వార్డెనా? ఎగడంతో పెట్టుకుంటే
2: అలా అన్నాడా? ఒండడి దాకా అన్నని అనేవాడు ఈ మధ్య బ్రదర్ అని కూడా చెప్పుకుంటున్నాడు అన్నమాట.
1: ఏదో చెప్పుకొని బాబు, ఆ బాబు గారు లేకుండ కంచేస్తున్న ఆయన మాత్రం కూకుని కూకుని కాళ్ళు గుంట్లు
0: అది. ఇది చాలా చాలా ఫేమస్ మూవీ. మూవీ పేరేంటి? ఈజ్ ఈజియెస్ట్ క్వశ్చన్, 1A పార్ట్ 1A ఈజియెస్ట్ క్వశ్చన్. మూవీ పేరేంటి? పార్ట్ 1B ద టఫెస్ట్ వన్. ఆ గోడ మీద కూర్చున్న ముగ్గురు పోకిరి విధవలు ఎవరు? అమ్మో, ఎవరైనా వాళ్ళ ఫ్యాన్స్ తిడతారేమో. పోకిరీ, ఓకే వద్దు. ఆ గోడ మీద కూర్చున్న ముగ్గురు మహానుభావులు పేర్లేంటి? ఓకే, మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాను, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఈ బిట్ విని కూడా.
1: మాధవరావు గారి ఇల్లు మీకు ఎరిగానా?
2: ఓ పెద్దమ్మా, ఏ మాధవరావు ఇల్లు?
1: ఆ ఇరుగు రాజేళ్ళు ఉన్న మాధవరావు గారి ఇంటి పాసం మా వచ్చినామండి. బాబు ఆ ఇల్లు ఎక్కడ కాసేపు?
2: అది ఇల్లు కాదే.
1: మరి శాస్త్రమా?
0: లేడీస్ హాస్టల్.
2: కాస్తలా మాధవరావు వార్డెన్.
3: ఏంటి వార్డెనా? ఎగడంతో పెట్టుకుంటే
2: అలా అన్నాడా? ఒండడి దాకా అన్నని అనేవాడు ఈ మధ్య బ్రదర్ అని కూడా చెప్పుకుంటున్నాడు అన్నమాట.
1: ఏదో చెప్పుకొని బాబు.
0: అది అసలు బిట్ అయ్యడమో కాల్ రాకపోవడమా? హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? రాజేంద్ర గారు చెప్పండి. చెప్పండి.
4: హిట్లర్ సునాకర్ సోదరు అనంత్.
0: సుధాకర్, ఉత్తేజు, అనంత్. కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. ఎప్పటిది, చాలా రోజులు అవుతుంది ఆ మూవీ. సెకండ్
4: మీరు ఫోన్కే అన్నారని ఉత్తేజ్గారికి ఫోన్ చేసి చెప్తాను.
0: అమ్మా బాబాయ్, మీకు దండం పెడతాను. ఏదో ప్రశాంతంగా అమెరికా వచ్చి నా పని నేను చూసుకుంటున్నాను, ఏం చేయకండి మీరు. అలా డౌట్ వచ్చిందండి, నేను అనేసాక ఎవరికైనా ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీయో ఎవరైనా ఉన్నారంటే చచ్చిపోతారని కాదు. వాళ్ళు వాళ్ళ ముగ్గురు మహానుభావులండి, ఆ సినిమాకి ఊపిరి పోసింది వాళ్లే. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అవునా, అవును. నిజంగా ఫ్రెండ్ కాదా? మీకు ఫ్రెండేనా? ఓకే, కానీ కరెక్ట్ అండి. నాకు సుధాకర్ గారి పేరు, ఉత్తేజ్ గారి పేరు గుర్తుంది, ఆ లాస్ట్ అనంత్ గారి పేరు అసలు గుర్తులేరు. మీరు చెప్పాక ఓ అవును కదా, ఈయన పేరు అనంత్ కదా అనుకున్నాను.
4: రాజ్బాబు తమ్ముడు.
0: రాజ్బాబు గారి తమ్ముడు, అవునవును, కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఈ మూవీ వచ్చిన కొత్తల్లో అసలు ఒక రేంజ్ లో ఆట పట్టించేవాళ్ళు, ఎవరైనా ఒక ఇద్దరు చెల్లెళ్ళు ఉండి ఒకే ఒక అన్నయ్యో తమ్ముడు ఉంటేనో అట్లాగా. కానీ లేడీస్ హాస్టల్, బా ఏం పేరండి అసలు, అది సూపర్ కదా. హిట్లర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ సుధాకర్ గారు, ఉత్తేజ్ గారు, అనంత్ ఈజ్ ఆల్సో ద రైట్ ఆన్సర్. ఈ వండర్ఫుల్ పాట వినేసేయండి. విని వచ్చిన తర్వాత ఇంకొక వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్ వేసేస్తాను. మెదడికి మేత అంటే అదే కదా, మనందరం ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలి, కానీ మెదడికి కొంచెం పని చెప్పాలి. దాట్ ఈస్ వాట్ ఆల్ వీ వాంట్. ఎంజాయ్ ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వినేశారు కదండి. నాకైతే రాజేంద్ర గారు ఒక్కళ్ళే చాలా యాక్టివ్ గా కాల్ చేసి చెప్పేశారు, బట్ ఇట్స్ ఓకే. కొన్ని కొంతమంది క్యాచ్ చేయగలరు, అలా నాలాగా రాజేంద్ర గారు లాగా ఇంటెలిజెంట్ ఫెలోస్ మట్టుకే అది ఆన్సర్ చేయగలరు, ఇట్స్ ఓకే. అమ్మా ఎవరికో పోషం వచ్చేసింది, చూద్దాం. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? వినోద్ గారు. మై నేమ్ ఇస్ వినోద్ గారు. తెలుగు వచ్చా అండి?
1: తెలుగు.
0: సూపర్, తెలుగులో మాట్లాడేసుకుందాం. ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి. మీరు ఎట్లా ఉన్నారు?
0: నేను అద్భుతంగా ఉన్నానండి. మీ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా? నేను ఇంతకు ముందు బిట్టేసాను, దానికి ఏమైనా ఆన్సర్ తెలుసా మీకు?
1: లేదండి, నేను ఎప్పుడు వినడం మొదలు పెట్టాను.
0: నేను ఏం క్వశ్చన్స్ అడిగితే అడగలేదు, మీకేమో రిక్వెస్ట్ అవుతుందా?
1: మీరు క్వశ్చన్స్ అడగండి.
0: క్వశ్చన్ అడగమంటారా? నేను బిట్ వేసాక మళ్ళీ కాల్ చేస్తారు, లేకపోతే నేను అందరికి వినిపిస్తాను, లేకపోతే లైవ్ ఉండండి వినిపించొచ్చేమో. ఇలా కూడా విన్నాక ఈ క్వశ్చన్ అయితే నేను ముందే అడుగుతాను, బికాస్ యు ఆర్ ఆన్ ద ఎయిర్ రైట్ నౌ విత్ మీ. క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో బ్రహ్మానందం వరుసగా కొన్ని పేర్లు చెప్పి ఆ పేర్లతో కనెక్ట్ అయ్యే ఊర్ల పేరు కూడా చెప్తాడు. అది తెలిస్తే మీరు వెంటనే నాకు కాల్ చేయండి అని చెప్తాను. మీరు ఆన్లైన్ లో ఉన్నారు కాబట్టి పెట్టేసి మళ్ళీ కాల్ చేయండి, లేకపోతే క్వశ్చన్ విని. ఓకే, థ్యాంక్ యూ వినోద్ గారు. ఓకే, వినేద్దాం అయితే ఈ బిట్. క్వశ్చన్ తెలుసు కదా? సో బ్రహ్మానందం గారి పేర్లు ఊర్లు చెప్పాలి నాకు. ఇంకోసారి వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకటి రెండు పేర్లు చెప్పినా పర్వాలేదు, మొత్తం చెప్తే అసలు సూపర్. మీరు
2: Anytime, anywhere, any help, Aval is here. Aval is Miryal. You know Miryalu? He's my small brother. He's in Miryal Gudem. You know Kandulu? He's my biggest brother. He's from Karnool. Of course, Lavangam is in Paris. Masala then?
0: ఎస్, లవంగం ఈజ్ ఇన్ ప్యారిస్, అది మనందరికీ తెలుసు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే గనక వినోద్ గారు ఇందాక కాల్ చేశారు, మళ్ళీ కాల్ చేయండి. ఈలోగా టెక్సాస్ సొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుకుందామండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ స్టేట్స్, హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్. ఫాలో ద టెక్సాస్ సొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th at the Perrier View Cricket Complex in Houston. American School Cricket starts here. So learn about cricket at tscb.cricket. దీంట్లో ఈ వెబ్సైట్ లో కనుక వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. అండ్ దిస్ ఇస్ రిగార్డింగ్ టెక్సాస్ సొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్. సో మీరైతే క్వశ్చన్ విన్నా జరిగింది కదా, ఎవరికైనా తెలిస్తే ఆవాలు ఏ ఊరు నుంచి, మిరియాలు ఏ ఊరు నుంచి, కందులు ఏ ఊరు నుంచి, లవంగం గారు మనందరికీ తెలుసు. ఈ నాలుగు ప్లేసెస్ పేర్లు ఎవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఇస్ లైన్డ్ అప్ ఫర్ యూ ఆల్. అండ్ లిసన్ దిస్ వైల్ ఐ టేక్ యువర్ కాల్స్ ఆఫ్ ఎయిర్. వినోద్ గారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్.
3: బాయ్స్ అండ్ గర్ల్స్, పుట్ యువర్ షూస్ ఆన్.
0: ఓకే, హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నేను అన్నపూర్ణ అండి.
0: అన్నపూర్ణ గారు చెప్పండి.
4: ఆవాలు ఫ్రమ్ భీమడోలు.
0: అవును.
4: మిరియాలు ఫ్రమ్ మిరియాలు కూడా. గంగులు ఫ్రమ్ కర్నూలు.
0: గంగులు ఎక్కడ ఉందండి?
4: గంగులు కర్నూలు గంగులు కదా.
0: కందులు
4: కందులా? ఓకే,
0: కందులు ఫ్రమ్. ఓకే, తర్వాత
4: కర్నూలు. లవంగం ఫ్రమ్ ప్యారిస్.
0: కరెక్ట్ గా చెప్పారు. దీంట్లో మీకు ఎవరు ఇష్టం?
4: కరెక్టేనా?
0: ఆవాలు ఇష్టమా?
4: నాకు లవంగమే ఇష్టం.
0: లవంగం తర్వాత ఎవరు? థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ.
4: అవును, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.
0: నైస్, కరెక్ట్ గానే చెప్తున్నారు. అండ్ ఐ విల్ టేక్ ది రెస్ట్ ఆఫ్ ది కాలర్స్ ఆఫ్ ఎయిర్. లిసన్ టు ది సాంగ్.
3: రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్టర్స్. రే, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండి రా.

0: అదేంటండి ఆ పాట నాకు ఆ పాట నాకు అలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. మళ్ళా ఇంకోసారి నేనే కొద్దిసేపు వింటే బాగుంటుందని చెప్పి మళ్ళీ విన్నాను అనమాట. మీకు అలా అనిపించిందా? బట్ నెక్స్ట్ కామెడీ బిట్ వేసే ముందు నేను క్వశ్చన్ ముందే చెప్తాను, అటెంటివ్ గా వినండి. ఈ రోజు రాజేంద్ర గారు, మన అన్నపూర్ణ గారు చాలా శ్రద్ధగా వింటున్నారు అనమాట మన క్వశ్చన్స్ అన్ని. ఈ క్వశ్చన్, ఈ బిట్ వేయబోయే ముందు క్వశ్చన్ ఏంటంటే, ఆయన కొన్ని సామెతలు చెప్పారు, ఆ సామెతలు ఏంటి అనేది నేను అడుగుతాను. ఈ బిట్ విన్ వచ్చేసేయండి. రెండోసారి ప్లే చేస్తాను గానీ అవసరం లేదు, మీకు టక్కని ఫోన్ చేసి చెప్పేయగలరు మీరందరూ. హియర్ దిస్.
1: నువ్వు మంచోడవన్నీ పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను గడ్డోడని వాళ్ళడితే పొలం తడకుండా ఉంటుందా? పంచభూతాలకే లేని అధ్యక్షుడు పంచాయతీ బోర్డుకి ఎందుకు? ఎలాండి ఎలాండి, జనాల్లో మానసిక పరివర్తన లోపిస్తుందిరా. నువ్వు మంచోడవన్నీ పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను గడ్డోడని వాళ్ళడితే పొలం తడకుండా ఉంటుందా? పంచభూతాలకే లేని అధ్యక్షుడు పంచాయతీ బోర్డుకి ఎందుకు? ఎలాండి ఎలాండి, జనాల్లో మానసిక పరివర్తన లోపిస్తుందిరా.
0: అది జనాల్లో మానసిక పరివర్తన లోపిస్తోందిట, అలా అని బాధపడుతుంది.
2: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati
2: vikram jiyan ki malli baaledu ontlo ee sar enta kharchu avutundo ento
3: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with snr insurance enroll on snrinsurance.com or call or whatsapp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: సారీ అండి నేను మళ్ళా షోకి లాగిన్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మీ అందరితో ఆడుతున్న ఆతృతలో నేను అసలు టైం చూసుకోలేదు అనమాట అండ్ ఇవాళ హ్యాపీ అవర్ ఇక్కడతో ముగిస్తుంది వాట్ ఎ వండర్ఫుల్ 2 hours వీ హ్యావ్ స్పెండ్ టుగెదర్ లాఫ్స్ మ్యూజిక్ మెమరీస్ అండ్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ కంపెనీ మీతో ఈ 2 గంటలు గడపడం నాకు ఎప్పట్లాగే చాలా ఆనందం ఇస్తుందండి అండ్ లైఫ్ లో ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీకోసం మీ లవ్డ్ వన్స్ కోసం కొంచెం టైం మాత్రం తప్పకుండా తీసుకోండి స్టే హ్యాపీ Stay healthy and keep smiling because your smile is someone's favorite sound. Loka samasta sukhino bhavantu, sarve jana sukhino bhavantu. Malla, vachche Friday, 7 to 9, happy hour segment lo malli mi andartho kalustanu. Antavarku, bye-bye everyone. This is RJ Srikanthi signing off. And you all have a wonderful rest of the day.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
8: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్.
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
1: ఓకే ఓకే,
0: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
1: కౌన్ బా,

0: ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugu ishtam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
9: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామంటే
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: mypursu.com or write to support@mypursu.com.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: com. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా? Yes sir. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

శపించని నన్ను నాగతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన వరంలా తోచనే ఈ క్షణం.

0: dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.

0: చేసుకోండి ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే.
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
0: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
3: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరాఠా.
7: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support at mypursue.com.

0: ఫ్రెండ్ ఫ్రెండ్ తన లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
0: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా నెట్టెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చి ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ ఫ్రెండ్.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే రెడ్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ అగ్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ అగ్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ అగ్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

ఏంటి సునీతే స్కూల్ రాలేదు? అయినా ఇలా జరుగుతుందని నీకు ముందే తెలిసింటే పాట పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు, మన దగ్గర ఏం చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకున్నానా? చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnayi.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/MM Keeravani Show.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: as a failure in future, but as an adventure park where they can enjoy the thrill of reading. So we are reading to children. We're actually helping them develop that growth mindset. And if you are someone who loves to turn off the screens and pick up a book, whether it is for yourself or for a child, and especially for the child who thinks who's a superhero, you got to understand that you're going to build some myelin, you're going to light up those error positivity brain waves. And remember that when you are struggling right now, you just haven't figured it out yet. But you need to figure out one beautiful enterprise, organization or a company that has started called as Bhalu Books. And they have come up with the most interesting ways of telling stories. And Madhurima from Bhalu Books will be joining you right after the commercial break. So don't go anywhere. Stay tuned to Radio Surabhi, because more of Powering Possibilities is coming right up for all my lovely listeners. And until I see you all next week, remember, you are someone with a growth mindset and you haven't figured it out just yet. Bye-bye.
1: We find that Zohan is the system that can help you in all the aspects of the business process. First thing, technology. Our company is a software development company, especially for SME as our main target. So we use different software for different purpose, and we use Excel file mostly, and also we have a lot of physical forms. All these systems are disconnected and all the data are spread across different systems. So we take some time to search for the application that can be suitable for us. Then we find that Zoho is one that is suitable for the target market that we are engaging. Zoho has all the application we need at a very reasonable price. Then we find Zoho has all these features or functions that can be customized quite easily. Since we use a CRM, we use it actually every day, because it helps us to manage our sales pipeline. And then some of the features that we like most is actually data enrichment using the ZIA that reduce our effort to input the data. So once we key in the email address or website, then all the data will be auto-populated. And we also build in the automation. So for example, lead assignment. So every time there's a lead come from different channel, somebody will be notified. So all this reduce the manual effort of update the data.
2: Our Zoho desk is integrated with Zoho CRM, allowing both systems to view ticket status seamlessly. All customer inquiry, whether from email, live chat, social media, or phone, are all now automatically captured in one place. The ticket module is our main focus, ensuring there is no ticket ever missed or lost.
1: Zoho Desk can integrate with many channels. We use WhatsApp integration and live chat integration. So all this to help them to make sure all the customer ticket raised is never missed.
3: Before Zoho projects, coordinating everything was just a bit of mess. We were juggling with too many emails, spreadsheets, and different tools. With Zoho project, centralizing everything. Now, every project is broken down into clear steps. We have tasks, subtasks, and milestones. The time tracking features absolutely important for a service-based company like ours. Every hour we spend is locked directly against a task. That means our resources allocation is spot on and our client billing is accurate and on time. And the handle from sales is now seamless with CRM integration. Security is paramount. We share client-facing documents like NAC action list and UAT documents directly from WorkLife. We use granular access control to determine who can be the viewer or editor. This control is crucial, especially for client confidentiality.
4: Zoho Social has become an essential tool for us. It helps us to save our time and keep us connected with our audience across all the social media platforms. We use the Zoho Social. Everything becomes easier because after we prepare the posting, we just need to access to the Zoho Social. And then we create the post one time and then it will automatically share to our platform like Facebook, Instagram, LinkedIn, YouTube, and Google My Business at the same time. I also like the inbox and message modules in the Zoho Social because it gathers all the comments, messages, reviews in one place. It works like a mini help desk in social media. Our marketing team just need to focus on this module to manage all the engagement. And if we found the potential leads, then we also can send it to Zoho CRM. Zoho campaigns, we can send mass email in a professional way and we can track the performance automatically. Zoho campaigns comes with 3D Mac email template. We can simply choose a design and use it immediately. We can also customize our own email template to match our branding. After sending emails from Zoho campaign, it shows clear report. Zoho campaigns syncs with Zoho CRM, so we don't have to export or upload contacts manually. Okay, one good thing, Zoho campaigns make our communication more structured, more targeted, and save us a lot of time. With Zoho people, all the leave and entitlement rules are set in a system. Employee can see their leave balance and apply anytime on the phone. And manager can approve straight away in the app. Now, Zoho people link well with our payroll system and everything is more faster and easy. Our main goal is to digitalize our HR process and minimize manual work.
1: So after using Zoho One for more than 10 years, so I can see overall this kind of collaboration between the team and the productivity from leads, from sales, from backend, HR, finance, is all integrated without hassle.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
6: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
7: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thoduga, Radio Surabhi, Americano Telugu system.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
6: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
6: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
11: Shalini, Austin lo Vivek Flowers dagara paristhiti ela undi?
12: Surya Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vrathalaki, pellilaki kavalsina samanlu anni unnai. Basingalu, poola puttalu, inka raboye pelli muhurtalaki, poojalaki, Austin or Dallas lo one stop shop, Vivek Flowers.
11: Austin lo Vivek Flowers dagara mottam hadavadi nadustundi, janalu bivatsanga kuntunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers, 14300 Ronald Reagan Boulevard, unit 606, Leander, Texas.
13: Shepard sir, what you'd like to order?
14: Bhaiya, any specials me lagara?
13: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which ami kava parata.
14: Endi bro, gandhi eppino, and specials matram adina.
13: Inka unnai, cheppantara, meeru eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious, and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
15: Boring long drives, tiring work hours, work at a solution. Radio Surabhi, Americano Telugu Restam.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: అందరికి నమస్కారం, నేను మీ హోస్ట్ శిరీష. ఈ రోజు పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో సెగ్మెంట్ లో మనతో పాటు మధురిమ పరిగి ఉన్నారు. ఇట్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ బాలు బుక్స్, ఎ తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ చిల్డ్రన్స్ బోర్డ్ బుక్. And she holds a master's in biomedical engineering and she works as a program manager in the medical device industry.
9: సో రీసెంట్ గా బాలు బుక్స్ ని లాంచ్ చేశారు. రీసెంట్ గా అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్, 2024 ఏప్రిల్ లో స్టార్ట్ చేశారు. బాలు బుక్స్ అంటే ఏంటి, అసలు దాని స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఇట్లాంటి రకరకాల డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. హలో మధురిమా.
16: నమస్కారం.
9: నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. చాలా ఎక్సైటింగ్ గా ఉంది మీ ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ చూసిన తర్వాత అండ్ మీ గురించి తెలుసుకున్న తర్వాత మీతో మాట్లాడడానికి.
16: నేను కూడా వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్. థ్యాంక్ యూ.
9: సో లిటిల్ బిట్ అబౌట్ బాలు బుక్స్ మనం మాట్లాడుకుందాము. అసలు వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? అందులో ఏమేమి ఉంటాయి? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ బాలు బుక్స్?
16: సో మేము తెలుగు బోర్డ్ బుక్స్ తయారు చేస్తున్నాం ఇక్కడ యుఎస్ లో. సో వీఆర్ ద ఫస్ట్ కంపెనీ బేసిక్లీ టు మేక్ బోర్డ్ బుక్స్ ఇన్ తెలుగు. నేనే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ లో మా పిల్లాడు పుట్టిన తర్వాత ఐ హ్యాడ్ సో మెనీ ఇంగ్లీష్ బోర్డ్ బుక్స్ but it was, and then I couldn't find any English ones, Telugu ones. So I was like, might as well try and make one. So వాడికి ఆ టైంలో he really loved info bells. You know, YouTube lo paatlu sare koncha nechukuntarana paatlu vinevadu. So chitti chinkamma chaala ishtam ani sarle atla pustakam unte baaguntundi kada. So ippu chusina YouTube kaakunda koncha pustakam chadave laaga unte baaguntundi ani వాడి కోసం నేను నిజంగా బిజినెస్ లో అనుకోలేదు. నేను ఫస్ట్ లో జస్ట్ యునో ఇస్ ఇట్ పాసిబుల్ టు ప్రింట్ బోర్డ్ బుక్స్ అని ఆలోచించి దాంట్లో కొంచెం చూసుకుని నేను ఐ జస్ట్ మేడ్ గాట్ ద ఇల్లస్ట్రేషన్స్ ఫ్రమ్ సంబడి, ఫౌండ్ సంబడి హూ కెన్ మేక్ ఇల్లస్ట్రేషన్స్ అండ్ దెన్ కైండ్ ఆఫ్ అక్కడి నుంచి క్రియేటెడ్ ద బుక్. అండ్ దెన్ సరే నేను వీడి కోసం చేస్తానంటే దర్స్ ప్రాబబ్లీ మోర్ పేరెంట్స్ హు ఆల్సో ఆర్ ద సేమ్ యునో యుఎస్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నాము నా లాగా, ఎస్పెషలీ ఇక్కడ పుట్టి పెరిగి తెలుగు మాట్లాడగలము. నేను కొంచెం చదువుతాను కానీ నా చదవడం కొంచెం స్లో ఉంటాను. ఆల్మోస్ట్ ఏదో కిండర్ గార్డెన్ లెవెల్లో తెలుగు చదువుతాను నేను. సో నా లాంటి వాళ్ళకి ఈవెన్ ట్రాన్స్లేషన్ పెడితే కొంచెం ఎంకరేజ్ చేయడానికి జనాల్ని, ఇట్లాంటి తెలుగు పుస్తకాలు మీ పిల్లలు కూడా నేర్పించాలి అని. సో అట్లా స్టార్ట్ అయింది. నా మాది స్పెషల్ ఏంటంటే మేము ఆ తెలుగు పెట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెడతాము, లాస్ట్ లో మేము అంతా ట్రాన్స్లేషన్స్ పెడతాము. సో బేసిక్లీ మా యుఎస్ అండ్ ఇంటర్నేషనల్ డయాస్పోరా ఆఫ్ తెలుగు పీపుల్ హూ లివ్ అవుట్ సైడ్ హూ హ్యావ్ వేరియస్ డిగ్రీస్ ఆఫ్ తెలుగు నాలెడ్జ్, వాళ్ళ కోసం లెట్స్ క్రియేట్ సమ్ రీసోర్సెస్. సో అలా స్టార్ట్ అయింది. And then for now we just keep going and going and take one book at a time and take janal kavall anukunte then we just keep making more and more. So it's been
9: amazing. And how important for you it is to carry over that Telugu culture and ain't anta strong influence enti meeku?
16: Yeah, very important. మా నాన్న దగ్గర నుంచి వస్తుంది మోస్ట్లీ. సో చిన్నప్పటి నుంచి ఈవెన్ దో ఇక్కడ పెరిగిన మా నాన్నకి చాలా లైక్ పట్టుదల, మా పిల్లలు తెలుగు నేర్చుకోవాలి, మా పిల్లలు తెలుగు మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడాల్సిందే. ఎంత మరి స్కూల్స్ లో అంటే నేను యాక్చువల్లీ చిన్నప్పుడు ఈవెన్ దో ఇక్కడ ఉండినా మా ఇంట్లో మా పేరెంట్స్ కి ఇంగ్లీష్ వచ్చినా ఓన్లీ తెలుగు మాట్లాడతామని పెట్టుకుని నేను స్కూల్లోనే నేర్చుకున్నాను ఇంగ్లీష్. సో నేను ఇంట్లో నేర్చుకోలేదు నేను అసలు ఇంగ్లీష్. సో అట్లా మా నాన్న మా నేబర్హుడ్ తెలుగు కమ్యూనిటీలకి తెలుగు క్లాసెస్ నేర్పించేవాళ్ళు. సో మేమందరం సండే వచ్చి ఏదో ఎలా రాయాలి ఎలా చేయాలి అని మా నాన్న మాకందరికి నేర్పించేవాళ్ళు. సో ఆయనకి ఎప్పుడు ఆ పట్టుదల ఉండేదంటే, మనం ఈవెన్ దో ఇక్కడ యుఎస్ కు వచ్చినా మనం ఎస్ మన ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మనం అంతా చదువుకోవాలి, అదంతా ఇంపార్టెంట్, కానీ మనకు తెలుగు మానేయకూడదు, మర్చిపోకూడదు, అది చాలా ఇంపార్టెంట్ అని. సో అది నాకు వచ్చింది తప్పకుండా. అది తనే ఆయన మా నా బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో. సో దాంట్లో యాక్చువల్లీ నేను చిన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు రాజుగారు ఏడు చేపలని ఆయన ఒక పుస్తకం ప్రింట్ చేశారు ఫస్ట్. సో ఆయన కూడా కొంచెం ఉండేది ఏంటంటే, అంటే మన తెలుగు పుస్తకాల్లో చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి పిల్లలకు ఆయన, అంటే మన పంచతంత్ర పుస్తకాలు ఉన్నాయి కదా అవన్నీ బాగుంటాయి, అంటే పెద్ద పెద్ద కథలు చాలా బాగుంటాయి, మనం ఎంజాయ్ చేస్తాము. కానీ ఇంకా చిన్న పిల్లలకి కొంచెం సింపుల్ సింపుల్ స్టోరీస్ పుస్తకాలు లేవని ఆయన అది ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేయించారు. సో ఆయన ఆ టైంలో ఇండియా నుంచి పుస్తకాలు సోర్స్ చేసి ఏదో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి జనాలకి పంపించేవాళ్ళు. ఆల్మోస్ట్ ఈవెన్ బిజినెస్ లా కాకుండా ఏదో నాన్ ప్రాఫిట్ లాగా ఏమి డబ్బులు కొంచెం ఇటువంటి తీసుకోకుండా ఎవరికైనా యుఎస్ లో కావాలంటే ఆయన పంపించేవాళ్ళు. సో ఆయన ఫస్ట్ అలా స్టార్ట్ చేసిన వాళ్ళు. నేను అట్లా పెరిగాను. పెరిగి నాకేనంటే తెలుగు మా పిల్లలు నేర్పించారని. నేను పెళ్లి చేసుకున్న మా ఆయన యాక్చువల్లీ పంజాబీ. సో నాకు అది ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఐఎమ్ ది ఓన్లీ వన్. అంటే నేను ఇప్పుడు నేను మాట్లాడకపోతే మా కొడుకుతో నేను హీ వాంట్ లెర్న్ ఇట్, ఎందుకంటే నేను మై హస్బెండ్ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కదా. సో ఆయన లైక్ హీ స్పీక్స్ టు మై సన్ ఇన్ పంజాబీ అండ్ దెన్ ఐ స్పీక్ ఇన్ తెలుగు. సో మేము ఇంకా హీ స్టిల్ యంగ్, హీ స్టిల్ 3 years old. నేను ఐ సా నేను ఇప్పుడు మా పేరెంట్స్ కి నేను హౌ మచ్ difficulty I gave them for learning Telugu. A day you go to school and everybody around you is speaking in English and all of a sudden you don't want to be different and you don't want to speak Telugu and you want to just speak English at home. Then my nana was like, no, it doesn't work. No, intlo maatladalasinde. And so aa dantone ochindi naku. So nena seeing the fight that I gave, it gives me a different perspective. Ippudu nen I know that what it's like to grow up here and want to be like everybody else. But then I also know how grateful I am later on that then I can speak and maatadagalanu nen India ki yellinappudu nen ma grandparents tho maatadagalanu. So ante it's awarded me a lot of different things.
17: Definitely ga deenkaithe mee parents ki thank cheyalsinde and me kuda of course, endukante there are two languages already in the house and country is holding English already. So అయినా సరే నా లాంగ్వేజ్ నేర్పించాలి అని అండ్ దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ అండ్ యువర్ లవ్ ఫర్ తెలుగు ఆల్సో.
16: నేను ఆల్సో చాలా మంది చూసాను అట్లా, అంటే పేరెంట్స్ కొంచెం ఓ సర్లే వాళ్ళకి వస్తుంది తెలుగు అని, ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే మేము మాట్లాడతామని. అండ్ వాళ్ళు చాలా మంది లైక్ అర్థం అవుతుంది తెలుగు బట్ దెన్ మాట్లాడలేరు. అండ్ దెన్ పెద్ద అయ్యాక దే రిగ్రెట్ ఇట్, అంటే అయ్యో ఐ విష్ మై పేరెంట్స్ వర్ మోర్ స్ట్రిక్ట్, అంటే ఐ విష్ ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్. సో అది కూడా కొంచెం ఐ హావ్ సీన్ దోస్ జర్నీస్. సో వాంటింగ్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ ఎంకరేజ్ పీపుల్, ఒకవేళ ఈవెన్ తెలిసినా ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ దెన్ హౌ డూ వీ హ్యావ్ స్మాల్ రిసోర్సెస్ టు హెల్ప్ అంటే సంథింగ్, డూ సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ లాగా.
17: Yes. And speaking about Balu books ekkada nunchi vachindi, like a name.
16: So the name then actually time lo then I was barely thinking of business. I was like, okay, and then I have to create a website about amma lante. And then I wanted a word that felt multilingual koncham. So Balu appudu Punjabi lo it means bear, manaki elugu banti ante bear undi. కొంచెం భల్లు అంటే కూడా ఇట్ కుడ్ బి బేర్, మన జంగుల్ బుక్ లో బాలు. సో అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే ఇట్స్ అ న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైక్ అ మల్టీలింగ్వల్ సార్ట్ ఆఫ్ కంపెనీ. సో నేను అది ఐ జస్ట్ ఇట్ స్టక్ బాలు బుక్స్ అయిపోయింది.
17: మీరు ప్రింట్ చేసిన ఫస్ట్ బుక్ ఏంటి, లైక్ ఆ ఏ పోయంతో ఉన్న బుక్ ని ఫస్ట్ ప్రింట్ చేశారు? ఓకే. Yeah, amazing. I know like pillalki evarkaina first to start cheyali anante kuda and assalu ee poems ivevi teliyani vaalla kuda vaalla gurtunde one and only line is chitti chilakamma untayi. Yeah, amazing. And once you decided idi nenu start cheyali ani, like what are the very first few steps meeru teeskunnadi to bring this to life?
16: So first lo it was just అంటే ఓకే ఇప్పుడు చిలకమ్మ ఉంది, జస్ట్ ట్రైంగ్ టు సీ ఒకవేళ పుస్తకంలో లేఅవుట్ చేస్తే ఏంటి, లైక్ లిరిక్స్ అంతా రాసుకోవడము. మా నాన్న హీఈస్ లైక్ ఆర్ అన్అఫిషియల్ ఎడిటర్, ఆయన ఎప్పుడు మా పుస్తకాలన్నీ ఎడిట్ చేస్తూ ఉంటారు, తెలుగు సరిగ్గా రాస్తున్నావా అది చేస్తున్నావా అని. సో లైక్ లేయింగ్ ఇట్ అవుట్ పేజ్ బై పేజ్ అండ్ ఇలస్ట్రేటర్ చూసాను బేసిక్లీ ఎవరైనా దొరుకుతారేమో. అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు ఫైండ్ సంబడి that has like bright colorful illustrations and they koncham mix between ipudu Indian illustrations atla untayo and then ikkada US lo atla antu chusano, then I wanted to find something that even a chinna pillaliki would catch their attention. So just like ipudi Cocomelon has these bright, and they, kids get addicted kada, and they're looking at these bright screens. So okay, let's take that idea of bright colors, vibrant colors, but put it in a book, which I mean, you want them to be very excited by a book. So atla, and then I found a very talented illustrator who has been doing all our books.
17: Awesome. And any poems ki related books unnai ippudu mee daggara?
16: సో చిట్టి చిలకమ్మ తర్వాత చందమామ రావే చేసాము అండ్ దెన్ చుక్చుక్ రాయలు. సో మూడు ఈ నర్సరీ రైమ్స్ మూడు ఉన్నాయి మాకు.
17: ఓకే. అండ్ ఎనీథింగ్ ఫర్ మోర్ దాన్ 7 ఇయర్ ఓల్డ్ ఆర్ 8 ఇయర్ ఓల్డ్ వాళ్ళు జనరల్లీ స్టోరీస్ ఇష్టపడతారు కదా.
16: యా, సో అది మేము యాక్చువల్లీ రీసెంట్ లైక్ లాస్ట్ వీక్ లాంచ్ చేసాము. మేరంటే ఇప్పుడు రాజుగారు ఏడు చేపలు మా నాన్న చేసిన ఇలస్ట్రేటర్ అప్పుడు ఆ టైంలో పేపర్ బ్యాక్ పబ్లిష్ చేయించారు. సో ఆ సేమ్ ఇలస్ట్రేషన్స్ తీసుకుని మేము డిజిటైజ్ చేసి బోర్డ్ బుక్ లో ప్రింట్ చేసాం అది. సో మన రాజుగారి ఏడు చేపల కథ ఉంది, అండ్ దెన్ ఆల్సో సేమ్ టైం మేము ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త ఆథర్ తెలుగులో, ఇక తెలుగు అమెరికన్ అబ్బాయి రాసి ఆయన స్టోరీ పబ్లిష్ చేయించాం. జింకుందేలుకి, జింకుందేలుకు జంబుడు అంటే ఇష్టం అని, అదో ఒక కొత్త పుస్తకం. సో మేమంటే వీఆర్ ఎక్స్పాండింగ్. మేము ఆల్సో లైక్ ఆ 3 నర్సరీ రైమ్స్ తర్వాత ఒక యాక్షన్ పుస్తకం, అంటే తెలుగు యాక్షన్స్ నేర్పిద్దాము అని మేము ఒకటి రాసాము. సో ఏం చేద్దాం ఈరోజు అని. సో అంటే పొద్దున లేచి మంచం దిగి చేసి బయటికి వెళ్ళి చెట్లు లెక్క పెడదాము, అంతా కొంచెం ఎలా చిన్న చిన్న మన డే టైమ్ యాక్షన్స్ నేర్పిద్దామని. దాంతో మేము ఫ్లాష్ కార్డ్స్ కూడా చేసాం కొంచెం పెద్ద పిల్లలు ఆడుకోవడానికి, కార్ లో ఏదో ఆడుకోవడానికి, ఇంట్లో గేమ్లు ఆడుకోవడానికి. అండ్ దెన్ దాని తర్వాత ఈ రెండు స్టోరీ పుస్తకాలు. సో అంటే మేము ట్రయింగ్ టు స్లోలీ సీ, అంటే జనాలు చాలా మంది ఓ ఇది బాగుంది కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని మాకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. సో ట్రయింగ్ టు అండర్స్టాండ్ వర్ విల్ హెల్ప్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏజెస్. అండ్ సో అట్లాంటివి.
17: ఆసమ్. లైక్ ఐ థింక్ ఫర్ నర్సరీ పీపుల్ ఇప్పుడిప్పుడే చిన్నగా మాటలు నేర్చుకునే వాళ్ళకి ప్రాబబ్లీ 3 బుక్స్ మీ దగ్గర ఉన్నవి, అవి అవి యాక్చువల్లీ క్రేజీ బుక్స్ అవి. ఎందుకంటే ఆ 3 పోయమ్స్ తోటే చాలా మంది పిల్లలకి అట్లీస్ట్ 5 ఇయర్స్ వచ్చే వరకు అవే పాడుతూ ఉంటారు. బట్ ఐఎమ్ ష్యూర్ మీరు ఇంకా ఫ్యూచర్ లో విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా చాలా బుక్స్ తీసుకొస్తారు. ఐ నో మీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ what is that one process or tool mere edanna cheppali anante you added during the build phase, like idantha market loki teeskon raavali an anukunnappudu what was that one thing you followed that made smoother, was that journey smoother market loki teeskaravadam?
16: I think pustakal cheyadam is a lot of fun and as the most is the easy, and then actually market la theeru and then actually ammadam is the much more hard aspect of all of this. So nane actually I got really lucky and first to launch chesanu Instagram lo launch chesanu nenu oh maybe pustakam chestunamu ani appudike just chitti chalakamma okay oka pustakam ammavu starting even ebook laga free ga ichan janalki evarkena evaru kaval maybe koncham how to get the word out ala try chesanu. Oka 3 months tarvata I actually had oka ammai నేమ్ శ్రావ్య, తను వచ్చి మా పుస్తకం చిట్టి చిలకమ్మ పుస్తకం కొనుక్కుంది, అంటే షీ వాస్ ప్రెగ్నెంట్ విత్ హర్ ఫస్ట్ బేబీ. సో షీ ఫౌండ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ బాట్ ద బుక్. లక్కీగా షీ వాస్ యాక్చువల్లీ సంబడి హూ లైక్ పోస్టెడ్ ఆన్ టిక్ టాక్ అండ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ అండ్ షీ న్యూ హౌ లైక్ రీల్స్ అండ్ హౌ ఎవ్రీథింగ్ వర్క్డ్. సో షీ రీచ్డ్ అవుట్ అండ్ వాస్ లైక్ Do you want any help? And I was like, yes, please. So, at last start ayindi na, tanu third month in, she started helping me with marketing. And she's become like the marketing guru. And then eventually, oka 6 months taravata, she bought into the company. And now she's like, we're co-owners. So, we both own the company. And we both do it together. And then I kind of focus on apustakalu and she focuses on the marketing. And Tana actually, she also published her first book, Mato, which was Okati Rendu Moodu. We have also numbers, modati set laga create cheddam ani starting. So ante atlaga mana numbers, letters, itlanti vanni basics kuda nerpiddam ani. So adi Tana kuda publish chestundi. So together it's worked out very well.
17: Amazing. Ipudu if you want to say it as your team, enta mandi undachu mee team lo?
16: So my team, I would say memiddaram unnamu mainly, and then my illustrator, I would say she's part of our team. So tanu, her name is Theodora, tanu actually a Greek ammai so Sweden lo untundi, and she is the one who does all of our illustrations. So
17: amazing. Like I don't know, like din gurinchi nenu ela words lo cheppali ani, because I feel like me nunchi idi jaragali annattu laga undi. Some good thing you are doing for language, for your language, for your mother tongue annattu laga. So this is like an ipudi next generation ante, there's so many, like just like ipudu maa pillala laga, so many mixed families, so many people who are Telugu but then inkekkado perigaru, inkekkadiko velli malli US ku vacharu lakapothe, ante just so many different like backgrounds. Yani that one thing that unites us is that mana telugu vallam,
16: right?
17: And we don't want to lose the language kada. So adi like we can be an international telugu like community laga. That's the goal. So at this point meeru investors kosam atla emanna check chestunara, and if you want to pitch your idea, like how it would be?
16: Mem investors ippudu chudatledu ante, ippudu right now I'm actually full time working. So between Neno and Savya, we fund our business full, luckily. So mane it has worked out. Gani ma I think eventual vision enante, like mem not just board books kada, so ante ippudu pillalu koncha perige koddi ante, how do we create an ecosystem of resources that everyone, if somebody is looking for itlanti telugu pustakalu resources, educational stuff, you don't have to just in India gelavasam ledu, manaki ikkada US lo kuda dorukutundi ani, we want to be that platform. So yeah, and you know, eventually nijanga maake ante mem iddram telugu maatladtamu, and I have a lot of ఇప్పుడు మా నాన్న తెలుగు ఎడిట్ చేస్తారు, కానీ మేము జస్ట్ తెలుగు కాదు కదా యుఎస్ లో, అంటే దర్స్ ఇప్పుడు హిందీ ఉంది, పంజాబీ ఉంది, మన తమిళ్, చాలా చాలా చాలా లాంగ్వేజెస్, గుజరాతీ. సో అట్లాంటివి ఈవెన్చువలీ మేము ఎక్స్పాండ్ చేయించేమో అని అది కూడా ఐడియా. కానీ రైట్ నా ఇప్పుడు ఫోకస్డ్, అంటే ఇప్పుడు నా ఎక్స్పర్టీస్ అది కాదు. సో ఒకవేళ అట్లా వెళ్తే నిజంగా ఎక్స్పర్ట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆథెంటిక్ గా నాకు నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆథెంటిక్ మెటీరియల్స్ క్రియేట్ చేయాలని. సో అంటే ఒకవేళ తెలుగు వాళ్ళం కాదంటే మనకు రాజుగారు ఏడు చేపలు అంటే మనకు తెలీదు, మనకి చిట్చిలకమ్మ అంటే తెలీదు, అట్లాంటివి కదా. సో ఇప్పుడు ఇంకో లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోతే నేను వాళ్ళ నర్సిరాయంస్ ఏంటి ఇంపార్టెంట్ అట్లాంటివన్నీ మాకు ఇప్పుడు తెలీదు. సో అట్లాంటివి చేయాలంటే ఇంకెవరినో తెలిసిన వాళ్ళని పెట్టుకోవాలి అట్లా.
17: ఆఫ్ కోర్స్. యా ఇప్పుడే మీరు ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేశారు, రీసెంట్ గానే ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు, అయినప్పుడు ఎర్లీ స్టేజెస్ లో, లైక్ వెరీ ఎర్లీ స్టేజెస్ లో, హౌ డిడ్ యూ డిసైడ్ ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవడం కొంచెం కష్టమైందా, లైక్ హౌ డిడ్ యూ మేనేజ్ అదంతా?
16: ఇట్స్ ఆల్ జస్ట్ గెస్సింగ్, ఆనెస్ట్లీ. ద వన్ థింగ్ ఐవ్ లెర్న్డ్ అబౌట్ బిజినెస్ ఇస్ దట్ నోబడీ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎవర్. యూ జస్ట్ కైండ్ ఆఫ్ గో విత్ యువర్ గట్. ఐ థింక్ ఫర్ మీ అండ్ ఐఎమ్ అ కస్టమర్ kada. So like I was trying to think in the mind of, okay, I'm the customer too, I wanted these books and I wanted to go out and buy them, but I couldn't find them. So somebody like me, what would somebody like me want? I want something that's sturdy, and I want something that will last, and something that my kids will like. So I'd be spending money on making sure that everything is quality, making sure that things will last, making sure that the illustrations are really powerful, and you know, not wasting money there, and almost the hobby laga, you first try something, okay, if it doesn't work out, and I felt like I had nothing to lose kada. So my husband, he is like full business minded, he's always done business and he's always loved doing businesses, so he's always been the person encouraging me. So first lo I was like, oh no, I don't know inko valiki ela amutanu nenu pustakala, asal naake full ga telugu తెలీదు నేను లైక్ హూ ఎమ్ ఐ టు గో మేక్ తెలుగు బుక్స్ యునో అండ్ హీ వాస్ లైక్ వాట్ యు హావ్ టు లూస్ జస్ట్ ట్రై అంటే ఎవ్వరు కొరుకోకపోతే ఎవరు కొరుకోరు అంతే దట్స్ ఇట్ దట్స్ ద వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్ బట్ ఇట్స్ వర్స్ టు నాట్ ఈవెన్ ట్రై సో it's just you just make decisions every day based on what you think is the best sometimes you're wrong and sometimes you're right but who, the people who are just persistent are the ones who make it and adu okati nechukuna amazing
17: and ee thought raagane ee idea raagane ila okati cheyachu oka scope undi anna idea raagane who was that first person mir elli cheppindi
16: manana Max felt happy, right? Oh, yeah. అంటే మా ఫస్ట్ యాక్చువల్లీ మా నాన్నతో కాన్వర్సేషన్ అంటే నా దగ్గర బోర్డ్ బుక్స్ లేవు తెలుగులో ఎక్కడైనా దొరుకుతాయా అని అప్పుడు మేము ఏదో మాట్లాడుకుంటున్నాము సో ఏదో నేను అమెజాన్ లోకి వెళ్ళి కొంచెం చూసాను నాకు సరిగ్గా ఏమి దొరకట్లేదు సో ఎందుకు దొరకట్లేదు ఎందుకు తెలుగులో ఇప్పుడు హిందీలో దొరుకుతోంది తమిళ్లో చాలా ఉన్నాయి యాక్చువల్లీ తమిళ్ వాళ్ళు చాలా బోర్డ్ బుక్స్ తయారు చేసి చేశారు కానీ తెలుగులో నాకు ఎక్కువ దొరకలేదు ఎందుకు దొరకలేదా అని అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అన్నాను ఓకే మేబీ నేను చేయొచ్చేమో అంటే ఓకే ఆయనకి డెఫినెట్లీ చాలా సపోర్టివ్ మై నంబర్ వన్ ఫస్ట్ సపోర్టర్ ఇన్ ద వన్ హూ దెన్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అమేజింగ్ అమేజింగ్ అండ్ వాట్ అడ్వైస్ డూ యూ విష్ సమ్వన్ హ్యాడ్ గివెన్ యూ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ of entrepreneurship edaina late ga telusukunnane idi munde telusunde em chaala baagundede anedattuga edaina unda
17: mainly naku okati nechukolane ante ma like lean on experts and then you know in the beginning you feel like okay then I have to do everything myself and maybe then I can figure this out and I can figure this out gani na success and the speed at which I have been able to be successful has been because of people who know what they're doing. So, Prasavi lanti vallu, Theodora lanti vallu, ippudu maa nanna editor laga. So, andarni like actually building a team has helped a lot. I don't have to do everything myself. Ippudu like my husband is a software engineer. So, getting him to help with the website. So, basically finding people and creating that community. I think they know the more and more I've learned that the faster and better things have gone
16: amazing so manam chaala sepu mee vision gurinchi maatladukunnamu what you are going to do and meer ela chesaru ani maatladukundam and now it is fun time this is Zoho spotlight game segment and powered by Zoho I'll probably ask some rapid fire kind of questions or myth true or false kind of questions what is your guilty pleasure snack during late night working sessions?
17: Probably ice cream.
16: do you watch movies also, like Telugu movies?
17: I sometimes, but not, I actually don't watch a lot of Telugu movies.
16: Okay. But you actually watch movies?
17: I watch more English movies than I watch Telugu movies.
16: What is the last Telugu movie?
17: Last Telugu movie was probably like middle class Abbai. I loved the movie.
16: What's that one app on your phone that you can't live without?
17: Like probably right now Instagram. But I do try to delete it every now and then so that I can get my sanity back. But when I don't have Instagram, I'm probably not on my phone very much either.
16: If you had like 24 hours completely free, how would you spend it?
17: Oh, sleep. I would just sleep and eat and just right now, you know, lots of everything can get quite exhausting sometimes. Just it would be nice to have no responsibility for 24 hours would be great.
16: What is the first big number you heard in your business? It can be from your revenue or from users.
17: We sold like 1,000 books at some like so over the last in the first year. For me, that was like I could not believe that we hit that number, and that it really is amazing.
16: Nin konni questions adugutanu startup myth bursters, like true or false questions. You need a perfect business plan before you launch us. You must have a huge social media following to succeed.
4: False.
16: You need to have everything figured out before hiring your first employee.
4: False. But we also haven't hired an employee, so maybe I don't know.
16: Amazing. So, మేము ఇప్పుడు ఇన్ కేస్ బాలు బుక్స్ కొనాలి అంటే ఎక్కడ వే ఏంటి, లైక్ కొంచెం ఒక్కసారి లిజనర్స్ కి ఒకవేళ వాళ్ళు ఎవరైనా కొనాలి అంటే ఎక్కడ తీసుకోవాలి, మీ బుక్స్ ని ఎలా పర్చేస్ చేయాలి అన్నది?
4: సో మా పుస్తకాలు మా వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. సో www.balubooks.com గూగుల్లో సెర్చ్ చేస్తే బాలు బుక్స్ వస్తుంది. ఈవెన్ గూగుల్లో తెలుగు బోర్డ్ బుక్స్ అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది మాది. సో అది బెస్ట్ వే వెబ్సైట్ లో కొనుక్కోవడం. ఫ్యూచర్ లో చూడాలి, మేము ఇంకా మేము నర్సరీ రైమ్స్ ఇంకొన్ని చేద్దామని ఆర్ హోప్. సో ఇంకొన్ని నెక్స్ట్ నర్సరీ రైమ్స్ వస్తాయి. మేము మొదటి సెట్ అన్న చేద్దామని, అంటే బిగినింగ్ తెలుగు నేర్చుకునే వాళ్ళకి మోర్ పిక్టోగ్రాఫ్ లాగా చిన్న పదాలు ఇట్లాంటివి నేర్చుకుందామని నేర్పిద్దామని అట్లాంటి పుస్తకాలు వస్తున్నాయి.
16: Amazing. And here it comes with end for this conversation, and thank you so much Madhurima for your interest, and chala chala ba anpinchindi mee toti maatladam, and heart touching anpistundi, like chala manchiga anpistundi some person came and telugulo pustakalu print chesi పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవ్వాలి అనుకునే ఆ థాట్ ఇస్ వెరీ యునీక్ అండ్ I'm so happy to talk to you, and I'm sure listeners kuda chaala enjoy chestuntaru conversation. And
4: okka lesson enatu na degre stage kottirate, you don't have to also be an expert to start something. And even though na telugu deno chadavalenu full ga, then I'm not very fluent, but I was still able to do this. So and sometimes you might feel like, oh, edo oka idea undi, edo cheyalanipistundi, Gari, maybe then I'm not the right person. You probably are the right person. Just go do it.
16: Yeah. And one good thing is, books lo Telugu lo rasu untundi, but still English translations kuda available untayi. For parents, evarikaithe Telugu chadavadam raadu, they can still read
18: Radio Sirabhi time check. Studio lo time 10 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
3: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
2: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
4: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే
2: స్వదేశీ గ్రోసరీస్ ఇర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో తెలుగు నేస్తం. అమెరికాలో నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ డాలస్ లో ది నెంబర్ వన్ మోస్ట్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ 2 రేడియో సురభి ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు సిగ్నేచర్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈనాటి ఈ సిగ్నేచర్ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మళ్లీ మీ ముందుకు. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం అని మేము ప్రతిసారి మేము చెప్తున్న ప్రతిసారి అమెరికా అన్న మాట మనకు పదే పదసార్లు గుర్తుకొస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూనే ఉంటాం మేము. అది వింటూ వింటూ మనకు అలవాటు అయిపోయినా కూడా నిత్యం అమెరికా అనేది ఎప్పటికప్పుడు ఒక నూతన రూపంతో నూతన చైతన్యంతో ముందుకు దూసుకెళ్తూనే ఉంది చరిత్రలో. అటువంటి ఈ చరిత్రకి ఈరోజు 250 ఏళ్లు నిండాయి. వలసవాద కాలం నాటి అమెరికన్ల జీవన శైలి, మొదటి ప్రపంచ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించి 2వ ప్రపంచ యుద్ధంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగి, 2వ ప్రపంచంలో అమెరికన్ సైనికులు చూపించిన ఒక పోరాట పటిమ అదేదైతే ఉందో, బానిసత్వ విధానం పైన అమెరికాలో జరిగిన అంతర్యుద్ధాలు, పౌర హక్కుల ఉద్యమాలు, ఇంకా అంతరిక్ష పరిశోధనలో అమెరికా సాధించిన విజయాలు, చంద్రుడిపై వ్యోమగాములు పాతిన అమెరికా జాతీయ జెండా, శాస్త్రవేత్తల పరిశోధనలు, అన్వేషణలు, ఆవిష్కరణలు, భారీ పరిశ్రమ, వైజ్ఞానిక రక్షణ రంగంలో ఆధునీకరణలు, ఇలా ఎన్నో విషయాల్లో అగ్రరాజ్యంగా నిలిచి అమెరికా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని, అంటే ఇందులో చెప్పినట్టుగా 250 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ మైలేజ్. నిజంగా చెప్పాలంటే ఒకటి కాదు, 2 కాదు, 100 కాదు, 200 కాదు, 250. అంటే ఎన్నో ఏళ్ల నాటి ఎన్నో తరాల పోరాటం ఈ స్వాతంత్రం. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుంటూ అమెరికా సుదీర్ఘ ప్రయాణాన్ని ఎన్నో రకాలుగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఈరోజు. సో అటువంటి అమెరికా చరిత్రని ఈరోజు ఈ సిగ్నేచర్ కార్యక్రమంలో టూకీగా కొన్ని విషయాలు తెలుసుకుందాం, కొన్ని మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి వారం మనం ఎప్పుడే నిత్యం మన సరదాలు, అంటే సినిమాలకు సంబంధించిన విశేషాలు కాని విషయాలు కాని ఆటలు పాటలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. కానీ ఈరోజు జూలై 4, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 250 ఏళ్లు నిండే అమెరికాకి. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూ మనందరం కూడా ఈరోజు అమెరికా గురించి, అమెరికా చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే, మీకు చాలా చాలా విషయాలు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి, సో అవన్నీ కూడా మీరు ఆన్ ఎయిర్ వచ్చి అందరితో పంచుకోవచ్చు. ఎందుకంటే మన దేశం మనకి పుట్టినిల్లు అయితే ఈ దేశం మనకి మెట్టినిల్లు లాంటిది. సో అన్నం పెడుతున్న ఈ దేశం గురించి ఈరోజు మీ భావాల్ని పంచుకునే అవకాశం, అందున కూడా ఘనమైన అవకాశం ఈరోజు. ఎందుకంటే 250 ఏళ్లు నిండిన రోజు కాబట్టి, సో ఈరోజు ఈ కార్యక్రమంలో 3 గంటల పాటు కాకపోయినా కూడా కనీసం అధిక మేరకు మనం అమెరికా గురించి మనం మాట్లాడుకుందాం. బోల్డ్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి, అవన్నీ కూడా కాసేపట్లో. ఇందాక వినిపించిన ఈ పాట చిన్ని కృష్ణుడు చిత్రం నుంచి, అందరికీ తెలిసిందే ఆర్డి బర్మన్ సంగీతం, సాహిత్యం చెప్పని చెప్పాల్సిన అవసరం లేదు. వేటూరి బ్యూటిఫుల్ లైన్స్ ఆఫ్ లిరిక్స్. చరణంలో చూసుకుంటే ఏది భువనం ఏది గగనం తారా తోరణం, అంటే న్యూయార్క్ సిటీ లాంటివి లేకపోతే షికాగో ఇలాంటి డౌన్ టౌన్స్కి వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో కట్టడాలు, నిర్మాణాలు, భవంతులు, ఆకాశ హర్మ్యాలు ఇవన్నీ కూడా వెళ్లి విరిశాయి.
అంటే ఈ రోజు కూడా ఏంటంటే ఈ రోజులో మనకి ఇవన్నీ కూడా టీవీలోని సోషల్ మీడియా ఎక్కడ పడితే అక్కడ మనకి ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. మామూలు అయిపోయి ఉండొచ్చు కానీ స్టిల్ ఇట్ ఈస్ అ వండర్. సో ఏది భవనం ఏది గగనం, ఒక మేడని చూడగానే కింద నుంచి ఒక మేడని చూస్తే అది ఆకాశంలోకి అంతరిక్షంలోకి దూసుకెళ్తుందా, ఎక్కడ ఆకాశం ఉంది ఎక్కడ నేల ఉంది అనే తేడా లేకుండా వాటిని కట్టిపడేశారు. సో అదొక తోరణాల్లాగా మొత్తం అలా నడుచుకుంటూ వెళ్తే కాళ్ళు అరిగిపోవాలి తప్ప అవి మాత్రం తరగవు. అంత లెంత్ లో మొత్తం అన్ని మైళ్ళు దూరంలో ఇలాంటివన్నీ కట్టుబడేశారు. ఎలా సాధ్యపడింది అసలు? ఎంత శ్రమ, ఎంత టెక్నాలజీ, ఎంత డబ్బులు, ఆర్థిక వ్యవస్థని ఎంత కలపాలి, కుదపాలి కదా ఇలాంటివన్నీ చేయడానికి. సో మరి అలాంటిది అమెరికా ఎలా సాధించింది? సో ఆ చరణం తీసుకుంటే అలాగే ఈ షికాగో సియర్స్ టవర్, షికాగో వెళ్ళినప్పుడు చాలా మంది సియర్స్ టవర్ ఖచ్చితంగా వెళ్ళి చూసే ఉంటారు. మొత్తం అక్కడ పైకి వెళ్తే చుట్టూ 360 డిగ్రీస్ లో మొత్తం మీకు చుట్టూ మొత్తం షికాగో అంతా కూడా డౌన్ టౌన్ కాకుండా ఇంకా చాలా దూరం మీకు కనబడుతూనే ఉంటుంది అత్యద్భుతంగా. సో ఇలా చూస్తూ ఉంటే నిజంగా ఏది సత్యం ఏది స్వప్నం అన్న రీతిలో ఉంటే డిస్నీ అదొక మరొక మాయది. సో డిస్నీని కట్టేసి మనిషిని మంత్రముగ్ధుణ్ణి చేశాడు అమెరికా వాడు. నిజంగా ఆ డిస్నీ అనేది అదొక ప్రపంచం. ఆ ప్రపంచంలోకి వెళ్తే అసలు నిజంగా ఏది నిజం ఏది మాయో అనేది తెలియని రీతిలో మనకి అంతా ఉంటుంది. సో అలాగా ఏది నిజమో ఏది మాయో అది మొదటి చరణంలో రాస్తే రెండో చరణంలో బ్రహ్మ మానస గీతం, మనిషి గీసిన చిత్రం, చేతనాత్మక శిల్పం, మతి కృతి పల్లవించే చోట. బ్రహ్మ మేధస్సులోని పుడితే మనిషి ఆ చిత్రాన్ని మనసులో, బ్రహ్మ మనసులో ఉన్నది ఏదైతే బ్రహ్మ ఏదైతే తలచాడో మనసులో అది మనిషి ఇక్కడ భూమి మీద అమెరికా అనే ఒక దేశంగా సృష్టించి చేసేసాడు. అలాగే చేతనాత్మక శిల్పం, మతి కృతి పల్లవించే చోట. మతి అంటే ఇందాక చెప్పినట్టు ఆలోచన, అలాగే కృతి అంటే సృష్టి. అంటే మొదటి రెండు లైన్లో బ్రహ్మ మానస గీతం అనేది ఒక ఆలోచన అయితే మనిషి గీసిన చిత్రం అది సృష్టి. సో నాలుగో లైన్లో అదే చెప్తారు, మతి కృతి ఆలోచన సృష్టి ఈ రెండు కూడా పల్లవించే చోటే అమెరికా. సో అటువంటి అమెరికాని ఈ రోజు మనం చాలా ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తూ మనం సరదాగా అమెరికా గురించి ఎన్నో చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినవి ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా గొప్ప చరిత్ర, ఎస్పెషల్లీ ఒక దశ నుంచి అవనే మనం మాట్లాడుకుందాం. అలాగే మీరందరూ కూడా ట్యూనిన్ అయ్యి కాఫీలు టీలు పట్టుకుని టేబుల్ దగ్గరకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి సరదాగా కార్యక్రమాన్ని వింటూ ఆస్వాదిస్తూ మీకు కూడా ఎన్నో భావాలు అనుభవాలు ఇవన్నీ కూడా ఉండొచ్చు. చరిత్ర పట్ల ఎన్నో విషయాలు మీకు కూడా తెలిసి ఉండొచ్చు. సో ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ వన్. స్టే ట్యూన్డ్.

ఆల్ రైట్, ప్రేమాయ నమః చిత్రం నుంచి చంద్రబోస్ రాసిన అమెరికా అమెరికా అమెరికా పాట. సో అందరికీ తెలిసిందే అమెరికా అమెరికాని కనుక్కున్నది మొదటి ఎవరు అనేది కొలంబస్. పనుకోకుండా ఎవరైనా చెప్తారు కొలంబస్ అని. కొలంబస్ సెంట్రల్ అమెరికాలో అక్టోబర్ 1492 హీ ల్యాండెడ్. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇట్స్ నాట్ కొలంబస్. యాక్చువల్ కొలంబస్ రాకముందే అక్కడికి చాలా మంది ఉన్నారు, వాయేజర్స్, నెక్స్ట్ పైరేట్స్.

0: వీళ్ళందరూ కూడా అంటే వర్తకులు, అన్వేషకులు, వలసవాదులు, సముద్ర దొంగలు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నారు. కాకపోతే అమెరికా కొలంబస్ వచ్చింది, దాని తర్వాత పాపులర్ చేసింది కొలంబస్. సో ఆ రకంగా కొలంబస్ పాపులర్ అయ్యి కొలంబస్ కనుక్కున్నాడు అనే విషయం వచ్చింది తప్ప, కానీ అక్కడికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ అక్కడ ఆల్రెడీ చాలా ఫైట్స్ అవుతూనే ఉన్నాయి. అక్కడ స్పెయిన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఫ్రెంచ్ అంటే మీకు లూయిజియానా వెళ్తే, న్యూ ఆర్లీన్స్ అటు సైడ్ వెళ్తే మీకు ఫ్రెంచ్ కాలనీస్ ఈ రోజు కూడా ఉన్నాయి. ఆ కట్టడాలు, ఆ నెక్స్ట్ మీకు ఆ ఫ్రెంచ్ కమ్యూనిటీస్ కాలనీస్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్, ఎగ్జాక్ట్ గా మీకు ఫ్రెంచ్ ఫ్రాన్స్ లో ఎలా ఉంటాయి అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ కట్టడాల నిర్మాణాలన్నీ కూడా ఈ రోజుకి అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇంకా ఆ సంస్కృతి, ఆ కట్టుబాట్లు, ఆ అలవాట్లు అవన్నీ కూడా ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఇప్పుడు నేను చెప్పే విషయాలకి మీరు అక్కడ పోల్చి చూసుకోవచ్చు. సో బ్రిటిష్ వాళ్ళు అమెరికా వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ స్పెయిన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కొట్టుకుని వస్తున్నారు అక్కడ. సో జార్జ్ వాషింగ్టన్, అందరికి తెలిసిందే, చాలా ప్రఖ్యాతి గాంచిన పేరు అది. జార్జ్ వాషింగ్టన్ తను యూరోపియన్ శక్తులతో కలిసి ఇంకొంతమంది ఇండిజినస్ అమెరికన్స్, అంటే ఇక్కడున్న స్థానికంగా ఉన్న కొంతమంది అమెరికన్స్ తో వీళ్ళందరినీ కూడగట్టి చెరదీసి వీళ్ళందరినీ ఒక శక్తిగా తయారు చేసి దాడి చేయడానికి మొత్తం అంతా సిద్ధం చేశాడు. సో అప్పుడు వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ ఫోర్ట్ల మీదకి, వీటి మీద, వాటి మీద మొత్తం అంతా దౌర్జన్యం దాడికి దిగారు. ఇది దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఇది ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలతో అవ్వలేదు, ఏడేళ్ల పాటు కొనసాగింది. ఇప్పుడు ట్రంప్ ఎలా అయితే మనకి ఇరాన్ మీదకి యుద్ధం ప్రకటించి ఇది కేవలం కొద్ది నెలలు మాత్రమే, ఒక 5-6 నెలల్లో మొత్తం అంతా ముగిసిపోతుంది, నేను ముగించేస్తానని చెప్పి ఎలా అయితే ప్రామిస్ చేశాడో అలాగే వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు ఆ రోజుల్లో. కానీ అది 7 ఏళ్లు కొనసాగింది. వియత్నాం వారు చూసుకుంటే ఆల్మోస్ట్ 19 ఏళ్ల 3 నెలల 22 రోజులు మొత్తం ఎంతో అంతవరకు కొనసాగింది. సో ఇవన్నీ కూడా యుద్ధాలు ఒక పట్టా నాగు ఒకసారి మొదలెడితే. సో ఈ రకంగా యుద్దం కొనసాగిన తర్వాత స్పెయిన్ వాళ్ళు అక్కడి నుంచి సరే వాళ్ళు ఫ్లోరిడా వదిలి వెళ్ళిపోయారు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కూడా మిగతా ఎక్కడెక్కడైతే అమెరికాని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారో ఆ భాగాన్ని అంతా వదిలేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో మిగతా చాలా వరకు మిగిలింది బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్లు, వీళ్ల మధ్యన ఎక్కువ పోరాటం, విభేదాలు అనేవి ఉండేవి. కానీ అక్కడ ఈ యుద్దం తర్వాత, 7 ఏళ్ల యుద్దం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, మేము మీతో కలిసి, అంటే జార్జ్ వాషింగ్టన్ తో అన్న మాటలు అన్నమాట, మేము మీతో కలిసి ఫ్రెంచ్ వాళ్లతో పోరాడి వాళ్ళని వెళ్ళగొట్టాం కదా ఇక్కడికి, ఇక్కడి నుంచి మరి మాకు ఈ సహాయానికి మాకు 60 మిలియన్ పౌండ్లు ఖర్చు అయింది మాకు, మరి మీరు తీర్చాలేదు అన్న. జార్జ్ వాషింగ్టన్ ఏమన్నాడు, నా దగ్గర ఇంత సొమ్ము లేదు నీకు ఇవ్వడానికి, నేను ఇవ్వలేను అన్నాడు. దాంతో కోపగించిన బ్రిటిషర్లు ఏం చేశారంటే, సరే నువ్వు నో అన్నావు కాబట్టి మాకు డబ్బు ఇప్పుడు చాలా అవసరం కాబట్టి మేమేం చేస్తామంటే దీన్ని ట్యాక్స్ రూపంలో మేము వసూలు చేసుకుంటామని బ్రిటిష్ వాళ్ళు అన్నారు. ట్యాక్స్ రూపంలో వసూలు చేయడం మాట అననే తక్షణమే కొత్త కొత్త చట్టాలన్నింటినీ వాళ్ళు తీసుకొచ్చారు. 1764లో పంచదార చట్టం, షుగర్ యాక్ట్, ఎవరు ఎక్కడైతే దిగుబడి చేసుకుంటారో సో వాటి మీద, షుగర్ మీద, మొలాసెస్ మీద, వీటన్నిటి మీద కూడా బ్రిటిష్ వాళ్ళు ఇంకా డ్యూటీస్, ట్యాక్సెస్ ఇంకా కొత్త కొత్తగా సేమ్ మనకి ఎక్కడైతే వీళ్ళు ఇండియాలో కూడా సేమ్ అలాగే చేశారో మిగతా ప్రపంచ దేశాల్లో కూడా వీళ్ళు ఆక్రమించుకుని సేమ్ ఇదే పద్ధతిని, సేమ్ ఇక్కడ కూడా అంతే, పెద్ద కొత్త ఏం కాదు. కానీ చరిత్ర, అమెరికా చరిత్ర ఇదంతా మనకి జస్ట్ ఊరికే ఒక టూకీగా మనం మాట్లాడుకుంటాం. కానీ అమెరికా చరిత్ర అనేది ముఖ్యంగా మనం తీసుకుంటే వరల్డ్ వార్ 2 తర్వాత నుంచి చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఆయిల్ ఎప్పుడైతే కనుక్కున్నారో, వాటికి వద్దాం మనం, ఆ విషయాలు కూడా వద్దాం, ఆయిల్ ఎప్పుడైతే కనుక్కున్నారో, అణుబాంబు, అణ్వాయుధాలు పరిశోధనలు, అన్వేషణలు, వాటిల్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి ప్రపంచ రూపురేఖల్ని మార్చేసింది అమెరికా. అది ఎలా అనేది కూడా చూద్దాం మనం. ఇట్స్ గోయింగ్ టు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ విషయాలు మనం నిత్యం మనం చూడడం, ఏదో సందర్భం ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి. అండ్ ఈరోజు సందర్భం ఉంది కాబట్టే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో షుగర్ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ తర్వాత మళ్ళీ స్టాంప్ యాక్ట్ దించారు. సో ఇది ఎక్స్ట్రీమ్లీ కాంట్రోవర్షియల్, ఎందుకంటే ఎవ్రీ డీడ్ కి పేపర్ వర్క్, ఆ రోజుల్లో విపరీతం పేపర్ వర్క్ కదా. సో వీటన్నిటికీ కూడా పన్నులు భారీగా దోచిపడేశారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి డబ్బులు కావాలి, మరి చేసిన సహాయానికి మరి వసూలు చేయాలి కదా వీళ్ళు. సో ఎలా వస్తాయంటే మరి ప్రతి పనికి భారీ జరిమానాలు, ట్యాక్సులు, పన్నులు, సుంకాలు ఇవన్నీ విధిస్తే గానీ వాళ్ళకి డబ్బులు రావు. సో ఇది చాలా చాలా గొడవలు ఈ స్టాంప్ యాక్ట్ తర్వాత. ఆ భారీ గొడవల తర్వాత మళ్ళీ దీన్ని తీసి పడేశారు స్టాంప్ యాక్ట్ ని. బట్ వాళ్ళకి చాలా చాలా డబ్బులు ఇంకా కావాలి. సో తర్వాత ఏం చేశారు అనేది ఈ పాట తర్వాత చూద్దాం. సో బ్రిటిష్ అమెరికాని కనుక్కున్నది కొలంబస్ అయినా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడికి వలసవాదులు, వర్త ట్రేడర్స్, వాయేజర్స్, టీనేజర్స్ కాదు సరదాగా టీనేజర్స్ కాదు అందులో టీనేజర్స్ ఉండొచ్చు కానీ. సో ఇలా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉన్నా కూడా ఇట్ ఈస్ కొలంబస్ హూ ఈస్ పాపులర్లీ నోన్ టు డిస్కవర్ అమెరికా. సరే ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిసినా ఆర్ నేను సరదాగా ఇంకొక ప్రశ్న ఇస్తాను మీకు, ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినా కూడా కాల్ ద స్టూడియో. వాట్ ఈస్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్? వాట్ ఈస్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్? దీనికి సమాధానం తెలిసినా ఆర్ ఇప్పుడు వినిపించబోయే పాటకి ఏ సినిమా అని తెలిసినా కూడా కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం అంటున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. మనం ఏం చేద్దామంటే కొద్ది సెకండ్ల మనకు కమర్షియల్ బ్రేక్ లగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఈ పాట వినిపిస్తాను. సో బ్రేక్ లోకి వెళ్లే ముందు క్విక్ గా మళ్ళీ మీ అందరికీ ఒకసారి సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఎ2బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలా స్పైస్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గొంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ అండ్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఎ2బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. యూ కెన్ విజిట్ ఎ2బిటెక్సాస్.కామ్ ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. ఇట్స్ ఎ2బి. కమర్షియల్ బ్రేక్ లోకి రోల్ ఇన్ అవుతున్నాం. మా యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ డౌన్లోడ్ ది యాప్ అండ్ ఆల్సో మీ కార్ లో మీరు ట్యూన్ చేసుకోవాల్సిన ఫ్రీక్వెన్సీ రేడియో సురభి 107.9 FM HD3. It is 107.9 FM HD3. Okay, stay tuned, don't go anywhere. Chala chala asakti rendu vishayalu unnai. I'll be right back.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: Like memories.
4: గుర్తుకొస్తున్నాయి.
1: Like love. Life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
6: ఇండియా టుడే

0: services or call them at 817-829-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

ఆల్ రైట్ జీన్స్ చిత్రం నుంచి వినయ్ పాట. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ షో. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి. సో 250 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమంలో అమెరికా చరిత్ర గురించి ఊరికే కొన్ని ముచ్చటించుకుంటున్నాం మనం కొన్ని విషయాలు. సో మీకేమైనా విషయాలు తెలిస్తే డెఫినెట్లీ డూ కాల్ ద స్టూడియో. సో ఇలాగా బ్రిటిషర్స్ అమెరికాలోకి వచ్చి వివిధ రకాలైన పన్నుల్ని చట్టాలని విధిస్తూ వాళ్ళు డబ్బుని సేకరించడం మొదలెట్టారు, కలెక్ట్ చేయడం. సో ఇలాగా డిక్లరేషన్ యాక్ట్ అని, ఇందాక చెప్పినట్టుగా షుగర్ యాక్ట్ అని, షుగర్ చట్టం, డిక్లరేషన్ చట్టం, నెక్స్ట్ టౌన్ షెడ్ యాక్ట్స్, అంటే గ్లాస్ గాని, పేపర్ గాని, టీ ఆయిల్ గాని, ఇలాంటివి ఏవి దిగుమతి చేసుకున్నా కూడా వాటి మీద భారీ భారీ పన్నులు. అలాగే టీ యాక్ట్, టీ చట్టం, అది కూడా తీసుకొచ్చారు. దేన్ని విడిచిపెట్టలేదు, టీ కాఫీ ఎక్కడ. సో 1773 ఆ ప్రాంతంలో టీ యాక్ట్ ని తీసుకొచ్చారు. సో వీటిని ఇన్ని చట్టాలు వేస్తున్నారు కదా, అసలు ఇంకా అమెరికన్లో ఖచ్చితంగా ఒక విప్లవం అయితే వస్తుంది అందరికి. సో అలాగే అమెరికన్లందరూ కూడా మొత్తం తిరిగి ఆ బ్రిటిష్ తాలూకా గూడ్స్ ని, వాటిని కూడా బాయ్కాట్ చేశారు. సో దాన్ని ఇంకా వీళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు బ్రిటిష్ వాళ్ళకి. దే హ్యాడ్ టు బ్యాక్ డౌన్ అండ్ మొత్తం దే హ్యాడ్ టు రిపీల్ ఆల్ ది ట్యాక్సెస్ ఎక్సెప్ట్ ఒక్కటి, టీ యాక్ట్. సో టీ యాక్ట్ అది కూడా కట్టనని మొరాయిస్తే 1000 మంది బ్రిటిష్ సోల్జర్స్ ని, అంటే మనం ఇప్పుడు అమెరికాకి అసలు ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది అనే ఒక కీలకమైన విషయాన్ని వైపు మనం వెళ్తున్నాం యాక్చువల్లీ. సో ఆ విషయాన్ని చెప్పాలి అంటే ముందు జరిగిన కొన్ని సంఘటనలు మనం తెలుసుకుంటే కరెక్ట్ గా ఇప్పుడు మనం ఈ విషయాల్ని నెమరేసుకుంటూ ఆ మెయిన్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ. ఎందుకంటే ఎంత పెద్ద విషయానికైనా, ఒక చిన్న చిన్న సమస్యకైనా ఒక చిన్న పరిష్కారం ఉన్నట్టే ఎంత పెద్ద విప్లవానికి గొడవకైనా ఒక చిన్న కారణం అక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరియా గొడవ, సిరియా బషార్ బషాద్ కదా, హీ గాట్ టాపుల్డ్ రైట్, సిరియా డిక్టేటర్. సో దాని అంతటికి కారణం ఒక చిన్న గొడవ. ఏంటంటే వీధిలో ఎక్కడో పిల్లలు ఒక పెయింటింగ్ గీస్తున్నారు, సో అది యాంటీ గవర్నమెంట్. సో దానికోసం చెప్పి ఆ పిల్లల్ని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి అది రాజుకుని ఒక పెద్ద గొడవగా మారడం. సో ఆ విధంగా జరిగింది. అంటే పెద్ద పెద్ద విషయాలకి చిన్న చిన్న, పెద్ద పెద్ద గొడవలకి చిన్న చిన్న విషయాలు ఉన్నట్టుగానే అమెరికా వార్ మొదలవడానికి కూడా చాలా చిన్న ఒక చిన్న గొడవ దగ్గర నుంచి మొదలైంది. సో ఆ గొడవ దగ్గరగా మనం వెళ్తున్నాం. సో వెళ్ళాలి అంటే ముందు ఈ విషయాలు కొన్ని తెలుసుకోవాలి. సో ఈ టీ చట్టాన్ని మొత్తం దీన్ని రిపీల్ అన్ని చట్టాలు రిపీల్ చేసిన తర్వాత, తొలగించిన తర్వాత టీ చట్టాన్ని మాత్రం ఒకటే పెట్టారు. ఆ టీ కూడా, దాని కూడా మేము పన్నులు కట్టాం అని మొరాయించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1000 మంది సైనికుల్ని కాలనీస్కి పంపించారు. పంపించి మీరు కడతారా చేస్తారా అని తుపాకీ పెట్టి బెదిరించారు. బెదిరించిన తర్వాత అక్కడ గొడవలు మళ్ళీ మొదలయ్యి అక్కడ కొట్టుకున్నారు, చాలా మంది చనిపోయారు కూడా. సో దానికి ఆ కోపంగా, కోపంతో ఏం చేశారంటే వీళ్ళు అమెరికన్స్ ఒక 92,000 పౌండ్ల టీని తీసుకొచ్చి ఆ కోపంతో మొత్తం సముద్రంలో కలిపేశారు. సో కలిపేసిన దాంతో బ్రిటిష్ వాళ్ళకి ఇంకొక కోపం వచ్చి ఇంకొక 3000 మంది సైనికులు పంపించారు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని మొత్తం వాళ్ళ బాస్టన్ మొత్తం అంతా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి, అంటే వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇక్కడ నుంచి అమెరికన్ వార్ అనేది యాక్చువల్గా మొదలవుతుంది. ఎక్కడంటే ఒక ఫైన్ ఎర్లీ మార్నింగ్ నాడు ఇటు బ్రిటిష్ ట్రూప్స్ ఇటు, అమెరికన్ ట్రూప్స్ ఇటు. సో ఇలా ఉండి మధ్యలో ఒక చిన్న పాయలాగా ఒక నది చిన్న వెళ్తూ ఉంది. సో మాటామంతి సాగుతూ ఉన్నాయి. పరిస్థితి అంతా చాలా శాంతంగా స్తబ్దతతోటి నిండుంది. ఈలోపు ఒక తుపాకీ పేలింది పొరపాటున, చాలా యాక్సిడెంట్ లేదు. పేలి ఇటు అమెరికన్ ట్రూప్స్ లో ఒక సైనికుడు మృతి చెందాడు, చచ్చిపోయాడు. అక్కడి నుంచి అమెరికన్స్ కి
అక్కడ సైనికులకి విపరీతమైన కోపంతో వాడగల చెలరేగి, ఇంకా వాళ్ళు బ్రిటిష్ సైనికులతో యుద్దం చేసి అక్కడ వాళ్ళని అందరినీ చంపేసిన తర్వాత అక్కడి నుంచి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇక్కడ నుంచి అమెరికన్ వార్ అనేది అక్కడి నుంచి మొదలైంది. ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద పెద్ద సమస్యలకి చిన్న చిన్న పరిష్కారాలు, లేదా పెద్ద పెద్ద విషయాలకి ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కడి నుంచో మొదలవుతాయి అన్నట్టుగా ఇదే కారణం. అమెరికన్ వార్ మొదలవడానికి ఇది ఎ ఫైన్ ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడి నుంచి జార్జ్ వాషింగ్టన్ ని అధిపతిగా లీడర్గా వాళ్ళు ఎంచుకుని ఒక కమాండర్గా, కమాండర్ ఇన్ చీఫ్ వాళ్ళ ఆర్మీకి ఎంచుకుని ఆయన ఆధిపత్యంలో ఆయన అధికారంలో ఈ మొత్తం వార్ అంతటిని కొనసాగించే విధంగా మొత్తం డిజైన్ చేశారు. చేసిన తర్వాత అమెరికన్ జార్జ్ వాషింగ్టన్ అక్కడెక్కడ లేని శక్తులన్నింటినీ సేకరించి కూడదీసి చేరదీసి ఒక ఆర్మీగా తయారు చేసి, జస్ట్ లైక్ మనకి సుభాష్ చంద్రబోస్ ఎలా అయితే ఒక ఆర్మీని ఎలా అయితే నిర్మించాడు, ఆ సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో మీకు కోయ వాళ్ల దగ్గర నుంచి అందరూ ఉన్నారు, ఊళ్ళో వాళ్ళు, పల్లెటూళ్ళలో వాళ్ళు, అలా అటు కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు జాయిన్ అయ్యారు చాలా ఎంతో స్ఫూర్తితోటి, అలాగే కొండదారులు, కోయవాళ్లు వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరినీ తీసుకొచ్చారు ఆర్మీలోకి. సో ఆ విధంగా ఒక బలమైన ఆర్మీని తయారు చేయగలిగాడు సుభాష్ చంద్రబోస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో జార్జ్ వాషింగ్టన్ కూడా ఒక ఆర్మీని తయారు చేసి, సో ఆర్మీతోటి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని, అఫ్ కోర్స్ ఈ ఇన్ దిస్ జర్నీ దేర్ ఆర్ సో మెనీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయనుకోండి. మొత్తం ఏదైతే ఒక ఈ ఒక విజయవంతంగా కొనసాగించి ఫైనల్లీ ఒక ఐదుగురు సభ్యులతోటి కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి సంపూర్ణ స్వరాజ్యం అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లారు వీళ్ళందరూ కూడా కలిసి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అప్పటికి కూడా మేము మీకు స్వతంత్రాన్ని ఇవ్వము అనే పట్టుబట్టు కూర్చున్నారు, నువ్వు ఇచ్చేదండి మాకు, మేమే డిక్లేర్ చేసుకుంటాం మేము స్వతంత్రం అని చెప్పి ఆ సంపూర్ణ స్వరాజ్యాన్ని వీళ్ళకి వీళ్లే July 4th నాడు 1776 డిక్లేర్ చేశారు. అంటే జూలై 2 వరకు ఈ డిక్లరేషన్ కి కావాల్సిన మొత్తం సన్నాహాలు, రాతలు, వాట్ ఆర్ ద కంపోజిషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ జస్ట్ గోయింగ్ ఆన్ విత్ ది కమిటీ మెంబర్స్ తోటి. ఇంకా చాలా మంది చుట్టూతో కూర్చుని ఆలోచించి ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అని చెప్పి జాగ్రత్తగా ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. చేసిన తర్వాత దాన్ని July 2 అని మనకి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉన్నా కూడా July 4 నాడు వాళ్ళు అది క్లియర్ గా డిక్లేర్ చేశారు ఇది మాకు ఇండిపెండెన్స్ అని. తర్వాత మళ్ళీ 1783 ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడు వాళ్ళు ఇచ్చారనుకోండి, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అఫీషియల్ గా మేము డిక్లేర్ చేసిందే మాకు ఇండిపెండెన్స్ రోజుగా ఉండాలని చెప్పి July 4, 1776 ని వీళ్ళు స్వతంత్ర దినోత్సవంగా పరిగణిస్తారు. సో ఇప్పటికీ చూస్తే మీకు అక్కడ బ్రిటిష్ అంటే బ్రిటన్ లోని లేదా ఇండియాలో గానీ ఇక్కడ డ్రైవింగ్ గానీ వాళ్ళు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇక్కడ ఒక సంప్రదాయాన్ని, ఒక కట్టుబాట్లని, అలవాట్లని తీసుకొచ్చారో వాటికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా అమెరికన్స్ వీళ్ళ సిస్టమ్ ని ఇక్కడ డిజైన్ చేసుకున్నారు. అందుకే మీకు కార్ల డ్రైవింగ్ అనేది లెఫ్ట్ ఉంటే అటు మిగతా దేశాల్లో రైట్ ఉంటుంది. సో ఆ రకంగా చాలా విషయాల్లో మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించవచ్చు. సరే ఇక్కడి తోటి ఇండిపెండెన్స్ వచ్చింది సరే సరే, కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అమెరికా చరిత్రలో చాలా చాలా గణనీయమైన మార్పులు ఎన్నో వచ్చాయి. సో ఆ మార్పులన్నింటినీ కూడా మనం చాలా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో మనం లోతుల్లో దిగకపోయినా పైపైన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటే వెళ్దాం. అలాగే మీకేమైనా విషయాలు తెలిస్తే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. శ్రోతలందరూ కూడా రేడియో సర్వీస్ సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈరోజు కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తూపులని, అండ్ ఈ పాట ఎప్పుడు విన్నా కూడా మనకి అమెరికా దేశం అనేది మన మదిలో ఒక కొత్త ఆలోచనల్ని అని చెప్పొచ్చు, లేదా పాత ఆలోచనలు రెండు కలిసినట్టుగా. ఎందుకన్నానంటే ఈ పాట విన్నప్పుడల్లా మనకి పాత ఆలోచనలు, మనం ఒకప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా అంటే ఇలాగా అలాగా అని వినడం ఒక వంత అయితే, ఈ పాట ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ పాట చూస్తూ ఓహో అమెరికా అంటే ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని చూడడం ఒక వంత. సో అవి పాత ఆలోచనలు. కొత్త ఆలోచన ఏంటంటే వచ్చిన తర్వాత కూడా ఆ పాత ఆలోచనలు చాలా కొత్తగా కూడా ఉండడం అనేది అదొక వింత అనుభూతి నిజం చెప్పాలండి. ఈ పాట అటువంటి పాట. ఈ పాట ఏ సినిమా తెలిస్తే ఆర్ ఇందులో ఉన్న ఈ పాటలో నటించిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుంటే గనక డూ కాల్ ద స్టూడియో 9726361966. శ్రోతలందరూ కూడా రేడియో సర్వే 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు.

0: ఆల్ రైట్, పడమటి సంధ్యారాగం చిత్రం నుంచి విన్న ఈ పాట, విజయశాంతి ఇందులో నటించిన కథానాయిక. అయితే ఈ పాట ఎన్నిసార్లు చూసినా, లేకపోతే ఈ సినిమా గురించి ఎన్నిసార్లు తలుచుకున్నా కూడా చాలా సరదాగా ఉంటుంది. లక్ష్మీపతిరి గారు ఫోన్ చేసి ఈ సినిమాలో గణపతి క్యారెక్టర్ ని గుర్తు చేశారు. జంజాల్ గారి హాస్యాన్ని గణపతి రూపంలో బాగా చిలిగించారు ఈ చిత్రంలో. అండ్ ఆ కామెడీ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు నేను కూడా ఇంతకు ముందు కూడా నేను చాలా చాలా వేశాను అవి, చాలా సార్లు, ఎన్నిసార్లు విన్నా కూడా చాలా సరదాగా ఉంటుంది. ఆల్ రైట్, ఒకసారి క్విక్ గా మనం వ్యాపార ప్రకటన చూసేద్దాం. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ది యుఎస్ఏ, మేక్ ష్యూర్ యు ఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్స్ క్యాన్సిలేషన్స్ ఆన్ మెనీ మోర్. సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్. బట్ your health coverage doesn't have to. Lost your job or insurance? Then no need to worry. SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, we have got you all covered. SNR Insurance. అలాగే అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్, హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పేటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పెర్ఫెక్ట్ లొకేషన్ అది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. అంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇంటాం, మైత్రీస్ ఇండియా కుజీన్. సో ఇంకా ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేదు, విజిట్ మైత్రీస్ ఇండియా కుజీన్, నౌ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. Enjoy 10% off on your purchases at India Bazaar McKinney from 10 a.m. to 4 p.m. Monday through Thursday. And also shop your favorite groceries and everyday essentials while you're saving more. India Bazaar McKinney. ఇంకా కొన్ని వ్యాపార ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ కాసేపట్లో చూద్దాం. ఆల్ రైట్, సో అమెరికా చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 257 స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఈరోజు పండగగా చేసుకుంటుంది అమెరికా. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుంటూ, ఆ సందర్భంగా మనం ఈరోజు అమెరికా చరిత్ర గురించి కాస్త టూకీగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అండ్ మనం జూలై 4 డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, థామస్ జెఫర్సన్ వాళ్ళు ఎంచుకున్నారు. థామస్ జెఫర్సన్ ఎంచుకుని అండ్ దే ఆస్క్ హిమ్ టు రైట్ అప్ ది అఫీషియల్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో అది మొత్తం అంతా ఒక చాలా నెలలుగా కొనసాగి జూలై 4 1776 డిక్లేర్ చేశారు ఇండిపెండెన్స్ ని. సో ఆ తర్వాత ఇది ఒక పక్కన ఉండగా, అటు పక్క నుంచి జార్జ్ వాషింగ్టన్ ఇంకా తన సైన్యాధ్యక్షుడిగా అక్కడ కొనసాగుతూ సైన్యాన్ని ఇంకా బలంగా చేసుకునే పనిలో ఆయన ఉన్నాడు. సో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక 180 వార్షిప్స్ తీసుకుని ఒక 25,000 ఆర్మీని, సుమలు ఒకటి కాదు రెండు కాదు 4-5 సుమోలు తేరా బుజ్జి అన్నట్టుగా, ఇంత ఇన్ని పడవల మీద మొత్తం ఆర్మీని వేసుకుని వచ్చి మొత్తం అటాక్ చేశారు అమెరికన్స్ ని. సో అమెరికన్స్ ఆ యుద్దంలో వాళ్ళు ఓడిపోయారు, దే ర్యాన్ ఫర్ కవర్, రకరకాల చోట్ల వెళ్లి దాక్కుని పరిగెడాల్సి వచ్చింది. సో జార్జ్ వాషింగ్టన్ తాలూకా నాయకత్వాన్ని, ఒక నాయకత్వం ప్రశ్నార్థకరమైంది. అసలు జార్జ్ వాషింగ్టన్ సరిగ్గా నడపగలుగుతున్నాడా లేదా అని కొన్ని ప్రశ్నలు చాలా మందికి లేవనెత్తాయి. సరే ఇది ఇలా ఉండగా, ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఎన్నో కీలకమైన విషయాలు అమెరికా చరిత్రలో చోటు చేసుకున్నాయి. ఒకటేంటంటే, లేట్ 19th సెంచరీలో బ్రిటిష్, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళందరూ ఏం చేశారంటే, సరే అమెరికా అయిపోయింది, ఇంకా మనం మిగతా ఎక్కడికి పరిగెట్టచ్చు, ఏం చేయొచ్చు అని వాళ్ళు చూస్తుండగా మిగతా చోట్లకి వాళ్ళు పరిగెట్టారు. మిగతా భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. సో ఎక్కడ ల్యాండ్ దొరికితే అక్కడ దాన్ని ఆక్రమించుకుని, దాన్ని కబ్జా చేసి, దాన్ని ఇంకా అలా ముందుకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అప్పటికే వాళ్ళు యూరోపియన్ శక్తులు మొత్తం అంతా ఆల్మోస్ట్ ఒక 67% ఆఫ్ ది ఎర్త్ మొత్తం అంతా ఆక్యుపై చేసుకుని వెళ్ళిపోయాయి. సో 1914 ఆ ప్రాంతానికల్లా ఆల్మోస్ట్ 84% భూభాగాన్ని ఈ శక్తులు, యూరోపియన్ శక్తులన్నీ కూడా మొత్తం ఆక్రమించుకున్నాయి. సరే అమెరికా కూడా ఇంకా ఎక్కువ, మనం కూడా ఇలా చూస్తూ కూర్చుంటే మనకు అమెరికా ఒక్కటే మిగులుతుంది, మనకు కూడా మిగతా భూభాగం కావాలి అని చెప్పి వీళ్ళలాగా పరిగెట్టలేదు. వీళ్ళు ఏం చేశారంటే, మనం ఇప్పుడు అక్కడికి వెళ్లి వీళ్లతోటి తలబడి అక్కడ కూడా మళ్ళీ కొత్త కొట్టలాట తీసుకొచ్చి మన సైన్యం చాలక మనం చచ్చిపోయి, సో ఇవన్నీ అవసరమా అని అనుకుని అమెరికా ఏం చేసిందంటే, సరే మీరు భూభాగాన్ని కావాల్సినంతగా తీసుకోండి, మేమేం చేస్తామంటే వనరుల్ని, అంటే సహజ వనరులు, నేచురల్ రిసోర్సెస్ ని, అలాగే ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకుంటూ, అలాగే మిలిటరీని బలాన్ని పుంజుకుంటూ మేము ముందుకెళ్తాం. సో దాంతో మిమ్మల్ని కొడతామని వ్యూహాన్ని రచించి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకుని వీళ్లు ఆ రకంగా ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నించి, మిగతా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు హవాయి గాని, ప్యూటరికో గాని, గామ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఆ రకంగా వచ్చినవి. వాడి దగ్గరికి వెళ్లి వాడి అతో అక్కడ ఉంది కూడా సమ్ నేటివ్ ఇండిజినస్ పీపుల్ బిలాంగింగ్ టు దట్ లొకేషన్. సో అక్కడికి వెళ్లి వాళ్ల తల మీద తుపాకీ పెట్టి, నువ్వు ఇస్తావా చస్తావా, డబ్బుకి డబ్బు చూపించడం, దానికి లొంగకపోతే బలాన్ని చూపించడం. సో చాణక్యుడు అన్నట్టుగా సామదాన భేద దండోపాయాలు అన్నట్టుగా, సో ఇది చూపించేది, లేకపోతే అది దానికి లొంగకపోతే మొత్తం నాలుగిటిని తీసుకుని మభ్యపెట్టి లొంగ తీసుకుని చేజిక్కించుకోవడం అనమాట. సో ఆ రకంగా వచ్చినవి మనకి చాలా ఐలాండ్స్. ఈ రోజు మనం హవాయి కానీ లేకపోతే మిగతా ప్యూటరికో ఇవన్నీ కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తామంటే మనకి ఈ రకంగా తీసుకోబడినవే. ఇది దేనికి సంకేతం అంటే, అమెరికా ఆర్థికంగా సైన్యం పరంగా కూడా బలంగా ఎదుగుతున్న దశ అది. సో అందుకే ఆ బలాన్ని చూపించుకోవడానికి సో ఇవన్నీ కూడా ఒక చిహ్నం అనమాట. సరే ఇలాగా 1870 నుంచి 1890లు సో ఒక ఆ ప్రాంతంలో ఆ టైంలో అమెరికాలో ఒక వరస్ట్ లేబర్ స్ట్రగుల్ నడుస్తుంది. ఎంత స్ట్రగుల్ అంటే, ఎంత పెద్ద స్ట్రగుల్ అంటే, ఒక రైల్ రోడ్ వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు రైల్వేస్ సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా పట్టుకొచ్చారు ఇక్కడికి. సో నెమ్మదిగా తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఆ రైల్ రోడ్ నెట్వర్కింగ్ కూడా బాగా పెరిగింది ఇక్కడ. సో తర్వాత ఏం జరిగింది అనేది మనకి కాసేపట్లో కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం తెలుసుకుందాం. అండ్ అమెరికా గురించి టూకీగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మీకు కూడా ఏమైనా విషయాలు తెలిస్తే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966. దీన్ని స్పీడ్ డైల్ పెట్టుకోండి. అండ్ శ్రోతలందరూ కూడా రేడియో సర్బి 107.9 FMHD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.
1: Tick, tick, Radio Surabhi, time check. Studio low time, 11 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఐటమ్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

ఆల్రైట్, అమెరికా బై చిత్రం నుంచి వినాయ పాట. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ షో. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి దూప్రాణి. సో ఇందాక నేను ఒక ప్రశ్న అడిగా మీ అందరికి, వాట్ ఈస్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్? సో దానికి సమాధానాలు నాకేమీ రాలేదు, కాబట్టి ఇట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. సో అందరికి తెలిసిందే, కాన్స్టిట్యూషన్ లో చాలా చాలా విషయాలు పొందుపరుస్తారు. గవర్నమెంట్ ని సెటప్ చేయడం దగ్గర నుంచి, గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, అలాగే ప్రొటెక్టింగ్ ది ఇండివిజువల్ రైట్స్, ఫ్రీడమ్, ఇవన్నీ కూడా. సో లిబర్టీ గురించి, వీటన్నిటి గురించి కూడా కాన్స్టిట్యూషన్ లో విశదీకరించి విపులంగా అవన్నీ నిర్వచిస్తారు ప్రతిదానికి. సో దట్ వై ఇట్ ఈస్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. సో 250 ఏళ్ల స్వతంత్ర అమెరికా స్వతంత్రం సందర్భంగా ఈరోజు మనం అమెరికా చరిత్ర గురించి సరదాగా మన ఈ కార్యక్రమంలో అలా కొన్ని విషయాలు ముచ్చటించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా కమర్షియల్ బ్రేక్ ముందు 1880ల్లో ఒక లేబర్ స్ట్రగుల్ చాలా అతిపెద్ద ఎత్తున ఒక నిరసనలతోటి వెల్లువెత్తింది. సో దానికోసం మొత్తం వీళ్ళందరూ, వర్కర్స్ అందరూ కూడా రైల్వే నెట్వర్క్ మొత్తం అంతా ఒక స్తబ్దతకి తీసుకొచ్చారు. అంటే దే బ్రాడ్ ది ఎంటైర్ రైల్ రోడ్ సిస్టమ్ టు ఏ స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్. అది ఒకసారి ఆగిపోతే ఇంకేముంది? ఇంకా దేశంలో కావాల్సిన ఈ రవాణా అంతా కూడా ఆగిపోతుంది కదా, ఎక్కడికెక్కడ పనులన్నీ నిలిచిపోతాయి. సో ఈ నిరసనల్ని నిరసిస్తూ అప్పుడు ఆనాటి ప్రెసిడెంట్ రూథర్ఫోర్డ్ సో మొత్తం యుఎస్ ఆర్మీని పంపించి ఈ వర్కర్స్ అందరినీ, చాలా మంది, వందలాది మంది వర్కర్స్ చనిపోయారు. ఇది చరిత్రలో ఒక పెద్ద మచ్చ ఈ సంఘటన. సో ఇలాగా డివైడ్ నేషన్ ని, అంటే ఒక దేశాన్ని ఈ రకంగా విభజిస్తారా అని చెప్పేసి ఒక కోపంతో మొత్తం ఆర్మీని పంపించి చాలా మందిని చంపించేశాడు రూథర్ఫోర్డ్. సో ఇలాగా జరుగుతున్న నేపథ్యంలో అటు ప్రపంచంలో చూస్తే గనక రెండో ప్రపంచ యుద్ధం అది మొదలైంది. అక్కడ జపాన్ చాలా ఒక శక్తివంతమైన దేశం, అత్యంత శక్తివంతమైన దేశం జపాన్ ఆ రోజుల్లో 1890 ఆ ప్రాంతంలో. సో జపాన్ ఆధునీకరణ పేరుతోటి పరిశ్రమల్ని అభివృద్ది చేసుకుంటూ మిలిటరీ బలగాల్ని మరింత బలోపేతం బలాన్ని బలంగా తయారు చేసుకుంటూ, సో వీళ్లు ముందుకు దూసుకెళ్లిపోతూ పక్కనున్న చైనాని వాళ్ళు చైనాని దాడి చేసి, వాళ్ళ చైనీస్ చాలా మంది పోయారు, లైక్ ఆల్మోస్ట్ ఒక 500,000 చైనీస్ ఆర్మీ చనిపోయారు. ఆర్మీయే కాదు, ఈవెన్ సివిలియన్స్ వీళ్ళందరూ కూడా. సో ఆ సందర్భంలో, ఆ నేపథ్యంలో 700 ఏళ్ల చరిత్ర కలిగిన జంగిస్ ఖాన్ కూడా తన సుదీర్ఘ ప్రయాణం కూడా, ప్రస్థానం కూడా ఇట్ హాస్ కమ్ టు కైండ్ ఆఫ్ గ్రైండింగ్ హాల్ట్ నెమ్మదిగా వచ్చేసింది. సో అంతటి శక్తివంతమైన దేశం జపాన్ ఆ రోజుల్లో. సో ఇప్పుడు ఇంత శక్తివంతమైన దేశం అని చెప్పాను కదా. సో మీ తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లి జపాన్ మీద ఎందుకు, ఒక పర్ల్ హార్బర్ లో జపాన్ మీద, జపాన్ ఇన్వైటెడ్ యుఎస్ ఆన్ పర్ల్ హార్బర్, దానికి ప్రతిఘటించి అమెరికా జపాన్ మీద హిరోషిమా నాగాసాకి మీద బాంబులు ఎందుకు వేసింది అనేది ఈ పాయింట్ తో మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే అంతటి శక్తి సంపన్నమైన దేశం జపాన్ ఆ రోజుల్లో. సో ఇంతటి శక్తివంతమైన జపాన్ కి రష్యా కూడా ఆ రోజుల్లో గజగజ వణికింది. రష్యన్ రివల్యూషన్ ఆ రోజుల్లో మొదలై రష్యా కూడా మిగతా యూరోపియన్ ప్రాంతాలు, ఇంకొన్ని ఏషియా ప్రాంతాలని ఆక్రమించుకునే ప్రయత్నంలో రష్యా కూడా ఉంది. సో రష్యా కూడా కొంచెం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఆ రోజుల్లో ఏర్పడింది. సో ఈ రకంగా చూసుకుంటే హిట్లర్ కూడా ఒక పక్క నుంచి మిగతా యూరోప్ అంతటిని ఆక్రమించుకుంటూ ముందుకెళ్తుంటే, యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ వీటి అన్నిటికీ యూరోప్, అంటే నాజీ శక్తుల్ని ఆపే ఇష్టం లేక వాళ్లు కొంత అడ్వాన్స్మెంట్
అయ్యారు యూరోప్ లో. కొంత భూభాగాన్ని వాళ్ళు నాజీలు బాగానే ఆక్రమించుకున్నారు. సరే ఈ నేపథ్యంలో యుఎస్ ఏం చేసిందంటే దే ఫెల్ షార్ట్ ఆఫ్ వార్ మెషిన్స్. సో ఎందుకంటే యుద్దం అంత జోరుగా సాగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సప్లైలు కావాలి. ఇప్పుడు దేశంలో ఈ ఇందాక నేను చెప్పినట్టుగా రైల్ రోడ్ నెట్వర్క్ ఇవన్నీ ఆగిపోవడం, ఇక్కడ అంతర్యుద్దాలు దేశంలో అవుతున్నప్పుడు బయట యుద్దం చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ లోపల నడిస్తేనే బయటకి మనం అంటే మన ఇంట్లో వంట చేసుకుంటే మనకి తింటేనే శక్తి వస్తే మనం గడప దాటి బయటకు వెళ్ళి మన పనులలో చేసుకోగలము. ఆ శక్తి కావాలంటే లోపల వంట ఇవన్నీ జరగాలి. ఇవన్నీ లేకపోతే బయటకు వెళ్ళి చేసే శక్తి ఉండదు కనుక. సో ఆ రకమైన పరిస్థితులు అమెరికా ఆ రోజుల్లో ఎదుర్కొంటుంది. అంటే బయట యుద్దం, లోపల ఇంట్లో యుద్దం, బయట వీధిలో కూడా యుద్దం అనమాట. సరే ఈ రకమైన నేపథ్యంలో అమెరికా ఒక కోల్డ్ వార్ పరిస్థితి దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయిల్ అనేది ఒక కీలకమైన ఒక విషయంగా మారింది. ప్రపంచంలో ఆయిల్ అవసరం చాలా చాలా ఏర్పడింది. ఎందుకంటే యుద్దాలు జరుగుతున్నప్పుడు అలాగే ఈ కారు ఇలాంటివన్నీ అంటే ఆయిల్ కనుక్కున్న తర్వాత మనకి మెషినరీ అనేది బాగా పెరిగింది. ఇండస్ట్రీస్ పెరిగాయి, యుద్దాలు పెరిగాయి, అలాగే ఎకానమీ పెరిగింది. ఈవెన్ ఇంటర్నల్ ఎకానమీస్, వరల్డ్ గ్లోబల్ ఎకానమీస్ మాత్రమే కాదు ఇంటర్నల్ కంట్రీ జిడిపి ఇవన్నీ కూడా పెరగడం మొదలెట్టే. సో ఆయిల్ అనేది 1900 ప్రాంతంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. అండ్ ఈ ఆయిల్ చుట్టూతోనే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు, కీలకమైన విషయాలు, అమెరికా ఎదుగుదలకి కావాల్సిన విషయాలన్నీ కూడా ఆయిల్ తోటే ముడిపడి ఉన్నాయి. సో అది ఎలా మారింది, ఆ చరిత్ర అనేది ఎలా అమెరికా సుసంపన్నమైన దేశంగా ఎలా మారింది అక్కడి నుంచి అనేది మనం తెలుసుకుందాం కాసేపట్లో. అండ్ ఇప్పుడు నేను ఒక నెక్స్ట్ పాట వేసే ముందు మీ అందరికీ పదబంధానికి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతా. పదబంధం అంటే అందరికీ తెలిసిందే, క్రాస్ వర్డ్ పజిల్. అడ్డంగా నిలువుగా రెండు పదాలుంటాయి, రెండు పదాల్లో ఏదో ఒక అక్షరం అయితే కామన్ గా మీకు దొరుకుతుంది. ఇచ్చిన క్లూస్ ని బట్టి ఆ పదాలేంటో మీరు కనుక్కోవాలి. అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ, అమెరికాలో అతి పొడవైన నది ఏది? అమెరికాలో అతి పొడవైన నది ఏది? ఇది అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ. అమెరికాలో అతి పొడవైన నది ఏది? ఇది అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ. నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ ఒకసారి రేడియోలో ఒక పాట వింటున్నాడు, ఒక మ్యూజిక్ వింటుంటే అందులో నాగస్వరం అంటే స్నేక్ చార్మ్ అది వినపడడం మొదలెట్టింది. సరే ఇదేదో చాలా బాగుందే అనుకుని ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే ఈ మ్యూజిక్ ని, ఈ నాగస్వరాన్ని తన సినిమాలో ఒక పాటలో ఉంటే బాగుంటుంది అనుకుని ఆ పాటని అలా కంపోజ్ చేయమని ఆ స్వరంతో మ్యూజిక్ డైరెక్టర్ని అడగడం. మ్యూజిక్ డైరెక్టర్ వెన వెంటనే ఒప్పుకుని ఒక పాటను క్రియేట్ చేయడం. ఆ పాట చిరంజీవి సినిమాలోని చిరంజీవి నటించడం, ఇవన్నీ జరిగాయి. సో అది ఏ సినిమా పాట కాదు, అది ఏ సినిమా? మీ పాట గుర్తొస్తే నాగస్వరం అని మీకు రెండు జాగ్రత్తగా చిరంజీవి ఈ మూడుని మీరు కలిపి ఆలోచిస్తే ఆ సినిమా ఏంటని మీకు అర్థమవుతుంది. ఓకే, చాలా ఫేమస్ సాంగ్, చాలా ఫేమస్ సాంగ్. అది కొంచెం క్లూ పెద్దదే ఇది, కానీ యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ మై క్లూస్. మళ్ళీ ఇంకొకసారి చెప్తా, అడ్డంగా పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే అమెరికాలో అతి పొడవైన నది. ఓకే, నిలువు పదానికి సంబంధించిన క్లూ ఏంటంటే ఆ సినిమా డైరెక్టర్ రేడియోలో నాగస్వరం విని ఈ నాగస్వరం నా సినిమా పాటలో ఉంటే బాగుంటుందని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పగానే మ్యూజిక్ డైరెక్టర్ ఆ నాగస్వరంతో ఒక పాటను సృష్టించడం. ఆ పాట చిరంజీవి సినిమాలో పెట్టడం, అది చాలా పాపులర్ హిట్ అవడం ఆ పాట. సో ఆ సినిమా ఏది, అది ప్రశ్న. కాల్ ద స్టూడియో 9726361966.

0: ఇక్కడ డేటా సిగ్నల్స్ లేవు బ్రో.
1: హే, ఇక్కడ వైఫై ఉందిరా.
0: ఓ అడుగు.
1: ఎక్స్క్యూజ్ మీ సార్, వైఫై ఉందండి.
2: ఎందుకు?
1: ఉందంటరా, ఒక వన్ అవర్ మేము వాడుకోవచ్చా?
3: ఏం మాట్లాడుతున్నారా మీరు?
1: జస్ట్ వన్ అవర్ సార్.
0: బ్రో ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు? ఫ్రీగా అవుతులే, డబ్బులు ఇస్తాం.
3: నా వైఫ్ కి డబ్బులు ఇస్తాం.

రైట్ ఏబిసిడి మూవీ చిత్రం నుంచి ఉన్నాయి పాట. సరే, ఇందాక అడిగిన పదబంధానికి సంబంధించిన ప్రశ్నకి నాకు చైతన్య గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. చైతన్య గారు వాళ్ళ అబ్బాయి ఆశ్రిత్ ఇద్దరు. సో ఇంకా ఎవరైనా చెప్తారా మనం చూస్తున్నాను. లెట్స్ సీ, అమెరికాలో అతి పొడవైన నది ఏది? అలాగే ఒక మూవీ డైరెక్టర్ ఒకసారి రేడియో వింటూ నాగస్వరం విన్నాడు. ఆ నాగస్వరం తన పాటలో ఉంటుందని, ఉంటే బాగుంటుందని అనుకుని ఆ పాటని చిరంజీవి నటించిన సినిమాలో పెట్టాడు ఆ పాటని. ఆ పాట చాలా చాలా బీభత్సమైన హిట్. అండ్ చిరంజీవి నటించిన ఆ చిత్రం ఏది? అది నేను ఇచ్చిన పదబంధానికి సంబంధించిన క్లూస్. ఆల్సో ఒకసారి క్విక్ గా వ్యాపార ప్రకటనలు చూద్దాం. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ యుఎస్ఏ, హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ది టెక్సస్ సొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. So it is a TS Tango, S as Sam, C for Charlie, B for Boy, dot cricket. At Sri Krishna Vilas, indulge in something truly special. Experience their signature thali in a more immersive way. From the moment you walk in, you are welcomed the traditional way with a refreshing welcome drink, and then begins a beautifully curated dining journey. Whether it's the weekday bhojanam at the weekend or the weekend bhojanam, every dish is served live fresh and straight to your table, bringing you the warmth of home style tradition with the restaurant perfection. Sri Krishna Vilas, 13215 Main Street, Frisco. Please do a visit. Okay. Yeah. ఇంకా కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ కాసేపట్లో చూద్దాం మనం. మనం ఇందాక నుంచి అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, 250th ఇండిపెండెన్స్ యానివర్సరీ సందర్భంగా మనం అమెరికా చరిత్ర గురించి మనం సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అండ్ మనం ఇప్పుడు ది కోల్డ్ వార్ దగ్గరకు వచ్చాం. కోల్డ్ వార్ ఎక్కడి నుంచి ఎందుకు మొదలైంది అంటే దేనికైనా కూడా ఒక కారణం ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రపంచ దేశాలని, భూభాగాన్ని అటు యూరోపియన్ శక్తులు, ఇటు అమెరికా, అలాగే అటు నుంచి రష్యా, వీళ్ళందరూ కూడా ఆక్రమించుకుంటున్న తరుణంలో ఈ 1900 ప్రాంతంలో కథ మొత్తం మిడిల్ ఈస్ట్ ఆయిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మొదలవుతుంది. ఎప్పుడైతే ఆయిల్ మొదలెట్టారో, ఆ ఆయిల్ కనుక్కోవడం కనిపెట్టారో, సో అక్కడి నుంచి మిగతా భూభాగంలో, మిగతా ప్రాంతంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆయిల్ ఉందని చెప్పి వెతుకులాట్లు అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వైపు వెళ్ళగానే అక్కడ ఆయిల్ మీకు చాలా ఆల్మోస్ట్, ఒకప్పుడు మీకు గుర్తుంటే మన ఊళ్ళల్లో కూడా ఈ బావుల్లోని వాటిలో నీళ్లు

0: అనేవి చాలా పైకి ఉండేవి. వర్షం పడితే మా ఊళ్ళో మా బావిలో నీళ్లు ఆల్మోస్ట్ చెంబుతోటి ఇలా చేతితోటి చెంబు పట్టుకుంటే చెంబుతోటి తీసుకునే విధంగా చేతితోటి తీసుకునే విధంగా చేతికి అందేవి. అంతటి ఎత్తులో ఉండేవి. వర్షం పడితే కొన్ని కొన్నిసార్లు అవి ఓవర్ఫ్లో అయిపోయేది వాటర్. సో కిందన భూగర్భ జలాలు అనేవి అంత ఆ స్థాయిలో ఉండేవి. తర్వాత కొన్నిసార్లు అర్థం అయ్యేది కాదు. అంటే చిన్నప్పుడు చూసేటప్పుడు ఒకసారేమో అంత ఎత్తులో ఉన్న నీళ్లు సడన్ గా ఎలా కిందకి వెళ్ళిపోయి అని చూసి వేసవిలో చూస్తే ఆల్మోస్ట్ ఎక్కడో ఉండేవి నీళ్లు అంత కిందకి. సో అర్థమయ్యేది కాదు. ఈ రోజుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఈ అపార్ట్మెంట్లు కొన్ని కొన్ని సిటీ ప్రాంతాల్లో అయితే ఆల్మోస్ట్ 1500 ఫీట్ కొన్ని కొన్ని చోట్ల 2000 అడుగులు కిందకి వెళ్తే గానీ కూడా దొరకట్లేదు నీళ్లు. అటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఆఫ్ కోర్స్ మనం చూస్తున్నాం అనుకోండి. సో బట్ విషయం ఏదైతే గానీ ఆయిల్ అయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఆల్మోస్ట్ మీకు ఇలా భూమిని కొంచెం నొక్కితే ఆయిల్ అనేది బ్లాక్ గా మొత్తం అంతా పైన మొత్తం పడేది. సో అంత ఎత్తులో ఉండేది ఆయిల్. సో అలాగా కనుక్కున్న తర్వాత ఈ ఆయిల్ కోసం పాకులట్లు మొదలయ్యాయి. యుఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ బిగ్గర్ షేర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ది మిడిల్ ఈస్ట్. 1450 అంటే 40లో ఆ ప్రాంతంలో బ్రిటిష్ అంబాసిడర్ ఒక ఆయన ఉన్నాడు, హాలిఫాక్స్ అని. సో అతను అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ వీళ్ళిద్దరు కలిసి మొత్తం మిడిల్ ఈస్ట్ వాళ్ళకి మ్యాప్ అంతా తీసుకుని వచ్చి మొత్తం పరిచి అసలు ఏ భాగాన్ని ఏ ప్రాంతాలు ఏ దేశాలు తీసుకోవచ్చు అనేది చూశారు. చూస్తే ఇరానియన్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని గ్రేట్ బ్రిటన్ కి, సౌదీ ఆయిల్ ఏదైతే ఉందో అది అమెరికాకి, ఇరాక్ అండ్ కువైట్ ఆయిల్ ఈ ఆయిల్ ఇరు దేశాలకి, అంటే అటు బ్రిటన్ కి అండ్ యుఎస్ కి, రెండింటికి సంబంధించిన విధంగా వాటిని విభజించారు. కానీ అక్కడ రష్యాని ఏమాత్రం కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. సో రష్యా ఏంటంటే రష్యా ఆల్సో హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ అంబిషన్స్ టువర్డ్స్ మిడిల్ ఈస్టర్న్ ఆయిల్. సో మరి ఇప్పుడు ఆయిల్ ని అంటే ఆ రోజుల్లో అంత కీలకమైన వనరు కాబట్టి, అది రిసోర్స్ కాబట్టి ఖచ్చితంగా దాని చుట్టూ ఆర్థిక వ్యవస్థ అల్లుకుంటుంది. అలాగే బలగం అవి కూడా చుట్టుతూ ఉంటాయి. సో యుఎస్ మిలిటరీని ఆల్మోస్ట్ చాలా చాలా స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలంటే ఆర్థికంగా బలపడాలి అంటే ఆయిల్ విక్రయం అనేది చాలా అధికంగా ఎక్కువగా జరగాలి. సో ఇలాగా ఆయిల్ తీసుకుని వాళ్ళు మొత్తం అంతా ప్రపంచాన్ని నడిపిస్తున్నప్పుడు యుఎస్ ఏం చేసిందంటే, సోవియట్ ఏం చేసిందంటే, ఫోర్స్ఫుల్లీ వాట్ సోవియట్ డిడ్ ఇస్ వాళ్ళ బలగాలను తీసుకొచ్చి అటు ఇరాన్ లో పెట్టింది. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ కావాలని చెప్పి. కానీ ఆల్రెడీ అక్కడ ఇరాన్ ఆయిల్ ఏంటంటే బ్రిటిష్ ఫోర్సెస్ కి, గ్రేట్ బ్రిటన్ గెలిపోయింది. మరి వీళ్ళకి ఎలా ఇస్తారు? సో ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. సో అప్పుడు ఏం చేసిందంటే యుఎస్, మీరు అక్కడి నుంచి ఖాళీ చేస్తారా లేదా, ఇరాన్ నుంచి మీరు సోవియట్ బలగాలని ఆర్మీని మీరు అక్కడ తొలగిస్తారా లేదని చెప్పేసి గట్టిగా పట్టుబడినతో సోవియట్స్, మేము అక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం, మీరు ఏం చేసుకుంటా చేసుకుంటా. ఆ టైంలో మనకి ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరూ కూడా, శాస్త్రవేత్తలందరూ కూడా ఇక్కడ ఆటం బాంబును కనుక్కున్నారు. ఆటం బాంబును కనుక్కోడు ఎందుకంటే మీరు ఒక మనిషిని లేదా ఒక వ్యవస్థని లేదా చుట్టూతో కొంతమందిని మీరు బెదిరించి మీ అదుపులోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర పలుకుబడి ఉండాలి లేదా బలం ఉండాలి. సో రెండిట్లో ఏదున్నా కూడా ఉంటేనే లొంగుతారు. సో మరి అటువంటి బలం అమెరికాకు ఉందా అంటే ఆ రోజుల్లో ఎస్, ఆ బలం అప్పుడప్పుడు పుంజుకుంటుంది. ఏ విధంగా అంటే అణ్వాయుధాల రూపంలో, అంటే న్యూక్లియర్ ఆర్మ్స్ నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఆ బలాన్ని పెంచుకుంటూ పోతుంది అమెరికా. సో మీరు సోవియట్ ఆర్మీకి ఇచ్చిన గొప్ప వార్నింగ్ ఏంటంటే అమెరికా, మీరు అక్కడి నుంచి కదలకపోతే జపాన్ మీద ఎలా అయితే హిరోషిమా మీద, నాగాసాకి మీద బాంబులు ఎలా అయితే వేసామో, మీ మీద కూడా అక్కడ ఇరాన్ ఆర్మీ మీద, మీ యుఎస్ సోవియట్ ఆర్మీ మీద మేము అణ్వాయుధాలు, ఆటమ్ బాంబ్స్ ని వేసేస్తామని చెప్పేసి బెదిరిస్తే అప్పుడు సోవియట్ ఆర్మీ కొంచెం వెనక్కి తగ్గి అక్కడి నుంచి ఖాళీ చేశారు ఇమీడియట్ గా. సో అప్పుడు ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, తర్వాత ఐ థింక్ రూజ్వెల్ట్ తర్వాత ట్రూమన్, యా హీ వాజ్ ది ప్రెసిడెంట్. సో ట్రూమన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇది జరిగింది. అప్పుడు ట్రూమన్ కన్నా అర్థమైన విషయం ఏంటంటే, ఆహా కాస్త బెదిరిస్తే సోవియట్ ఆర్మీ మనకి లొంగుతుంది అన్నమాట అనే ఒక విషయం అర్థమయ్యి నెమ్మదిగా బలాన్ని పెంచుకునే విధంగా అక్కడి నుంచి అడుగులు పడ్డాయి. సో ఆ తర్వాత యుఎస్ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ లో అతి కీలకమైన ఒక శక్తిగా అత్యున్నత అత్యుత్తమ శక్తిగా ఎలా ఎదిగింది అనేది ఖచ్చితంగా మనం చూడాలి. ఎందుకంటే ఈ విషయాలు అమెరికా చరిత్రలో అమెరికా ఇంత గొప్ప దేశం కావడానికి ఏ విధంగా సహకరించాయి అనేది కొన్ని కొన్ని కీలకమైన విషయాలు మనం ఖచ్చితంగా చూడాలి, తుమ్మి చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన ఒక దేశంగా కొనసాగాలి అంటే మనం చెప్పినట్టుగానే వర్తకాలు, నెక్స్ట్ ట్రేడ్ గాని కామర్స్ గాని, లేకపోతే మనం చెప్పినట్టుగానే మనం విధించిన ఆంక్షలను బట్టే మిగతా ప్రపంచాలని నడవాలి అంటే మన దగ్గర బలం ఉండాలి. అది ఆర్థిక బలం అయినా అయి ఉండాలి, లేదా మిలిటరీ బలమైనా అయి ఉండాలి. కానీ రెండు బలాలని అమెరికా చేజిక్కించుకుంది. అటు టెక్నాలజికల్ పరంగా, ఇటు ఎకనామిక్ పరంగా, ఈవెన్ మిలిటరీ పరంగా అమెరికా చాలా శక్తివంతమైన దేశంగా ఎదగడానికి కారణం న్యూక్లియర్ స్ట్రాటజీ. ఆ న్యూక్లియర్ స్ట్రాటజీని చాలా గొప్పగా అమలు పరిచింది. అక్కడి నుంచి పావులు ఆటోమేటిక్ గా కదే అమెరికా చెప్పిన విధంగా. సో అవేంటన్నది కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత చూద్దాం. అండ్ మీరు కూడా ఏమైనా విషయాలు పంచుకోవాలనుకుంటే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సర్బి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. ఆల్ రైట్, స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ఎ వెరీ వెరీ షార్ట్ బ్రేక్.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
3: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
3: లైక్ లవ్, life moments.
0: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
3: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
3: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
0: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: generation knowledge to niko best experience on this taru from basic to premium they cover all the models visit g3electronics.com or call nanda g3 at 919-491-4514
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

రైట్ అమెరికా అబ్బాయి చిత్రం నుంచి విన్న ఈ పాట. మనకి శ్రోత ఎవరు కాల్ చేస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? ఆల్ రైట్, కాల్ గాట్ డిస్కనెక్టెడ్. ఓకే, మనం అమెరికా చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కోల్డ్ వార్ లో ఆయిల్ ప్లే చేసిన ఒక కీలకమైన పాత్ర ఏంటనేది, దాని చుట్టూ సమీకరణలు, ఈక్వేషన్స్ ఎలా మారాయి, ప్రపంచ దేశాల సమీకరణలు ఎలా మారాయనేది మనం చూసాం. సరే, ఈ నేపథ్యంలో 1950 దగ్గరకు వచ్చాం. 1950లో రష్యాస్ నియంత స్టాలిన్ ఆయన పారలైజ్ పక్షవాతానికి గురై మరుసటి రోజు స్టాలిన్ చచ్చిపోయాడు. అయితే ఈ వరల్డ్ వార్ టూ నేపథ్యంలో అమెరికా ఏం చేసిందంటే, తన దగ్గర ఉన్న అటామిక్ బాంబ్స్ తాలూకా స్టాక్ పైల్ మొత్తం అంతా పెంచుకోవడం మొదలెట్టింది నెమ్మది నెమ్మదిగా. అమెరికన్ గవర్నమెంట్ సైడ్ లెఫ్టినెంట్ జనరల్ కర్టిస్ లీ మే, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ పేరు చాలా చాలా పెద్దగా వినపడదు, కానీ ఎందుకంటే ఇలాంటి దారుణాలకి ఒడిగట్టిన పేర్లు మనకు పెద్దగా వినపడదు, ఎక్సెప్ట్ కొంతమంది అన్ఫార్చునేట్ పీపుల్ తప్ప. ఎందుకంటే జపాన్ మీద అణుబాంబులు వేసిన ద మాస్టర్ మైండ్ కర్టిస్ లీమే, ఇది ఏం చేశాడంటే, ఈ జపాన్ మీద బాంబులు వేసిన తర్వాత అక్కడ చాలా మందిని, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయిన తర్వాత, హిస్ ప్లాన్ వాస్ టు సోవియట్స్ మీద, సోవియట్స్ అప్పటికే కోల్డ్ వార్ నడుస్తూ ఉంది కదా, సో సోవియట్స్ ని ఎలా అణగదొక్కాలి అనే ఒక ప్లాన్ గీసాడు. ఆ ప్లాన్ లో ఏముందంటే 133 అణుబాంబుల్ని సోవియట్ మీదకి, అంటే సోవియట్ యూనియన్ మీదకి మొత్తం వేసేస్తే ఆల్మోస్ట్ 40% ప్రజలు మొత్తం అంతా చచ్చిపోతారు. దాంతో ఆల్మోస్ట్ లైక్ 40% అంటే 2.7 మిలియన్, అంటే సగానికి సగం జనాభాని తుడిచిపెట్టే ఒక వ్యూహాన్ని రచించాడు ఎవరు, కర్టిస్ లీమే. కానీ ఇది తర్వాత సంహావ్ దీనికి ఒప్పందం కుదరలేదు. సరే, యుఎస్ఎస్ఆర్ కింద విడిపోయింది, అంటే సోవియట్ యూనియన్ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ రష్యా కింద వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా అటామిక్ బాంబ్స్ తయారు చేయడం మొదలెట్టారు. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ అటామిక్ బాంబ్ ని వాళ్ళు కూడా పేల్చడంతో ఓ యుఎస్ కూడా తలెత్తి చూసింది గట్టిగా, ఓహో వీళ్ళు కూడా బాంబులు తయారు చేస్తున్నారంటే వీళ్ళకన్నా శక్తివంతమైన బాంబును మనం కూడా తయారు చేయాలి. ఎందుకంటే మీకు చెప్తే మీకు విషయం ఇందా నేను చెప్పాను, ఆయిల్ చుట్టూతో నడుస్తున్న నేపథ్యంలో ఎవరు శక్తివంతంగా తయారవుతారో వాళ్ళదే అగ్రస్థానం, వాళ్ళదే పై చేయి అవుతుంది. సో శక్తిగా మారాలి అంటే ఆర్థికంగా గాని లేదా మిలిటరీ పరంగా. సో మిలిటరీ పరంగా అవ్వాలి అంటే మనకి శాస్త్రవేత్తల దగ్గర నుంచి వచ్చే ఆవిష్కరణలు, పరిశోధనల నుంచి ఏవైతే కొత్త కొత్త విషయాలు వస్తాయో, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయో, అవన్నీ కూడా మనం తీసుకోవాలి. సో ఇందులో ఈ ప్రాసెస్ లో వచ్చిందే అణుబాంబు. సో అంటే అప్పుడు ఐన్స్టైన్, నెక్స్ట్ ఇంకొంతమంది లియో జిలార్డ్ వీళ్ళందరూ, ఇలాంటి సైంటిస్ట్ అందరూ కూడా వీళ్ళందరూ కూర్చుని తయారు చేస్తేనే వచ్చింది, వీళ్ళ ఆలోచనల నుంచి వచ్చిందే కదా, కాన్సెప్ట్ నుంచే అణుబాంబులు వచ్చినవి. సో దీని తర్వాత యుఎస్ అనుకుంది, దీనికన్నా మన పెద్ద బాంబు తయారు చేయాలంటే మనం ఏం చేయాలంటే హైడ్రోజన్ బాంబు ఉంది. హైడ్రోజన్ బాంబు ఎవరు, ఇది ట్రూమన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు హైడ్రోజన్ బాంబు విషయం వచ్చింది. హైడ్రోజన్ బాంబు తాలూకా విశేషం ఏంటంటే, ఆటం బాంబు కి హైడ్రోజన్ బాంబు కి ఉన్న తేడా ఏంటంటే, యూ కెన్ స్కేల్ ది హైడ్రోజన్ బాంబు టు ఈవెన్ టు ద సైజ్ ఆఫ్ ద సన్ ఆర్ ఈవెన్ టు ద బిగ్గర్ స్టార్, అంత పెద్ద తయారు చేయొచ్చు. అంటే అంత పెద్ద విస్ఫోటం, ఒక్క బాంబు పేలిస్తే మొత్తం భూమిని మొత్తం ఎగరగొట్టే అంత శక్తి ఒక హైడ్రోజన్ బాంబు తయారు చేయొచ్చు. న్యూక్లియర్ అటమ్ బాంబ్స్ అంటే ఇవన్నీ ఒక ప్రాంతానికి, కొన్ని మైళ్ళకి, లేకపోతే కొంత ప్రాంతానికి నిమిత్తం ఇవన్నీ కూడా. కానీ హైడ్రోజన్ బాంబు ఇట్ కెన్ బి స్కేల్డ్ అప్ టు ఎనీ లెవెల్. సో ఇంత పెద్ద బాంబు తయారు చేయగలం అని మనం చెప్పగానే కాంగ్రెస్ లో దీనికి డిబేట్ పెట్టారు. డిబేట్ పెట్టిన తర్వాత మన కాంగ్రెస్ చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. ఈవెన్ ఐన్స్టైన్ కూడా టీవీలోకి వచ్చి ఆ రోజుల్లో ఇది చాలా చాలా టెరిఫైయింగ్ న్యూస్ ఇది, ఎందుకంటే హైడ్రోజన్ కోబాల్ట్ బాంబు అంటారు దాన్ని. సో దీన్ని తయారు చేస్తే మొత్తం కొంత ఒక దేశాన్ని కాదు, రెండు దేశాన్ని కాదు, యావత్ ప్రపంచాన్ని నాశనం చేసి, ఒకసారి పేలింది అంటే దాని తాలూకు రేడియో యాక్టివిటీ మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఆ రేడియో యాక్టివిటీ మెటీరియల్ నుంచి జనాలందరూ చచ్చిపోతారు, మొక్కలు పోతాయి, వన్యప్రాణులు అన్ని కూడా చచ్చిపోతాయి, ఇంకెప్పుడైతే తినడానికి తిండి ఉండదో మనిషి కూడా చచ్చిపోతాడు. సో ఈ రకంగా హ్యూమన్ రేస్ నే మొత్తం అంతా తుడిచిపెట్టే విధంగా ఉంటుంది బాంబు అనేసి చాలా ఒక డైర్ వార్నింగ్ ఐన్స్టైన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానికి వెనక్కి తగ్గారు అప్పుడు, ఎందుకంటే
ఇట్స్ డేంజర్ టు ది ఎంటైర్ హ్యూమన్ రేస్ కాబట్టి. సో మరి ఇంతటి శక్తిని మరి యుఎస్ పుంజుకున్నప్పుడు ఖచ్చితంగా శత్రువు కూడా అదే రకంగా అదే రీతిలో తన శక్తిని కూడా పుంజుకునే ప్రయత్నం చేస్తాడు. సో యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే, సో రష్యా కూడా సార్ బాంబ్ 100 మెగాటన్ శక్తివంతమైన సార్ బాంబ్ ని తయారు చేసింది. దట్ ఈస్ ఓన్లీ బిగ్గెస్ట్, ఈవెన్ యుఎస్ దగ్గర కూడా అంత లేదు. ఆ టెక్నాలజీని పట్టుకుని యుఎస్ఎస్ఆర్ కూడా రష్యా కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ పరిశోధనలతో అంత పెద్ద బాంబును తయారు చేయగలిగారు. సో హిరోషిమా నాగాసాకి మీద వేసినవి అవన్నీ కూడా 18 కిలోటన్ అలాగా. తర్వాత నెమ్మదిగా కొన్ని బాంబులు మెగాటన్ వచ్చినా కూడా 100 మెగాటన్ ఈజ్ ది ఓన్లీ మ్యాక్స్, దాన్ని మించింది లేదు. ఇంకా ఇంతవరకు ఎక్కడ తర్వాత మళ్ళీ ఎటువంటి అణ్వాయుధాలు ప్రయోగించలేదు అనుకోండి. సో ఈలోపు ఏం చేసిందంటే నార్త్ కొరియా వెళ్లి సౌత్ కొరియా మీద దాడి చేసింది. సో దాడి చేసినప్పుడు ఖచ్చితంగా యుఎస్ వెళ్లి సౌత్ కొరియాకి అండగా నిలవాలి. అంటే ఈ రోజుల్లో మీరు చూసే ప్రపంచ దేశాల స్నేహ సంబంధాలు గాని శత్రుత్వాలు గాని మీరు ఏ రకంగానే మీకు చాలా చాలా చాలా తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రతి న్యూస్ ఛానల్ ద్వారా మీకు అమెరికా వెళ్లి సౌదీ అరేబియా ఇద్దరికి మధ్యన మంచి స్నేహం ఉంది. ట్రంప్ వెళ్లి సౌదీ అరేబియా సౌదీ కింగ్ ని కలవడం, అలాగే ట్రంప్ వెళ్లి అటు సౌత్ కొరియా ప్రెసిడెంట్ తోటి స్నేహ సంబంధాలు పెంచుకోవడం, ఈ రకంగా మీరు చూస్తున్నారంటే ఇది ఈ రోజు ఏర్పడింది కాదు. ఈ పునాదులన్నీ కూడా ఒకప్పటి నుంచి ఏర్పడి వస్తున్నవే. నేను ఒకసారి చెప్పాను మీకు ఇజ్రాయెల్ కి యుఎస్ కి మధ్యన ఉన్న అత్యున్నత స్నేహ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి, ఎలా ఒక దేశానికి ఒక దేశం సహకరించుకుంటూ ప్రతి విషయంలో ముందుకు చేదోడు వదడుగా ముందుకెళ్తుందని చెప్పి చాలా మాట్లాడారు ఒకసారి. సో అలాగే మిగతా దేశాలతో కూడా అటువంటి స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయనేది దానికి కారణాలే మనం ఇప్పుడు చూస్తున్నాం యాక్చువల్లీ. సో నార్త్ కొరియా వెళ్లి సౌత్ కొరియా మీద దాడి చేసిన తర్వాత కాంగ్రెస్ లో మళ్ళీ అగైన్ డిబేట్ మొదలైంది. చాలా మంది చెప్పారు వై షుడ్ బి ఇన్వాల్వ్ ఇన్ దట్ వార్ అని. ఎందుకంటే సౌత్ కొరియా గాని మనం వదిలేస్తే ఖచ్చితంగా నార్త్ కొరియా దాన్ని ఓడించి తర్వాత నార్త్ కొరియాకి సౌత్ రష్యాకి వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న రిలేషన్స్ మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం ఆ రోజుల్లో విపరీతం వ్యాప్తి చెందుతుంది. కమ్యూనిజం కేవలం మిగతా ప్రపంచ దేశాల్లోనే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా కమ్యూనిజం చాలా చాలా వ్యాప్తి చెందింది. ఈవెన్ కొంతమంది ప్రెసిడెంట్స్ అయిన తర్వాత అవ్వకముందు వాళ్ళ క్యాంపెయినింగ్ లో వాటిల్లో చాలా మందిని నువ్వు కమ్యూనిస్టువా యాంటీ కమ్యూనిస్టువా అని నేరుగా ప్రశ్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి ఓటర్స్. సో అలా సో చాలా జాగ్రత్తగా వాళ్ళు నేను యాంటీ కమ్యూనిజం సపోర్ట్ చేస్తున్నానని గొప్ప బలమైన నినాదంతో కొంతమంది ప్రెసిడెంట్స్ అయ్యారు కూడా ఆ రోజుల్లో. సో కమ్యూనిజం అనేది అంత బలంగా పతకపోతూ ఉంది ఆ రోజుల్లో. సో ఒకవేళ సౌత్ కొరియాని కానీ నార్త్ కొరియాకి వదిలేస్తే వాళ్ళు నార్త్ కొరియాని నాశనం చేయడమే కాదు కమ్యూనిజం కూడా ఇంకా స్ప్రెడ్ చేస్తారు. సో దీనికి ఖచ్చితంగా మనం అండ నిలవాలని చెప్పి సౌత్ కొరియాకి అండగా నిలిచి చివరికి నార్త్ కొరియాని ఆల్మోస్ట్ మళ్ళీ న్యూక్లియర్ బాంబ్ కాకపోయినా నెపామ్ అనే ఒక బాంబ్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ జెల్లీ, ఇది ఒక స్మోకీ జెల్లీ కైండ్ ఆఫ్ ఒక బాంబ్ అది. అది వేస్తే ఆల్మోస్ట్ ఊపిరాడక ఇంకా తనుకుందరికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగా ఆల్మోస్ట్ 1 మిలియన్ 3 to 4 మిలియన్ ఆల్మోస్ట్ కొరియన్స్ నార్త్ కొరియన్స్ చనిపోయారు. అలాగే చైనీస్ కూడా ఆల్మోస్ట్ 1 మిలియన్ పైగా పోయారు. 37,000 మంది అమెరికన్స్ ఆ కొరియన్ వార్ లో చాలా మంది పోయారు. సో ఇలాగా ఎటు చూసినా ఏ దేశాన్ని చూసినా మొత్తం అమెరికా అత్యున్నతమైన శక్తిగా ఎదగడానికి ఒకటి యుద్ధాలు, నెక్స్ట్ ఆర్థికంగా మెరుగుపరచుకోవడం ఆయిల్ ద్వారా, అలాగే బలాన్ని పెంచుకోవడం న్యూక్లియర్ బాంబ్స్ ద్వారా. సో ఈ రోజుల్లో ట్రంప్ ఇరాన్ మీద మనం దాడి చేస్తున్నాం. ఇరాన్ బాంబ్ ఎందుకు ఈ దాడి ఈరోజు చేయవలసి వస్తుంది అంటే ఇట్ ఈస్ ప్రతి ప్రెసిడెంట్ కూడా వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర ఎంతో కొంత మేరకు యుద్ధం చేయాల్సి వచ్చింది. సో అలాగే వియత్నాం వారు కూడా 19 ఏళ్లు కొనసాగింది. దాని గురించి కూడా కాసేపట్లో మనం మాట్లాడదాం. 250 ఏళ్ల స్వతంత్రం సందర్భంగా మనం ఈరోజు అమెరికా చరిత్ర గురించి టూకీగా మనం మాట్లాడుకుంటున్నాం. సో సందర్భం వచ్చింది కాబట్టి మీరు కూడా ఏవైనా అమెరికాకు సంబంధించిన విషయాలు పంచుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సరిపి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి.

క్షమించాలి, ఏదో ఒక సాంకేతిక లోపం నడుస్తుంది. ఐఎమ్ ట్రైంగ్ టు ప్లే ఇట్ బట్ సమ్హౌ నాకు సౌండ్ వినబడట్లేదు. జస్ట్ గివ్ మీ ఫ్యూ మినిట్స్.

అమెరికా అల్లుడు చిత్రం నుంచి వినయ పాట. ఇందుకంటే మనం చాలా వేస్తున్నాం, అమెరికా అల్లుడు, అమెరికా అబ్బాయి, అమెరికా అమ్మాయి, ఇలా. ఎందుకంటే మొత్తం అంతా అమెరికానే ఈరోజు మన మన కార్యక్రమంలో. సో అమెరికా అంటేనే ఖచ్చితంగా కళలు సాకారం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప దేశం. అందుకే ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు ఎంతో మంది, ఎన్నో ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి ఎన్నో ఆశలతోటి రెక్కలు కట్టుకుని వచ్చి ఇక్కడికి వాలి ఇక్కడ కావలసిన చదువంతా నేర్చుకుని చదివి ప్రయోజకులై పట్టభద్రులై చివరికి ఉద్యోగాల్లో చేరి లేకపోతే రకరకాల సంస్థను స్థాపించి ఆ వ్యాపారాలని మొదలెట్టి దాంట్లో విజయం సాధించిన వారు ఎంతో మంది. అలాగే ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా ఏళ్లగా తరతరాలుగా వచ్చి స్థిరపడి కుటుంబాలని వ్యాప్తి చేసుకుంటూ ఒక పెద్ద ఫ్యామిలీగా తయారైన వాళ్ళు కూడా ఎంతో మంది. సో అలాగా అమెరికా ఇచ్చిన అవకాశాన్ని, ఎందుకంటే మనం 1990s 1980s నుంచి చూస్తే చాలా మారిపోయింది అమెరికా అంతా. సో ఈ నేపథ్యంలో నిజంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా మార్పు అనేది సర్వసహజం. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్, చేంజ్ ఈజ్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో అటువంటి మార్పులు ఒక కొన్ని ఏళ్లకి ఖచ్చితంగా ఎప్పుడు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, తలెత్తుతూనే ఉంటాయి. ఒకప్పుడు చూసుకుంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 70s 80s ఉన్న పరిశ్రమలు, తర్వాత 90s వచ్చిన ఐటీ పరిశ్రమలు చూసుకుంటే చాలా చాలా తేడా వచ్చింది, వర్క్ కల్చర్ లో గాని ఇండస్ట్రీస్ లో గాని ఇవన్నీ కూడా. సో మరి ఆ రకంగా చూసుకుంటే నిజంగా అమెరికా మీ విజయానికి నాంది పలికిందా, అంటే అమెరికా మీరు అనుకున్న రీతిలో మీకు అన్ని ఇచ్చిందా? సో మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మన చూస్తున్న పరిస్థితులు, స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మారిపోతూ ఉంటాయి, తర్వాత కూడా, రేపు కూడా. సో చాలా చాలా ఫాస్ట్ గా మారుతున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు చూసుకుంటే చాలా స్లోగా ఒక లైసెన్స్ కావాలన్నా కొంత చాలా టైం పట్టేది. ఏమైనా మనం అప్లై చేసుకోవాలనుకున్నా వాటి ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం కానీ సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ ఒకప్పుడు ఆన్లైన్ కూడా ఉండేవి కాదు, ఆఫీసులకు వెళ్లి సబ్మిట్ చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఆన్లైన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు పట్టేవి, కానీ ఈ రోజుల్లో కొన్ని జస్ట్ ఒక 1 or 2 couple of days లో కూడా మనకి అన్ని అందుబాటులోకి వచ్చేస్తూ, మనం అనుకున్న ఏమైనా ఆర్డర్ చేస్తే ఆన్లైన్, అమెజాన్ నుంచి, వీటి నుంచి, వాటి నుంచి కూడా అన్ని మనకి జస్ట్ ఆ రోజు గానీ లేకపోతే ఫ్యూ అవర్స్ లో గానీ వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తున్న మార్పులు చేర్పులు ఏంటి? నిజంగా అమెరికా మీ కళలకి మీరు అనుకున్నట్టుగా మీకు పరిస్థితులను అందించిందా? సో ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న తీరు ఎలా ఉంది అమెరికాలో జరుగుతున్న మార్పుల గురించి? కాల్ ద స్టూడియో 972-636-1966.

0: ఆల్ రైట్ వీసా చిత్రం నుంచి విన్న ఈ పాట. ఖచ్చితంగా ఈ సినిమాలన్నీ ఇప్పుడు చాలా చాలా పాపులర్ అయ్యే ఉంటాయి, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. ఆల్ రైట్, ఇందాక మనం మాట్లాడుకుంటుంది సరే హైడ్రోజన్ బాంబ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది అత్యంత శక్తివంతమైన అణుబాంబు. సో దాన్ని అమెరికాలో ఉంది, అటు రష్యాలో కూడా ఉన్నాయి. కానీ రష్యా దగ్గర అత్యంత శక్తివంతమైన అణుబాంబు ఏదైనా ఉందంటే అది రష్యా దగ్గర ఉంది. మీకు గుర్తుండే 2018లో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అటు ఆఫ్ఘన్ లో కొంతమంది తీవ్రవాదుల్ని మట్టు పెట్టే విధంగా అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ కేవ్స్ లో వాటిని దాక్కున్నారు. అంటే ఎంఓఏబి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే ఒక బాంబును తీసి బయటికి దాని అక్కడ ఆఫ్ఘన్ లో ఆ కొండ ప్రాంతాల మీద వేసేయండి అని చెప్పేసి ఆర్డర్లు రాగానే ఆ బాంబు అక్కడ పడగానే ఆ కొండ ప్రాంతాల కొండంతా కూడా విరిగి ఆ కిందనున్న కేవ్స్ లో ఎక్కడెక్కడైతే దాక్కునున్నారో వాళ్ళందరూ కూడా అక్కడక్కడే భూస్థాపితం అయిపోయారు. సో అది అప్పుడు ట్రంప్ చాలా గొప్పగా చెప్పాడు దాని గురించి, ఎంఓఏబి అని, వీ హావ్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని. రష్యా ఏం చేసిందంటే, నీ దగ్గర ఎంఓఏబి ఉంటే మా దగ్గర ఎఫ్ఓఏబి ఉందన్నాడు, ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. సో అంతటి శక్తివంతమైన బాంబు ఉంది. సో న్యూక్లియర్ బాంబ్స్ లో కూడా రష్యా దగ్గరే సార్ బాంబ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 50 మెగాటన్ 100 మెగాటన్, ఐఎమ్ నాట్ క్లియర్ అన్ దట్, 100 మెగాటన్ అనుకుంటున్నాను నేను. సో అంత పెద్ద బాంబు ఉంది. సరే ఇలా జరుగుతున్న నేపథ్యంలో జేఎఫ్కే జాన్ ఎఫ్ కెనడీ సమయానికి మనం ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ద మోస్ట్ డేంజరస్ మూమెంట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని చెప్పాలి, నాట్ అమెరికన్ హిస్టరీ, హ్యూమన్ హిస్టరీ. ఎందుకు అంటే 1950లో యుఎస్ కి చాలా ఒక ఫ్రెండ్లీ డిక్టేటర్ క్యూబాలో ఉన్నాడు. ఎవరంటే బటిస్టా అని ఒక ఫ్రెండ్లీ డిక్టేటర్, అంటే యుఎస్ చెప్పిన విధంగా చెప్పు చేతల్లో యుఎస్ ఎలా ఆడిస్తే అలాగ వినే ఒక నియంత, ఒక డిక్టేటర్, ఒక టైరెంట్, ఒక డెస్పాట్ అక్కడ క్యూబాలో ఉన్నాడు. సరే ఆ బటిస్టా అనే వ్యక్తిని తొలగించి ఫిడెల్ కాస్ట్రో అండ్ చెగువేరా వీళ్ళిద్దరూ అక్కడ అంతర్యుద్ధాన్ని మొదలెట్టారు. ఈ పేర్లు చాలా పాపులర్ అండ్ చాలా మంది వినే ఉంటారు, ఫిడెల్ కాస్ట్రో అండ్ చెగువేరా. ఎందుకంటే అక్కడ ఉన్న ఆయిల్ ని, లేకపోతే అక్కడ ఉన్న ర్యాంచెస్ ని, అక్కడున్న మిగతా యూటిలిటీస్, ఇలాంటి కంపెనీస్ అన్నింటినీ కూడా అమెరికన్ కార్పొరేషన్స్ వాళ్ళు చేజిక్కించుకున్నారు, వాళ్ళ అదుపులో పెట్టుకున్నారు. ఇదంతా మీరు కాదు, మా చేతిలో ఉండాలని చెప్పేసి అక్కడ పెద్ద ఉద్యమాన్ని లేపారు ఫిడెల్ కాస్ట్రో అండ్ చెగువేరా. సో తర్వాత ఏమైంది, అమెరికా చరిత్ర ఎలా మారింది అనేది చాలా కీలకం. ఇది మనం కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సు సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సు ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సు యాప్ ఆర్ విజిట్ మై
2: కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాని. అండ్ 3 గంటల కార్యక్రమంలో 2 గంటలు మనకి అయిపోయింది. ఇంకా ఈ గంట కార్యక్రమంలో అమెరికా గురించి కొన్ని సరదాగా కొన్ని ముఖ్యమైన విషయాలు, చాలా కీలకమైన విషయాలు మనం తెలుసుకుందాం. అండ్ ఇందాక నేను అడిగిన ఒక పదబంధానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగా, అమెరికాలో అతి పొడవైన నది ఏది అని. అది మిజోరీ. ఆశ్రిత్ అండ్ చైతన్య గారు సరైన సమాధానం చెప్పారు. ఆల్సో డైరెక్టర్ రేడియోలో ఒక మ్యూజిక్ వింటూ ఆ మ్యూజిక్ తన సినిమాలో ఉన్న ఒక పాటలో ఉంటే బాగుంటుందని అనుకుని ఆ పాటని, ఆ పాటలో ఆ మ్యూజిక్ ని పెట్టి గొప్ప హిట్ చేసి చిరంజీవి చిత్రం ఏది అంటే పుణ్యమినాగ్. ఆ పాట ఏంటంటే రగులుతోంది మొగలి పొద. అది ఆ పాటకి వెనకాతలున్న కథ, దాన్నే మీకు క్లూగా ఇచ్చా. సరే, మీకు తర్వాత విషయానికి వెళ్లే ముందు ఇంకొక ప్రశ్న అడుగుతాను. అమెరికన్ ఫ్లాగ్ లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? ఆ స్టార్స్ అన్ని దేనికి సూచిక? ఇన్ ది అమెరికన్ ఫ్లాగ్ హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆల్ ద స్టార్స్ రిప్రజెంట్? అది ప్రశ్న. కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. సో ఇందాక మనం జేఎఫ్కే ఇరాలో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జేఎఫ్కే ముందు ప్రెసిడెంట్ ఐజన్ హావర్. ఓకే, సో ఐజన్ హావర్ ఉన్నప్పుడు క్యూబా తోటి ఒక మంచి రిలేషన్స్ ఉండేవి. సో ఆ బటిస్టా అనే డిక్టేటర్ ని తొలగించి ఫిడెల్ కాస్ట్రో అండ్ చెగువేరా వాళ్ళు దే ట్రై టు లీడ్ ద కంట్రీ. ఎందుకంటే అక్కడ అమెరికన్ కార్పొరేషన్స్ అన్ని కూడా అక్కడున్న ఆయిల్ మీద, క్యూబా మైన్స్ మీద, క్యాటిల్ ర్యాంచెస్ మీద, యూటిలిటీస్ మీద, ఆయిల్ రిఫైనరీస్, వీటన్నిటి పైన అమెరికన్ కార్పొరేషన్స్ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. సో ఇది వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే మా జనాలు మేము అనుకున్నట్టుగా ఉండాలి, మాకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు అని చెప్పి ఫిడెల్ కాస్ట్రో ఒక ఉద్యమాన్ని లేపి అక్కడ విద్యా వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి, అలాగే అక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కొంతమంది అధీనంలో ఉన్న భూములన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్న తన ప్రాంతవాసులకి ప్రజలకి వాటిని డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో ఇది అమెరికాకు నచ్చలేదు. అండ్ నచ్చకపోగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కొంతమందిని సైన్యాన్ని పంపించి అక్కడ వాళ్లతోటి ఒక వివాదాన్ని లేపారు. ఫిడెల్ కాస్ట్రో ఏం చేశాడు, ఇమీడియట్ గా వెళ్లి సోవియట్ హెల్ప్ తీసుకున్నాడు. సోవియట్ కూడా వెంటనే ఫిడెల్ కాస్ట్రోకి మద్దతుగా వచ్చింది. సో అప్పుడు ఇది అమెరికాకి రష్యాకి మధ్యన ఒక దాన్ని ఏమంటారు ఇండైరెక్ట్ వార్ గా మొదలైంది. అంటే డైరెక్ట్ గా ఇది ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా దిస్ పాయింట్ హ్యాస్ వాట్ ట్రిగర్డ్ ది కోల్డ్ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ రష్యా. ఇది 1960 ఐజన్ హోవర్ ఉన్న టైంలో అక్కడి నుంచి మొదలైంది. ఐజన్ హోవర్ వెళ్ళిపోయిన తర్వాత జేఎఫ్కే జాన్ ఎఫ్ కెనడీ వచ్చాడు. కానీ జాన్ ఎఫ్ కెనడీ రాగానే ఈ క్యూబాతో ఉన్న గొడవని అక్కడికక్కడ వెంటనే వెనక్కి తీసుకోలేడు. ఎందుకంటే దాన్ని కొనసాగించాలి. అంత వార్స్ అనేవి ఒకసారి మొదలెట్టడమే కానీ అవి ఆగడం అనేది ఎవరి చేతిలోనూ ఉండదు. దాన్ని ఎంత జాగ్రత్తగా ఆపగలం అనేది అలా చేయడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. సో ఈ యుద్దంలో సోవియట్ అక్కడ రష్యా సారీ అమెరికా కొన్ని బలగాలని యుఎస్ క్యూబాకు పంపించడం, క్యూబాలోని అక్కడున్న ఫిడెల్ కాస్ట్రో సైన్యంతో తలపడడం ఇవన్నీ జరుగుతున్న సమయంలో అమెరికన్ సైన్యానికి కొంత ఎయిర్ ఫోర్స్ కావాల్సి వచ్చింది. జేఎఫ్కే అంటే జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్ ఫోర్స్ ని పంపించలేదు, కావాల్సిన ఎయిర్ ఫోర్స్ ని పంపించలేదు కొన్ని కారణాల వల్ల. సో జేఎఫ్కే హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ సెవరల్ థింగ్స్. లైక్ ఇప్పుడు నేను చెప్పింది ఇది ఒకటైతే, అక్కడ బే ఆఫ్ పిక్స్ అని ఒక మిషన్ చేపట్టారు. ఆ మిషన్ అంత విజయవంతంగా వెళ్లలేదు ముందుకి అనుకున్న రీతిలో. సో అలాగే సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని కాస్త నిర్వీర్యం చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది జేఎఫ్కే. వాళ్లలో ఉన్న శక్తిని తగ్గించడం, వాళ్ల సామర్థ్యాన్ని కొంచెం కిందకు తీసుకుని రావడం, అలాగే వియత్నాం వార్ లో చాలా ఏళ్ళగా నడుస్తున్న వియత్నాం వార్ నుంచి కొంత డిసెంగేజ్ అవ్వాల్సిన పరిస్థితులు జేఎఫ్కే ఉన్న టైంలో ఏర్పడాల్సి వచ్చింది. అలాగే కోల్డ్ వార్ ని పెంపొందించడం. కోల్డ్ వార్ ఎంత దాకా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ యుఎస్ సబ్మెరైన్ ఆల్మోస్ట్ ఆ బటన్ న్యూక్లియర్ బటన్ నొక్కే దాకా వచ్చింది. కానీ సంహౌ థింగ్స్ వర్క్డ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ దట్ దే డోంట్ హ్యావ్ టు డూ దట్. సో ఈ రకంగా థర్డ్ వరల్డ్ నేషనలిజం ని కొంచెం ఎన్కరేజ్ చేయడం జేఎఫ్కే ఉన్న టైంలో. సో ఇవన్నీ కొన్ని కీలకమైన కొన్ని నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీశాయి. సో ఈ ఇబ్బందికరమైన పరిస్థితులే జేఎఫ్ కెనడీ డాలస్ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు జేఎఫ్కే అసాసినేషన్ కి దారితీశాయి. ఎగ్జాక్ట్లీ జేఎఫ్కే అసాసినేషన్ కి గల కారణాలు తెలియవు. మనం మాట్లాడుకోవడమే గాని ఇవన్నీ ఇలా ఈ పరిస్థితులు ఉన్నాయి జేఎఫ్కే ఉన్న టైంలో, జాన్ ఎఫ్ కెనడీ ఉన్న టైంలో ఇవి పరిస్థితులు ఉన్నాయి అనుకోవడమే గాని ఏ పరిస్థితులు ఖచ్చితంగా జేఎఫ్కే అసాసినేషన్ కి దారి తీశాయి అనేది మాత్రం క్లియర్ గా తెలియదు. సో జేఎఫ్కే డాలస్ డౌన్ టౌన్ లో ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు చనిపోవడం, తను ఆ టైంలో లిండన్ బి జాన్సన్ కూడా అక్కడే ఉండడం, అతను కూడా గాయపడడం, ఇవన్నీ జరిగాయి. సో మీరు చాలా మంది తెలిసే ఉంటుంది జేఎఫ్కే మెమోరియల్ అనేది డాలస్ డౌన్ టౌన్ లో ఉంది, చాలా మంది వెళ్లి చూసే ఉంటారు. సో దాని వెనకాతలో ఉన్న నేపథ్యం అది. ఆ తర్వాత లిండన్ బి జాన్సన్ అతను కూడా స్టోన్ వాల్ టెక్సస్ నుంచి హీఈస్ క్యాండిడేట్ ఫ్రమ్ స్టోన్ వాల్ టెక్సస్ అండ్ అతను కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 1937 ఆ ప్రాంతాల్లో అతను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఎలక్ట్ అవడం, అలాగే 1948లో సెనేట్ కి సెలెక్ట్ అవడం, ఆ తర్వాత సెనేట్ మెజారిటీ లీడర్ గా లిండన్ బి జాన్సన్ చేయడం, తర్వాత వియత్నాం లో అప్పటిదాకా జరుగుతున్న యుద్దాన్ని లిండన్ బి జాన్సన్ కూడా ఆపడం ఇష్టం లేదు, ఎందుకంటే అది అమెరికా ఓటమిని ఒప్పుకున్నట్టుగా అవుతుంది. అలాగే సో దాన్ని కొనసాగించడం వియత్నాం వారిని, ఆల్సో 75,000 మంది ట్రూప్స్ ని వియత్నాం వారికి అదనంగా పంపించడం. సో ఇవన్నీ చేశారు. మీరు ఈ రోజుకి చూస్తే ట్రంప్ ఇరాన్ మీద యుద్దాన్ని ప్రకటించిన తర్వాత కేవలం అది చాలా వరకు నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వరకు మాత్రమే పరిమితం చేశాడు. హీ సెడ్ హీ క్లియర్లీ స్టేటెడ్ దట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెండింగ్ పుడింగ్ అమెరికన్ బూట్స్ ఆన్ ఇరాన్ సాయిల్ అని క్లియర్ గా చెప్పాడు, సంకేతాలు పంపించాడు. ఎందుకంటే ఇలాగ ఒకసారి వన్స్ ది గ్రౌండ్ ఫోర్సెస్ అరైవ్ ఆన్ ఎనీ ల్యాండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు స్టాప్. అది కొన్ని ఏళ్ల పాటు జరిగేది. ట్రంప్ గా ఉద్దేశం లేదు, ఎందుకంటే మిడ్ టర్మ్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ట్రంప్ అమెరికన్ జనాలకి ప్రామిస్ చేసిన విధంగా ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. ఇన్ఫ్లేషన్ ని తగ్గించాలి అంటే ముందు యుద్దాలన్నీ ఆపాలి, ప్రొలాంగ్ చేయకూడదు. సో ప్రొలాంగ్ చేయకూడదు అంటే మీకు కొన్ని కొంత వాటికి మాత్రమే పరిమితం చేయాలి. అందుకే అది కొంచెం బలం. ఎయిర్ ఫోర్స్ నేవీ ఎప్పుడైతే మీకు రంగంలో దిగుతాయో అప్పుడు చాలా యుద్దం చాలా బలంగా ముందుకు తీసుకెళ్లగలరు వాళ్ళు. దట్స్ గుడ్ ఎనఫ్. కొన్ని కొన్ని చాలా కీలకమైన పరిస్థితుల్లో మాత్రమే గ్రౌండ్ ఫోర్సెస్ కావాల్సి వస్తుందేమో గానీ, బట్ అదర్వైజ్ వీటితోటే మొత్తం అంత ఆల్మోస్ట్ 20-25 షిప్స్ ని అప్ టు 30 అనుకుంటా 30 షిప్స్ ని మొత్తం ముంచేసి అక్కడ వాళ్లకున్న కీలకమైన స్థావరాలపైన దాడి చేసి వాటిని నిర్వీర్యం చేసి నిస్సత్తువు చేసి, సో ఆ రకంగా నేవల్ అండ్ ఎయిర్ ఫోర్సెస్ ని బాగా వినియోగించుకోగలిగారు ట్రంప్. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈవెన్ లిండన్ బి జాన్సన్ ఉన్న టైంలో 75,000 మంది ట్రూప్స్ ని అదనంగా పంపించి వియత్నాం వారికి మద్దతు పలికాడు. సో ఈ రకంగా చేయడం, అందుకే మీకు 635 మీ చాలా మంది ఎల్బీజే మీరు దాని మీద చాలా మంది ప్రయాణిస్తూనే ఉండొచ్చు. మీరు ఎల్బీజే ఏంట్రా ఇది ఎవరితో అది అనుకుంటూ ఉండొచ్చు. సో ఆ 635 పెట్టింది లిండన్ బి జాన్సన్, మన టెక్సాస్ నుంచి ఆయన ప్రెసిడెంట్ అతను. సో అతని పేరు మీద. సో ఈ రకంగా అమెరికా చరిత్రలో డాలస్ కూడా మనకి మనకు కూడా మన ఊరికి కూడా ఒక కీలకమైన ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక పాత్ర ఉంది. అండ్ మన ఊరికి కూడా ఒక విశేషం ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర గురించి చాలా చెప్పుకుంటూ పోవచ్చు, బట్ ఇక్కడతో మనం ఆపుదాం. ఎందుకంటే డాలస్ ని ఇన్వాల్వ్ చేసే కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విషయాలను తీసుకురావాల్సి వచ్చింది మీ ముందుకి. సో వీ షుడ్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ డాలస్. సో ఏది ఏమైనా కూడా చరిత్ర మొత్తం చూసుకుంటే మనకి శ్రీశ్రీ గుర్తొస్తారు. శ్రీశ్రీ ఎందుకు గుర్తొస్తారు అంటే ఆయన రాసిన కొన్ని పంక్తులు మనకి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహారణోద్యోగం, రణరక్త ప్రవాహసిక్తం, భీవత్సరస ప్రధానం, పిశాచగణ సమావాకారం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. సో ప్రపంచంలో ఏ స్వతంత్ర సామ్రాజ్యాన్ని చూసినా వాటిలో జరిగిన కీలకమైన విషయాలు ఇవే. మనిషి జాతి మొత్తం అంతా కూడా హింస, స్వార్థం, బలహీనుల్ని పీడించడం, దానికి తోడుగా యుద్దాలను చేయడం, వాటి కోసం యుద్దాలు చేయడం, రక్తాన్ని చిందించడం తప్ప గర్వపడాల్సిన విషయాలు పెద్దగా ఎక్కడా ఏమీ లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, ఎలక్ట్రిసిటీ లేకపోతే మీరు ఇతరత్ర మెషిన్స్ ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా వాటి వెనకాతల చాలా చాలా శ్రమ, చాలా చాలా దోపిడీ, చాలా చాలా రక్తం చిందించిన దాఖలాలు, నేపథ్యాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అందుకే శ్రీశ్రీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని గొప్ప మాటలు చెప్పారు. విత్ దిస్ అమెరికా చరిత్రకి ఈరోజు 250 స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న అమెరికా ఈ సందర్భంగా ఈ రోజును పురస్కరించుకుంటూ ఈరోజు మనం ఈ 250 చరిత్ర పూర్తిగా కాకపోయినా 3 గంటల్లో కనీసం మనం మాట్లాడుకున్నంత చాలా చాలా కష్టం. ఎందుకంటే చాలా చాలా విషయాలు ఉంటాయి. నా సాయశక్తిలో నేను ప్రయత్నించాను మీ వరకు కొన్ని మంచి విషయాలు తీసుకుని, కీలకమైన విషయాలు తీసుకుని రావడానికి. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దిస్. సో చివరిగా అమెరికన్ నేషనల్ యాంథమ్ ప్లే చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ చరిత్రని ఇక్కడతోటి ఫుల్ స్టాప్ పెడదాం మనం.

0: All right. That is the Star Spangled Banner. ఆల్ రైట్ ఇక్కడతోటి మనం ఈ అమెరికా చరిత్రకి ఫుల్ స్టాప్ పెట్టి అమెరికాలో ఉంటున్నాం. ఈ రోజుల్లో వీసాల గురించి చాలా చాలా తతంగం నడుస్తూ ఉంది. సో దాని గురించి, అమెరికా గురించి, అమెరికా స్థితిగతుల గురించి రామ్ మిర్యాల పాడిన ఈ లేటెస్ట్ పాటని పాటంలో ఇస్ ఎ స్మాల్ గేమ్ అనొచ్చాం. లెట్స్ లిసన్ టు దట్.
1: అమెరికా అమెరికన్ సంగతేందో తెలవక ఊరదిలి ఉరుకుతమే వెనక ముందు చూడక అందాల అమెరికా. అమెరికా అమెరికన్ సంగతేందో తెలవక ఊరదిలి ఉరుకుతమే వెనక ముందు చూడక అందాల అమెరికా.

ఆల్ రైట్. సో సరదాగా రామ్ మీరియాలో పాడిన పాట వినిపించా. అండ్ అమెరికాలో ఇప్పుడు మీరు చూస్తున్న మార్పులు ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఖచ్చితంగా గత

All right. So, ఇందాక ఒక ప్రశ్న అడిగాను, అమెరికన్ ఫ్లాగ్ లో ఎన్ని స్టార్స్ ఉంటాయి అండ్ వాట్ డు దే రిప్రజెంట్? 50 స్టార్స్ ఉంటాయి.

0: స్టేట్స్ కి. సో దట్ ఈస్ ది ఆన్సర్. అండ్ తర్వాత ఇప్పుడు ఒక సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.
1: అదేంటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం.
2: పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ల దూరంలో ఉంచుతుంది.
1: నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని
2: తెలుసు. కలెక్టరుడు చేతిలో ఉంటే అడ్డువాపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు.
1: నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో,
2: ఏం చేస్తా? నేను ఈ రోజు జైలు నుంచి వచ్చాను, అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్లీ జైలుకి వెళ్ళటానికి రెడీ.
1: చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసింది లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. నీకు చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు, నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాదు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు, ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను, లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్.
3: హలో.
0: ఆల్రైట్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడేది?
3: నా పేరు విజేత.
0: విజేత గారు చెప్పండి.
3: మీరు ఆడియో క్లిప్ చేసినది గ్యాంగ్ లీడర్ మూవీ.
0: గ్యాంగ్ లీడర్, దాట్స్ ది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇంకా కొన్ని కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. ఐ మిస్డ్ ఇట్, ప్లీజ్ డూ కాల్ బ్యాక్. గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి వినయ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్లీ మూవీ ఆల్సో. విజయ్ బాబు నీడు అండ్ అత్యద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన చిత్రం ఇది. మంచి కథా కథనం, చిరంజీవి కూడా చాలా వ్యక్తిగతంగా చాలా చాలా ఇష్టమైన సినిమా ఇది. సరే, తర్వాత పాట విందాం. పాట వింటూ కమర్షియల్ బ్రేక్ లో వెళ్తాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ టాక్స్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konne paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Like life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ దేర్? కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

Right, welcome back to Radio Surabhi 107.9 FM HD 3 Signature Show. This is Garikraman ki vaikhyataka, Ravi Tuprani. Okay, manaki karikraman lo, unka kevalam 20 minutes matra hai hundi, minutes 20 ankoda hai gaani, manak nisanga anta time hai hudu, time. Atwantadi, time. So, quick ga okkar vyapara prakatan chusiddam, the morning, సారీ మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు పొందండి అఫోర్డబుల్ ప్రైసెస్ కి. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే మీ స్మైల్ ని తిరిగి పొందండి విత్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్. ఆల్సో ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ది టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ జులై 25th నుంచి జులై 27th వరకు ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్ లో జరుగుతుంది. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. యూ కెన్ లెర్న్ మోర్ అట్ tscb.cricket. ఓకే, సో ఇందాక నేను అడిగాను సరదాగా అమెరికాలో మీరు చూస్తున్న మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయి. అట్లీస్ట్ నేనైతే కూడా చెప్తా ఫ్రమ్ ద టైమ్ నేను వచ్చిన దగ్గర నుంచి మనకి స్టోర్స్ లో రిటర్న్స్ అనేవి ఆల్మోస్ట్ 6 మంత్స్ దాకా అలో చేసేవాళ్ళు. చక్కగా ఏదైనా తీసుకుని వస్తువు నచ్చకపోతే మనం 6 నెలల్లో తిరిగి ఇచ్చేసే ప్రొసీజర్ అంతా కూడా చాలా సాఫీగా సునాయాసంగా చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే రిసీట్ లేదా తీసుకోరు. అది కూడా కొన్ని ఐటమ్స్ 2-3 రోజుల్లోనే తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇదంతా కూడా సిస్టమ్ ని ఏ విధంగా నిర్వీర్యం చేశాం అనేది మనకి కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. నేనంటుంది కేవలం ఇండియన్స్ చేశారనో లేకపోతే మెక్సికన్స్ చేశారో నేనట్లేదు. హువెవర్ ఇట్ ఈస్, మొత్తం బయట నుంచి వచ్చిన చాలా వాళ్ళు చాలా మంది ఇక్కడ సిస్టమ్ ని దే ఎక్స్ప్లాయిటెడ్ ద సిస్టమ్ టు ద హైట్స్ అండ్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ వీళ్ళ సిస్టమ్ ని కూడా మార్పులు చేర్పులు చేసి రీడిజైన్ చేసుకోవాల్సి వచ్చింది. సో అది నేను చూసిన కొన్ని విషయాల్లో వచ్చిన జరిగిన మార్పులు. ఈవెన్ ఇంకొక మార్పు ఉంది. ఇంకొక మార్పు నేను చాలా చూసాను, అది రోడ్లకు సంబంధించింది. సో ఈ పాట తర్వాత అదేంటని మాట్లాడతాను. సో ఈలోపు మీరు కూడా ఏమైనా మార్పులు చూసి ఎలా అమెరికాలో స్థితిగతులు ఎలా మారుతున్నాయి ఏ విధంగా కావచ్చు. నేను చెప్పింది ఒక విషయం, చాలా విషయాల్లో చాలా రకాల మార్పులు రావస్తూ ఉండొచ్చు. సో అది మీరేమనుకుంటున్నారు? కాల్ స్టూడియో 972-636-1966. కేవలం ఇంకా మనకి 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఈలోపు మీరేమైనా పాటలు వినాలనుకున్నా కూడా కాల్ ద స్టూడియో

0: All right, Ram Biryala's chicken dance. Village lo thieves fall. Dongalu padtaru. Whatever it is, మా రేడియో సర్వే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోద్దు. రేడియో సర్వే యాప్ ఇప్పుడు కొత్తగా రీడిజైన్ అయింది, రీబ్రాండింగ్ హంగులు సంతరించుకుంది. సో లుక్ అండ్ ఫీల్ ఈజ్ ఆసమ్ అండ్ కొత్త కొత్త అప్డేట్స్, అలాగే మా కార్యక్రమం జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నెల రోజుల పాటు కార్యక్రమాలన్నీ వినాలనుకుంటే కనుక మీకు యాప్ ఖచ్చితంగా ఉండాలి. కారులో వెళ్తున్నప్పుడు వింటాం సరే 107.9 రేడియో సర్వే 107.9 ఎఫ్ఎం HD3కి ట్యూనింగ్ చేసుకుంటాం, కానీ యాప్ కూడా ఉంటే దట్ విల్ బి ద బెస్ట్ పార్ట్. రేడియో సర్వే మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది?
1: ఆయన ఫుల్ పేరు ఏంటంటే కోడూరి మరకతుమణి కీర్వాణి.
0: ఎవరి పేరు?
1: ఎంఎం కీర్వాణి ఫుల్ నేమ్.
0: నేను అడగలేదా కదా ప్రశ్న? ఆల్ రైట్, సో ఎక్కడో సమాధానం ఇక్కడ వచ్చినట్టుంది. But that's awesome. Okay, so tarvata again, this song is a fantastic one. So danu mundu inkoka sannivesam vinipista, ee sannivesam vintu enjoy cheyandi. A main character avaru telisthe call the studio.
2: Maavadu subane alakaneedi mee mohamada chootapatram subhakaram sabash eti శాస్త్రి గారు రండి.
3: తమ పేరు
2: మేక.
3: మేకానామధీరస్యమానస్యాతృపితామహ ప్రవితామహానాం అక్షయ తృత్యర్థం హిరణ్య గారో భాసో తాంబూలం తుభ్యమహం ప్రతదే నమ.
2: ఇవేవో తగ్గిన మంత్రాలు వినిపిస్తాయి మీ మహమండ. తగ్గినట్టినట్టే తమ సన్మాన దినం ఏడాదికోసారి మేం కూడా ఎట్టుకోవాలి. అలాకని పితృదేవతా ప్రార్థన శుభ సూచిక మీ మహమండ. కరివండి,
3: నమస్కారం చేసుకోండి.
2: ఆ తోపుడేంటి మహమండ?
3: మామూలుగా తీసుకెళ్తారు, తోసుకెళ్తే పెసరగా ఉంటుందని.
2: మీ ఉత్సాహాన్ని మీ మహమండ నేనెందుకు కదలాలి? పదండి. మంగళ సదాష్ ఉండాలి, అంతా శాస్త్ర ప్రకారం జరుగుతోంది మీ మహమండ. ముందు సర్పారాధన శుభ సూచిక మీ మహమండ. ఆపండి ఆపండి.
4: సోదర సోదరిమణులారా, మీరు గోదావరి అవతల పెట్టువాడిని మీకు తెలుసు. నేను ఈ ఊరి వ్యాపారస్తులకు సరసమైన వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటాను. సాధారణంగా అప్పిచ్చిన వాళ్ళు చూసి జనం భయపడతారు, కానీ ఈ ఊళ్ళో నా శక్తి కంటే ఓ వ్యక్తి యొక్క విద్య జనాన్ని భయపెడుతోందని తెలుసుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మహానుభావుడు శ్రీ మేకగారు. సరే, శ్రీ మేకగారు మన ఊళ్ళో పుట్టడం మన దౌర్భాగ్యం, మన కర్మ. ఇదే ఈయన ఏ అమెరికాలోనూ పుట్టింటే అక్కడి జనం వీరిని ఈ పాటికి ఉరి తీసి తమ భక్తి ప్రపత్తులను తెలుపుకుని ఉండేవారు. సబాష్, ఇప్పుడు దుశ్యాలువా కప్పుట. సంధాన పత్రం మీ మొహం మండ. చందాల వరకుడు శ్రీ మేకగారికి మా ఊరి జనం సమర్పించుకున్న సీత్కార సత్కార పత్రం.
2: సబాష్,
4: మీరు మేకే కాదు ఊక ఊహాకవి.
2: సబాష్,
4: మీరు ఊకే కాదు పేక పేదల కవి. పేకే కాదు బాక బాధాకవి. బాకాయే కాదు తుహక తోడయ్యే కవి. ఒకే కాదు ఒక కోటి ఆలోచనల కవి. ఒకే కాదు పాట పాటల కవి. ఒకే కాదు ఈ ఊరికే టీకా టీవీ దర్జా ఉన్న కవి. మీ మొహల్లో వరాహమూర్తి, మీ శాఖల్లో భైరవమూర్తి ఉన్నారు.
2: సరే అందరూ దేవుళ్ళి,
4: అందుకే గాడిదలు గౌరవిస్తాయి. మీరిలాగే ఏ ఏళ్ళు ప్రియమైన తింటా బతకాలని కోరుకుంటా. సన్మాన సంఘం.
0: ఆ సన్మాన సత్కారాలు సాగుతూ ఉంటుంది. ఇది ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో.

0: ఆల్ రైట్, ఇక్కడతోటి సిగ్నేచర్ కార్యక్రమం చివరికి వచ్చేసాం 5 మినిట్స్ కి. అండ్ ఈరోజు అప్పట్లాగానే కాకుండా ఈరోజు కొంచెం ప్రత్యేకమైన షో నడుపుకున్నాం, జరుపుకున్నాం ఈరోజు బికాస్ ఆఫ్ 250th యానివర్సరీ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్. సో నేను ఎప్పుడూ చెప్పే విధంగా ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ అవర్ వెల్త్. సో ఆరోగ్యం ఉంటేనే మనకు అన్ని ఉన్నట్టు. సో నిజమైన ఆనందం కూడా మంచి ఆరోగ్యం నుంచి వస్తుంది. అండ్ నిజమైన ఆరోగ్యం అంటే దానికి కావాల్సింది మానసికమైన ఆరోగ్యం చాలా చాలా చాలా ముఖ్యం. మానసికమైన ఆరోగ్యం అంటే ఆశించడాలు, ఉద్దేశించడాలు, పోల్చి చూసుకోవడాలు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా చెలరేగుతున్న ఈ తరుణంలో, ఈ సమయంలో ఇంకా ఇలాంటి మన మనసు మీద, మన ఆలోచనల మీద అదుపు ఇంకా నియంత్రణ చాలా చాలా అవసరం. ఇట్స్ మోర్ నీడెడ్. సో ట్రై టు మెయింటైన్ యువర్ మెంటల్ హెల్త్, దేర్ బై యు కెన్ హ్యావ్ ఎ సౌండ్ రాబస్ట్ ఫిజికల్ హెల్త్. అండ్ దేహ దారుఢ్యం మీ సొంతం అయితే ఇంకా తిరిగి చూసుకునేది ఏమీ లేదు. సో దానికోసం కొన్ని మార్పులు, చేర్పులు ఖచ్చితంగా మన జీవితంలో మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్పులు అనేవి ఇన్స్టెంట్ గా ఎలా పడతాయో రావు. ఒకవేళ ఈ రకమైన మార్పులు చేసుకోవాలి అంటే ఎక్కువ పెద్దగా ఆలోచించకుండా ఆ మార్పుల్ని తక్షణమే తీసుకుని రండి. అండ్ అందులో కూడా ఈరోజు 250 అమెరికా స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఈ రోజు కన్నా ఇంకా మంచి రోజు ఇంకే ఉండదు. కొబ్బరికాయ కొట్టండి, కొత్త మార్పుల్ని చేర్పుల్ని తీసుకుని రండి మీ జీవితంలోకి. ఎందుకంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ఆల్ రైట్, హోప్ యు విల్ ఫాలో దాట్. అండ్ మళ్ళీ నేను తిరిగి కలుసుకుంటాను మిమ్మల్ని అందరినీ. అప్పటి వరకు సెలవు. మళ్ళీ కొత్త టాపిక్ తోటి, అంశాలతోటి, ఆటలతోటి, మాటలతోటి, పాటలతోటి మళ్ళీ మీ ముందుకి అతి త్వరలో. అంతవరకు సెలవు. స్టే హెల్దీ అండ్ మోస్ట్ హ్యాపీ. ఈ పాటతోటి సైనింగ్ ఆఫ్, మీ రవి తుప్రాణి.
1: శబర్మా బాబా చిత్తూరు వారి దీపావళి సందర్భంగా హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్ ఆఖరి రోజు ఆకర్షణగా పాయా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆఫీస్ at mypursue.com or write to support at mypursue.com.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు అనూహ్యని రైట్ నౌ, బట్ దెన్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫార్ ఆటకావల పాటకావల మన వెరీ ఓన్ శివ గారి వెకేషన్ ప్లాన్స్ కి అనుగుణంగా ఆయన ఈ ఈ రోజు ఎంజాయ్ చేస్తూ ఉండింటారు కాబట్టి హియర్ ఐ యామ్ అండ్ యూఆర్ లిస్నింగ్ టు అదే అన్నాను కదా ఆటకావల పాటకావల ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. సో హోమ్ హోమ్ అని సౌండ్స్ లైక్ అని చెప్పేస్తున్నాం కాబట్టి మరి మన ఇంటి దాకా వచ్చేసినటువంటి మన రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం స్థాపన జరిగిపోతోంది కాబట్టి అది నేను ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ అవుట్ రైట్ అప్ ఫ్రంట్ అనమాట. ఫస్ట్ 5 మినిట్స్ లోనే చెప్పేస్తున్నాను బికాజ్ ఎంత చక్కగా July 4th కూడా ఉంది. సో టుమారో రేపటి వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నడుస్తున్నాయి కాబట్టి జస్ట్ ఇన్ కేస్ యూ గైజ్ ఆర్ హ్యావింగ్ ఫ్రీ డే, ఫ్రీ టైం ఉంది, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే దీనికైతే మీరు మెంటలీ ప్రిపేర్ అయిపోయి ఫిజికలీ అక్కడ చేరిపోతారని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇది నేను స్టార్టింగ్ లోనే కాల్అవుట్ చేసేస్తున్నాను. అండ్ ఆన్ దాట్ నోట్ ఈ బ్యూటిఫుల్ పాట సందర్భానికి మన మోడర్న్ వేలో సెట్ అయ్యేటట్టుగా అన్నట్టుగా పెట్టేస్తున్నాను అనమాట. సో ఎంజాయ్.

0: ఎస్ సో నేను ఈ పాట వేసింది యాక్చువల్లీ డెడికేటెడ్ టు ఆల్ ఆఫ్ అస్ హూఎవర్ ఇస్ ప్రేయింగ్ టు గాడ్ అండ్ ఏవేవైతే కోరికలు కావాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ లిస్ట్ పెంచుకుంటూ పోతున్నాం కదా. సో అలానే మనకి మనకి మన ఊళ్ళోనే తీసుకొచ్చేస్తున్నారు టెంపుల్ ని అండ్ మన గోవిందుడిని. సో తీసుకెళ్లి మీ లిస్ట్ అంతా ఆయనకి అప్పచెప్పేసేయండి. అండ్ ఇవాళ నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ లిస్ట్ లో ఏమేమి ఉంటున్నాయి. ఆబ్వియస్లీ ఖడ్గం మూవీ వచ్చేసి అసలు ఈజీగా బియాండ్ 10-15 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆ లిస్ట్ ఇంకా రెలవెంట్ గానే ఉందా, లేకుంటే ఏమైనా అప్డేట్ చేసి ఒక పాటని మనం రీరిలీజ్ చేసుకోవాలా అనేది మరి మన చేతిలోనే పెట్టేస్తున్నాను అనమాట. మీ లిస్ట్ లో మన గోవిందుడిని అడగడానికి ఏమేమి ఉంటాయి జనరల్ గా, ఇస్ ఇట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే నాకు ఎక్కువ డబ్బు కావాలి, ఇది జనరల్ గానే రాశారు కోరికలన్నీ ఈ లిస్ట్ లో, బట్ మీరు ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా మోడర్న్ డే టైమ్స్ కి ఏఐ లో ఏఐ ని ఇంటిగ్రేట్ చేసి మరి ఏమన్నా ఉన్నదా అనేది నా ప్రశ్న. సో దాట్ థీమ్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ 3 అవర్స్. సో నేను ఉండబోతున్నాను 4 o'clock వరకు ఇవాళ. టుడే ఇస్ యూజువలీ ఆర్ డే అనమాట, 4 to 7 చేస్తూ ఉంటాను నేను అండ్ శిరీష కలిసి, బట్ ఫర్ టుడే అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద 3 weeks కొంచెం స్కెడ్యూల్ ఇటు అటు అవుతుంది, బట్ వీఆర్ గోయింగ్ టు keep coming on Saturdays anmata. Yeah, so I am going to be here for the next 2 hours. Meer ganaka call chesi nado matladali anante call chalsina number is 972-636-1966. You're listening to Atakavala Patakavala show with Anuhya. Just for today Shiva garini substitute chestunanu and mari mukhyanga 4th of July today undi kabatti the spirit of patriotism is everywhere here in the US and especially Dallas lo darlo anta asala full free ట్రాఫిక్ అన్నమాట, నో షాప్స్ అసలు ఓపెన్ ఉన్నాయి. ఇట్స్ వెరీ కామింగ్ టు గెట్ ఆన్ టు ద రోడ్స్ రైట్ నౌ. బట్ యా, ఈవినింగ్ కల్లా ఆర్ నిన్న ఆల్రెడీ కొన్ని ఫైర్ వర్క్స్ చూస్తున్నారు అని అంటే సెట్ చేసేసుకోండి మీ ఈవినింగ్స్ ని. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద స్పేసెస్ లో ఆల్రెడీ ఫైర్ వర్క్స్ సెట్అప్ చేస్తూ ఆ పార్కింగ్ ఏరియా అన్ని క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. సో యెస్, ఇన్ దాట్ పేట్రియాటిజం స్పిరిట్ తో ఈ పాటని నేను వేసేస్తున్నాను.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

Yes, so yeah, obviously Patalo later on lyrics anni kuda very very oriented to our culture and our freedom fighting spirit kani. Nenu I just play like I said in the spirit of celebrating patriotism ee valtiki aa paata dedicate chesestunanu manandri kosam or to the entire country of the US as well which is celebrating its 250th year of independence anmata matalu kaadu and from all the way అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు ద కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ దిస్ కంట్రీ హ్యాస్ సీన్ అండ్ మనకు అందరికి కూడా ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇచ్చేస్తూ ఉన్నటువంటి భూమిని వీఆర్ వెరీ వెరీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పేసుకుంటున్న రోజు ఇది. కాబట్టి దట్స్ హౌ వీఆర్ స్టార్టింగ్ ఇట్ అవుట్ మన షోని ఇవాళ. సో మీరు గనక మీ స్పెషల్ సంబడీకి ఇలానే ఇంకేదైనా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఈ రోజు ఇంకా ఇంకా క్లోజర్ టు యువర్ హార్ట్ అని ఉంది అని అంటే మాత్రం కాల్ చేసేసి మా అందరితో కూడా సెలబ్రేట్ చేసేసుకోండి చెప్పేసి. సో కాల్ చేసిన నంబర్ 972-636-1966 అండ్ హియర్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ పాట

Yes, so divine spirit and patriotism spirit ni nen continue cheskunte partal start chesesanu indilo ganaka meeruku oka pattern observe cheyadaniki vastundi anante especially the last two songs that I was putting kada enti aa topic nen teeskochindedi anedi meeru ganaka decode chestunte ee partala pattern dwara naaku call chesi cheppesandi answer ni and the number that you have to call is 972-636-1966 obviously ఆట కావాలా పాట కావాలా శివ గారి షోలో రెండు ఉంటాయి కదండి ఆట ఉంటుంది పాటలు ఉంటాయి పాటలు ఎలాగో మనం వేసేసుకుంటున్నాం కాబట్టి ఆటలో కూడా మనం ఇంకొంచెం సేపులో దిగేద్దాం కానీ బట్ ఈ లోపల ద ఓపెన్ క్వశ్చన్ ఫర్ యూ గైజ్ ఈజ్ ఈ పాటల్లో ఒక ప్యాటర్న్ మీకు కనిపిస్తుందా కనిపిస్తుంటే గివ్ యూ కాల్ అండ్ టెల్ మీ వాట్ యూ థింక్ ద ప్యాటర్న్ ఇస్

0: అరే వా. సో నాకైతే ఆన్సర్ వచ్చేసింది, ఇద్దరు ముగ్గురు కాల్ చేసి చెప్పేశారు బట్ సరిపోవట్లేదు బికాజ్ దాట్ పర్సన్ దాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఆబ్వియస్లీ నేను కొంచెం హింట్ కూడా ఇచ్చేస్తున్నాను, ఈ పాటల ద్వారా చెప్పదలుచుకున్నటువంటి పర్సన్ ఎంత వెరైటీ ఆఫ్ సాంగ్స్ కంపోజ్ చేశారనంటే ఇట్లాంటి హ్యాపీ బర్త్డే సాంగ్లు కూడా ఆయనే పెట్టేసుకున్నారనమాట. సో దాట్ మనం డెడికేట్ చేయాలంటే కూడా ఒక పాట రెడీగా ఉంటుంది అని చెప్పేసి, సో థాట్ఫుల్, సో థాట్ఫుల్ ఎందుకేనండి అంటారు వాళ్ళందరూ కూడా విజనరీస్ అని చెప్పేసి. బట్ యా, ఇవాళ నేను ఒక పాటలు ప్యాటర్న్ లో వేస్తున్నాను. ఆ ప్యాటర్న్ ఏంటో తెలిస్తే కనుక కాల్ చేసి చెప్పాల్సింది నంబర్ 9726361966 కి. అండ్ ఇవాళ మన యుఎస్ ఇండిపెండెన్స్ వచ్చేసి 250 ఇయర్స్ వచ్చేసింది కాబట్టి సెలబ్రేషన్స్ అన్ని చోట్ల హ్యాపీగా బాగా జరుగుతూ ఉంటాయి అనే నమ్మకంతో ఇంకొక సెలబ్రేషన్ స్పాట్ కూడా మీకు చెప్పేస్తాను. ఇది MGMT ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్. దే ఆర్ కార్డియలీ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ అస్ టు అమెరికాస్ 250, అ స్పెషల్ సెలబ్రేషన్ ఇన్ ఫ్యాక్ట్ మార్కింగ్ 250 ఇయర్స్ ఆఫ్ యుఎస్ ఇండిపెండెన్స్. జాయిన్ దెమ్ ఆన్ సాటర్డే విచ్ ఇస్ టుడే July 4th. ఇది పొద్దున 8 AM నుంచి 9:30 AM వరకు జరిగింది కానీ బట్ యూ గైస్ క్యాన్ యాక్చువల్లీ సీ ఇఫ్ దెర్ ఆర్ అదర్ పీపుల్ హు ఆర్ స్టిల్ హ్యాంగింగ్ అవుట్ కదా. ఒక కోఆర్డినేటెడ్ గ్యాదరింగ్ జరిగింది అని అంటే మాత్రం పీపుల్ మస్ట్ బి స్టిల్ హ్యాంగింగ్ అవుట్ అండ్ దెన్ మేబీ అక్కడ నుంచి మీకు ఇంకో స్మాల్ గ్రూప్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ రావచ్చు. సో ఇన్ఫాక్ట్ వీళ్ళని గుర్తుపెట్టుకుంటే ఆర్ దాట్ స్పాట్ ని గుర్తుపెట్టుకుంటే యూ కెన్ కీప్ హ్యాంగింగ్ అవుట్ కదా. సో దాట్స్ వై నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేస్తున్నాను, పొద్దున ఈ సెలబ్రేషన్స్ చేసేసుకున్నటువంటి స్పాట్ ఈజ్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా 1201 హిడెన్ రిడ్జ్ ఇర్వింగ్ టెక్సస్. సో నెక్స్ట్ టైం మీరు ఈ స్పాట్ ని గుర్తుపెట్టేసుకోండి, ఇట్లాంటి గ్యాదరింగ్స్ అన్ని కూడా అక్కడ పాపులర్ గా జరుగుతుంటాయి కాబట్టి. సో మీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది, లేదు నాలాగా కొంచెం లాంగ్ వీకెండ్ ని రిలాక్స్డ్ గా చిల్డ్ గా కడిపేద్దాం అని అనుకుంటున్నాను అంటే కూడా నాకు కాల్ చేసి చెప్పేసేయండి బికాజ్ ఐడ్ లవ్ టు టాక్ టు యూ గైజ్ నో దాట్స్ వై. సో ఇంకా మీ మీకు మీకు నచ్చేటువంటి ఆర్ట్ సెగ్మెంట్ లోకి నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ కమర్షియల్ బ్రేక్ లోకి హ్యాపీగా ఫ్లో అయిపోదాం కానీ, బట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఆర్ లైన్డ్ అప్. మీరు కనుక స్పెసిఫిక్ గా ఏదైనా పాటలు జస్ట్ లైక్ ఐ గాట్ ఒక 2-3 రిక్వెస్ట్ సాంగ్స్, అవి కూడా నేను లైన్అప్ చేశాను. సో విల్ ప్లే రైట్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugu nistam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi,
4: Radio Surabhi,
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్
8: గుర్తుకొస్తున్నాయి,
7: లైక్ లవ్ life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
7: how can we miss that experience?
9: MM Keeravani live in concert.
7: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC. is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Welcome, welcome. Meeru vintunnaru Aatu Kavala Paatu Kavala segment, today run by me, RJ Anuhya, only on Radio Surabhi 107.9 FM HD3, America lo Telugu nestam, which sounds like home anmata. So, manam ivala Aatu Kavala Paatu Kavala segment lo, inka aatete modal petledu kani, nenu paatallo oka pattern pattukoni vachanu, very very simple for those who are in the know of today's speciality, of course Independence Day, US di kaakunda, inkokardi very very related to our Telugu film industry kanmata. So inko rendu paatalu vesin tarvata meeku inka ardhamaipothundi. So meer ganaka aa paatani kanukoni aa pattern ni kanukoni cheppalanukunte call chalsi number 9726361966, and here is a request song by Shailaja Garu.

0: వావ్, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. అసలు సాంగ్స్ ఎక్కడికెక్కడికి వెరైటీ ఉంది, మెలడీ ఉంది, అండ్ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ కొంచెం ఎర్లీ ఆన్ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్ అండ్ ఎన్ని పాపులర్ అయినటువంటి సాంగ్స్, బట్ అట్ ది సేమ్ టైమ్ క్లాసిక్ గా మిగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పటికి కొత్త జనరేషన్స్ ఎన్ని వచ్చినా గానీ వీ కెన్ ఆల్ లుక్ బ్యాక్ అండ్ లిసన్ టు ఆల్ దీస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీస్. నేనైతే బయట ఎండకి మనం ఇంట్లో ఈ పాటలతో లేదంటే డ్రైవ్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా ఈ పాటలతో కొంచెం చల్లదనాన్ని ఇస్తున్నానన్నమాట. ఈ మిట్ట మధ్యాహ్నం దిస్ సాటర్డే దట్ వీ హ్యావ్ దట్ ఫర్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఫ్యాక్ట్ లాంగ్ వీకెండ్ లో భాగంగా. సో యా, ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్స్. అండ్ ఈ ప్యాటర్న్ ఆబ్వియస్లీ ఇస్ ఎంటైర్లీ డెడికేటెడ్ టు ఎంఎం కీరవాణి గారు, బికాస్ టుడే ఇస్ హిస్ బర్త్ డే. అండ్ ఆఫ్ కోర్స్ మనం చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఆయన ఆయనకు సంబంధించినటువంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అండ్ రికార్డ్స్ కూడా ఎన్నో ఎన్నెన్నో. హీ హ్యాస్ బీన్ బీటింగ్ హిజ్ ఓన్ రికార్డ్స్ అని అనుకుంటాను. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన గురించి గూగుల్ గనక మీరు సెర్చ్ చేశారంటే అకాడమీ విన్నర్ అనే వస్తుందన్నమాట. సో గ్లోబలీ రికగ్నైజ్డ్ మన వెరీ ఓన్ టాలెంట్ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ బోర్న్ ఇన్ ద సేమ్ జనరేషన్ దట్ హీ ఇస్ బోర్న్. అండ్ ఇన్ని బ్యూటిఫుల్ ఇంత వెరైటీ రేంజ్ ఆఫ్ సాంగ్స్ మనకి ఇచ్చినటువంటి మన ఈ సర్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ వెరైటీ అన్నానంటే మాత్రం దిస్ యూనిక్ సాంగ్ హ్యాస్ టు కమ్ ఇన్. నేను దానికన్నా ముందర మాత్రం ఒక ఆర్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసేస్తున్నాను. దిస్ విల్ టెస్ట్ మీరు అసలు ఎంత మంది ఎంగేజింగ్ గా వింటున్నారు, చేయాలనుకుంటున్నారు సాంగ్స్ వింటూ కూడా ఒక ఫోన్ కాల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నమాట. సో ఆట కావాలా పాట కావాలా ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఈ సెగ్మెంట్ లో మన ఆట ఈస్ నథింగ్ బట్ నేను ఒక ముగ్గురు పేర్లు చెప్తానండి ఒక మూవీకి సంబంధించి. It could be all actors, it could be a director and actors combination. So whatever it is, nen muggur perlu cheptanu. Aa combination lo vachina 20 movie ya per movies anochu, but cheppeseyalanamata. So that is a very very simple game that we are going to aramse aadtu paadtu paadeskundam anamata. నేను మీకు ఇంట్రొడక్టరీ గా ఇస్తున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మహేష్ బాబు సమాంతా సోనూ సూద్, మహేష్ బాబు సమాంతా సోనూ సూద్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చినటువంటి మన తెలుగు సినిమా ఏంటి అనేది మన ఆటలో ఫస్ట్ క్వశ్చన్. అండ్ దిస్ వెరైటీ వెరైటీ యూనిక్ సాంగ్ బై ఎంఎం కీరవాణి గారు ఇస్ కమింగ్ అవర్ వే.
1: దోమల్గూడా

నెమ్మదిగా వెళ్ళు. ఇంటికి చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు రాసి సిమెంట్. మిఠాలాల్ భూర్మల్ జైన్ మనిలంత.

వావ్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే వచ్చేసింది నాకు మహేష్ బాబు అండ్ సమాంతా కాంబినేషన్ లో సోను సూద్ కూడా యాక్ట్ చేశారు అని అంటే అది ఇంక ఏ సినిమా అయి ఉంటుంది, దూకుడే అయి ఉంటుంది కదా. సో దూకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ చెప్పేసినందుకు. అండ్ యా, మీరు గనక నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా రెడీ అయిపోవాలి అని అంటే నేను మహేష్ బాబు గారి థీమ్ లోనే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా. ఇట్ ఇస్ కొరటాల శివ is the director, Mahesh Babu Garu, Shruti Hassan. E three people combination lo mana Telugu cinema enti is the next next biggest question for you. Entante malli repeat chestunanu, Koratala Shiva Garu, Mahesh Babu and Shruti Hassan. So e three people's combination, which one it is? Adi mee aataloni next question. మన పాటల్లో ఆబ్వియస్లీ కీరవాణి గారి పాటలు వేసుకుంటూ అలా అలా అలా గడిపేస్తున్నావు, ఎందుకంటే బోల్డ్ అయిన పాటలు ఉన్నాయండి అసలు ఆయనవి. నేను 3 గంటలు కాదు కదా, ఇంకా 8 గంటలైనా చేసుకుంటూ ఆరాంగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో దాంట్లో భాగంగా అంటే ఆయన ప్లేలిస్ట్ లో భాగంగా నెక్స్ట్ పాట ఈజ్ అవర్ వే.

యా. సో అలా రేంజ్ ఆఫ్ సాంగ్స్ అయితే నేను చెప్పేసుకుంటూ ఎన్నిసార్లు చెప్పినా గానీ తనే తీరగా ఉందన్నమాట ఆ మాటకి. ఐ థింక్ హీస్ డన్ సచ్ ఫ్యాంటాస్టిక్ జస్టిఫికేషన్. అండ్ కిరవాణి గారు అంటే నాకు పాటలతో పాటు ఆబ్వియస్లీ ఆయన యూనిక్ పర్సనాలిటీ కూడా గుర్తొచ్చేస్తుంటుంది. ఎంత విట్టీగా ఎంత సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు. అగైన్ ఎక్కువ కాంట్రవర్సీలో అసలు కనిపించరు, బట్ అక్కడ ఇక్కడ ఏమన్నా వచ్చాయి అని అంటే మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ సర్కాజం ఇటు అటు. బట్ వెరీ వెరీ థరో జెంటిల్మెన్, డీసెంట్ కామెడీ, గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ ఆబ్వియస్లీ ఆయన వర్క్ హ్యాస్ బీన్ స్పీకింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఆయన లోని టాలెంట్ ఏంటి అనేది. ఆబ్వియస్లీ మనం నెక్స్ట్ పాటలోకి జంప్ కొట్టేస్తున్నాం అనమాట. అగైన్ మీకు గనక ఏదైనా సాంగ్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఉన్నాయంటే కాల్ చేసిన నంబర్ 972-636-1966.

0: to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Manashanti, mental peace. మసాలా దోశ
6: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా షో, టుడే విత్ అనూహ్య, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. సో యా, ఇవాళ మనం MM కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా అన్ని పాటలు కూడా మాక్సిమం ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు వేసుకుంటూ ఎంత చక్కగా మనం మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాము. ఒక గేమ్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ యూ గైజ్ ఆర్ జస్ట్ ట్యూనింగ్ ఇన్, గేమ్ ఏంటంటే నేను ఒక మూవీకి సంబంధించిన 3 నేమ్స్ తీసుకుంటాను. ఇట్ కుడ్ బి అ డైరెక్టర్ అండ్ యాక్టర్ కాంబినేషన్ ఆర్ ఆల్ యాక్టర్ కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి తెలుగు సినిమా ఏంటో మీరు చెప్పేసారి. వెరీ వెరీ సింపుల్ సింపుల్ సింపుల్ గేమ్. అండ్ ఆబ్వియస్లీ పాటలు గనక మీరు ఎవరికైనా డెడికేట్ చేసుకోవాలి అని అన్నా కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. నేనైతే ఈ ఒక ప్లేలిస్ట్ లో నేను అన్నట్టుగా MM కిరవాణి గారి పాటలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టు థింక్ ఇక్కడ అక్కడ ఏం పాట ఏం వేయొచ్చు అసలు అన్నట్టు, బికాజ్ ఆయన వెరైటీగా అన్ని చేసేసి ఉన్నారు కాబట్టి కంపోజిషన్. నేనైతే హ్యాపీగా చూస్ చేసుకుంటున్నాను అనమాట. మన ఈ వెరీ వెరీ హాట్ సాటర్డే మిట్ట మధ్యాహ్నానికి చల్లని పాటలు, ఇంకొంచెం బీటున్న పాటలు నేను తర్వాతకి లైనప్ చేసేస్తున్నాను. బట్ యా, ఐ హోప్ యువర్ లాంగ్ వీకెండ్ ఇస్ కమింగ్ లాంగ్ వెరీ వెల్. డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ కీప్ డ్రైవింగ్ సేఫ్ గా అండి. లేదు, మాకు ప్లాన్స్ ఏం లేవు, కొంచెం ఏమైనా రిమైండ్ చేస్తే ఎక్కడికన్నా వెళ్తాం కదా అని అంటే మాత్రం మీకు నేను ఆలన్ టెంపుల్ లో, మన రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో వెంకటేశ్వర స్వామి పూజలు జరుగుతున్నాయి కాబట్టి నేను, ఇది నేను కాదు కదా, మనం అందరం కూడా అసలు 1 మంత్ నుంచి ప్రిపరేషన్స్ లో ఉన్నాము. సో దాట్ వీక్ ఇస్ దిస్ వీక్ అనమాట, జులై 1 నుంచి 5 వరకు. వెరీ వెరీ స్పిరిచువల్ అప్లిఫ్టింగ్ డేస్, మీరు గనక ఇమర్స్ చేసేసుకోవాలి మిమ్మల్ని మీలో. అండ్ అందరూ కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వెళ్ళాలి అని అంటే మాత్రం టుడే ఈజ్ వన్ ఆఫ్ దోస్ డేస్ కాబట్టి యూ కెన్ కీప్ దాట్ ఇన్ మైండ్. అండ్ విత్ దాట్, డివైన్ పాటలకి అసలు వేరే చాప్టర్ ని రాసేసినటువంటి మన కీరవాణి గారి పాటల్లోంచి ఒక పాట హియర్ వి గో.

నేను అన్నాను కదండి ఇందాక, నేను అనడం ఏంటండి, బట్ పాయింట్ బీయింగ్ అసలు డివైన్ సాంగ్స్ అయినా గానీ స్పెషల్ సాంగ్స్ అయినా అసలు మెలడీస్ అయినా అవ్వలీలగా అసలు అలా కంపోజ్ చేసి పెట్టేసినట్టు అనిపిస్తుంది. అండ్ వెన్ యూ సీ హిమ్ టాక్ ఇన్ ఆల్ దీస్ యూట్యూబ్ లో కూడా, యూట్యూబ్ లో గానీ ఆర్ ఏదన్నా ప్రెజెంటేషన్ ఉన్నటువంటి ఈవెంట్స్ ఉంటాయి కదా, సక్సెస్ మీట్స్ గానీ ప్రమోషన్స్ గానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా, వెరీ ప్లెజెంట్ కామ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్ లాగా కనిపించేస్తారు. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఎఫర్ట్లెస్ లాగా ఉంటుంది. ఎంఎం కీరవాణి గారి దట్ ఆరా, దట్ ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో, ఏదో ఎక్కువ మాట్లాడినట్టు ఉండదు, బట్ ఎంత ఎప్పుడు మాట్లాడతారో అప్పుడు అసలు బుల్లెట్ దిగింది అన్నట్టుగా మాట్లాడేస్తారు అనమాట. దాట్ ఈస్ వన్ థింగ్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్. ఆయనకు మైక్ ఇస్తున్నారు అనగానే యూ వాంట్ టు లైక్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ఏదన్నా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. అండ్ తిరకాస ఏదో ఒకటి ఉంటుంది, ఐదర్ వర్డ్ ప్లే ఆర్ ప్రాసలో ఏదో ఒకటి వచ్చేస్తుంది, లేదంటే అక్కడ సందర్భానికి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఏదో ఒకటి అలా ఒక బాణాన్ని సంధించేస్తారనమాట, ఇన్ అ ఫన్ లైటర్ వే అనమాట. సో అలా ఎస్పెషలీ సుమా గారి అండ్ ఎంఎం కిరవాణి గారి కాంబినేషన్ అయితే అసలు లైవ్ ఈవెంట్స్ లో ఇట్స్ అమేజింగ్ టు వాచ్ జస్ట్ ఫర్ ఫన్. అంటే ఊరికే బోర్ కొట్టినప్పుడు ఇట్లాంటి వీడియోస్ కొన్ని పెట్టేసుకుంటుంటాను, మైండ్ హల్కా అయిపోతుంది అనమాట. సో అమంగ్స్ దెమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఐ డెఫినెట్లీ థాట్ ఎంఎం కిరవాణి గారు హ్యాస్ అ వెరీ సాసీ పర్సనాలిటీ అనమాట. ఆయనకంటూ ఆయనకు ఒక స్టైల్ ఉంది అండ్ దాన్ని ఎక్కువ మళ్ళీ చూపించుకుంటున్నట్టు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించదు అనమాట. సో యా, అలా కీరవాణి గారు ని గుర్తు చేసుకుంటే మాత్రం 1990s నుంచి ఐ థింక్ హీస్ బీన్ రిలీజింగ్ ఆల్బమ్ ఆఫ్టర్ ఆల్బమ్, అన్ని హిట్ల పాటల్లానే అనిపించేస్తుంటాయి. మూవీ ఎలాగైనా వాట్ ఎవర్ దట్ రిజల్ట్ ఇస్ మూవీకి, బట్ హిస్ సాంగ్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ పాయింట్ అండ్ పల్స్ పట్టేసుకుంటారు అనిపిస్తుంది అనమాట. సో యస్, ఇంకా మాట్లాడుకుందాము. అండ్ నేను ఆటకి సంబంధించింది అయితే నేను మీకు క్వశ్చన్ వేసేస్తున్నాను. ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ చాలా సేపు అయిపోయింది, జస్ట్ రిఫ్రెషింగ్. ఇప్పుడిప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఛాన్స్ ఇచ్చేస్తున్నాను. కొరటాల శివ గారు ఇస్ ద డైరెక్టర్ అండ్ మహేష్ బాబు గారు, శృతి హాసన్ గారు కలిసి నటించినటువంటి ఆ మూవీ పేరు ఏంటి అని గెస్ చేసేస్తే కాల్ చేసిన నంబర్ 972-636-1966.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు

0: పెదాలేమంటారు
1: చూడు
0: నడుము నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంది
1: చెప్పనా

0: ఇప్పుడైతే ఈ పోకరీ దగ్గర నుంచి అట్లా చాలా సెటిల్ గా ఒక డైలాగ్ చెప్పేసి చిన్నగా ఇట్లా నా కన్ఫ్యూజన్ వస్తే నేను ఆయన మొత్తం వెనక ఆయన లైసెన్స్ ఇచ్చేసుకున్నాడు.
1: అదే శ్రీకాంత్ గారు, ఐ హావ్ టు టెల్ యూ, నేను ఇప్పుడిప్పుడే పాట అయిపోయింది కాబట్టి ఐ టుక్ యూ ఆన్ ఎయిర్ అండి ఇందాకనే, జస్ట్ 1 సెకండ్ అగో. లేదు లేదు, యూఆర్ ఆల్రెడీ ఆన్ ఎయిర్, బట్ దిస్ ఇస్ యువర్ ఒపీనియన్ కాబట్టి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ టెలింగ్ మీ ది ఆన్సర్ శ్రీకాంత్ గారు. కాదు, మీరు ఎంఎం కిర్వాణి గారి పాటలు అట్లా ఏమన్నా వినడానికి ఇంకేదన్నా, నేను ఇంకా వేయని పాటలు ఏదైనా ఉన్నాయా మీ మైండ్ లో వినాలనుకుంటున్నారు?
0: కాలంలో ప్రియుడు, ప్రేమికుడు, ముద్దులా, అల్లరి, మొగుడు, ఇది కాంబినేషన్ తనే.
1: అదే అదే అదే, నేను తెలుసా మనస క్రిమినల్ మూవీలోంచి కూడా వేసేసాను. అండ్ ఐ థింక్
0: కాంబినేషన్ అందులో ఒక సాంగ్ ఉంటుంది అనమాట, అంటే చాలా మటుకు ఆ టెంప్లేట్ లో ఉన్న సాంగ్ ఉంటుంది. దానిలో ఫేమస్ గా మనకు గుర్తున్న సాంగ్ ఏంటంటే వసంతంలా వచ్చిపోవా ఇలా, వెంకటేశన్ రామకృష్ణది.
1: ఓకే,
0: ప్రతి సినిమాలో అట్లాంటి ఆయన పాట ఉంటుంది.
1: అవును, ఉండాల్సిందే కదా మరి. ఓకే, అమేజింగ్.
0: ఆ బ్లూ ప్రింట్ లో ఒక పాట ఉంటుంది, ప్రేమికుడు,
1: మొగుడు, వెరీ వెరీ ఫన్.
0: బాగా గుర్తుండిపోయిన పాట ఇది అన్నమాట
1: ఇది. ఓకే, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, మంచిగా మాట్లాడారు, ఇట్ వాస్ ఫన్ టాకింగ్ టు యూ, కీప్ లిస్నింగ్ అండి. చాలు,
0: ఓకేనండి,
1: బాయ్. అలా మనం శ్రీకాంత్ గారితో ఆన్ ఎయిర్ లో కూడా మాట్లాడేసుకున్నాం అనమాట. సో ఆయన అదే చెప్పుకొస్తున్నారు, ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్ నేను అడిగాను ఏంటంటే ముగ్గురి పేర్లు చెప్తున్నాను ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా ఏంటి అని చెప్పేసి అడిగిన ప్రశ్న. కొరటాల శివ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు అండ్ శృతి హాసన్ కలిసి నటించినటువంటి మూవీ ఈజ్ మన వెరీ ఓన్ శ్రీమంతుడు అనమాట. ఆబ్వియస్లీ కొరటాల శివ గారి మూవీ అనేసరికి ఆర్ మహేష్ బాబు గారి ఆ కాంబినేషన్ అనేసుకునేసి భరతనే నేను అని ఫస్ట్ చెప్పేశారు, బట్ శృతి హాసన్ దగ్గర కొంచెం నేరో డౌన్ అయ్యాం అనమాట ఆన్సర్ కి. సో యా, థ్యాంక్ యూ ఫర్ ఎంగేజింగ్ విత్ మీ ఆన్ దిస్ గేమ్ సెగ్మెంట్. ఇంకా నడుస్తుంది, ఐల్ బీ హియర్ ఫర్ అనదర్ 1.5 అవర్ అనమాట. ఇవాళ నేను శివ గారిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను డ్యూరింగ్ దిస్ 1-4 సెగ్మెంట్ ఆన్ దిస్ వెరీ బ్యూటిఫుల్ సాటర్డే. ఆట కావాలా పాట కావాలా షోని ఇలా ఇలా నడిపించుకుంటూ వస్తున్నాను. ఐ హోప్ శివ

ఇట్టే కనిపెట్టేసే క్వశ్చన్స్ వద్దు కదా మనకి. సో లెట్స్ లిసన్ టు అనదర్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఒకప్పుడు ఉండేవాడిని అన్నారనమాట శ్రీకాంత్ గారు. సో అదే స్పిరిట్ లో ఇంకొక బ్యూటిఫుల్ పాట ఆన్ అవర్ వే.

వా వా వా వాట్ అ బీట్ వాట్ అ డాన్స్. అసలు ఈ పాట అసలు ఇన్ఫాక్ట్ దిస్ మూవీ ఓన్లీ వాజ్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కదా. అసలు నెవర్ నెవర్ నెవర్ ఇన్ ఎనీ వన్స్ డ్రీమ్స్ వీ వుడ్ హావ్ ఎక్స్పెక్టెడ్ ఆయన ఆ ఫామ్ లోకి వచ్చేసి ఆ లుక్ లోకి వచ్చేసి ఈ మూవీలో యాక్ట్ చేస్తారని చెప్పేసి. బట్ ఆబ్వియస్లీ ఎస్ఎస్ రాజమౌళి గారి మ్యాజిక్ వన్ అనదర్ టైమ్ అప్పుడు ప్రూవ్ అయినటువంటి యమదొంగ సినిమాలోంచి ఆ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట వినేసాము. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆయన సెంట్రిక్ లోనే ఉందన్నమాట. నేను ఈ ఆట కావాల సెగ్మెంట్ లో అడుగుతున్న క్వశ్చన్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎంఎం కిర్వాణి గారు అండి. ఒక్క చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను, నేను ముగ్గురు పేర్లు చెప్తున్నాను, వాళ్ల పేర్లు ఏంటంటే బోయపాటి శ్రీను అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రిష. సో ఈ త్రీ పీపుల్ కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చింది అనేది నా ప్రశ్న. బోయపాటి శ్రీను గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, త్రిష గారు. సో ఆన్సర్ తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
7: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్.

0: call them at 817-829-8888.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా షో. టుడే విత్ మీ అనూహ్య, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇది రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. సో యా, మనం ఆట సెగ్మెంట్ లో అయితే ముగ్గురు పేర్లు చెప్పేస్తున్నాను. ఆ కాంబినేషన్ లో తెలుగు సినిమా ఏమై ఉంటుంది గెస్ట్ చేసేసి చెప్పేసేయాలి, సింపుల్. అండ్ పాటలకు వచ్చేసరికి అయితే ఎంఎం కీరవాణి గారి స్పెషల్ హిట్స్ వేసేసుకుంటున్నాము, బికాస్ టుడే ఇట్స్ హిస్ బర్త్ డే. ఆ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి వెరైటీ ఆఫ్ సాంగ్స్ లో కొన్ని కొన్ని కొన్ని ఇలా చూస్ చేసుకుంటూ నేను వేసుకుని వచ్చేస్తే మీరు కాల్ చేసి నాకు ఇంకొన్ని పాటలు యాడ్ చేస్తున్నారనమాట లిస్ట్ లోకి, విచ్ ఇస్ అమేజింగ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యు గైజ్ ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద షో. మీరు డ్రైవ్ చేస్తున్నారు చాలా మంది, అండ్ చాలా మంది నాలాగా కామ్ గా వింటూ ఉంటారు. నేనైతే రేడియో షోకి వింటున్నానంటే మాత్రం ఐఎమ్ యూజువలీ జస్ట్ ఎంజాయింగ్ అండ్ అబ్జర్వింగ్ ఇట్ ఆల్ అనమాట, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ద లిస్నర్ అని. సో అలా చక్కగా ఇంట్లో కూర్చొని లేదంటే పనులు చేసుకుంటూ మన షోని వింటున్న వాళ్ళందరికీ కూడా హెలో, హాయ్, ఐ హోప్ యువర్ డే ఇస్ గోయింగ్ వెరీ వెరీ వెల్. సో మీరు గనక డ్రైవ్ చేయట్లేదు అని అంటే మమ్మల్ని ఎలా వినాలి అని క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు అని అంటే మన గనక, సో యూ హ్యావ్ టు జస్ట్ రిమెంబర్ టూ థింగ్స్ అండి. ఒకటి, వెబ్సైట్ లోకి వెళ్ళిపోవచ్చు www.radiosurabhi.com, ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ఆ ఫ్రీ యాప్ ఆన్ యువర్ ఫోన్స్. అండ్ మేము మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఎంటర్టైన్మెంట్ తో పాటు వచ్చేస్తామని mata and telugu entertainment of course. So you can also follow us on all social media platforms for all the latest and the greatest that we are hosting for our very own community here in the US anmata. Awesome. So anni maatladeskunnamu intaki answer entanu hya ananukondi short break ki mundara nenu adigina question entante Boyapati Srini garu and junior NTR and Trisha. సో వీళ్ళ కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చింటుంది అని అంటే చాలా చాలా చాలా దమ్ము చేసుకుని మరి ఆర్ దమ్ము తీసుకుని మరి ఆన్సర్ చెప్పేశారు దమ్ము అని చెప్పేసి. బట్ డౌట్ఫుల్ అసలు చూసారా లేదా అనేదైతే మాత్రం ప్రసాద్ గారు అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ గివింగ్ మీ ది ఆన్సర్. అండ్ ప్రసాద్ గారి కోరిక మేరకు ఈ పాట ఇస్ ఆన్ అవర్ వే. ఇమోషనల్ చేసేస్తున్నాను అండి. ఐ డిసైడెడ్ బికాస్ ప్రసాద్ గారి కోరిక కాబట్టి.

సో అలా కొద్దిసేపటికి మిమ్మల్ని ఆ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లిపోయాము ఈ ఈ పాట ద్వారా అని ఆశిస్తూ. ఆ కాలేజ్ డేస్ అన్ని కూడా మీకు ఇలానే ఒక ఉగాది పచ్చడి లాగా ఫుల్ అన్ని మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ లాగా ఉండే ఉంటుంది. బికాజ్ అప్పట్లో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఇలా చెప్తూ ఉంటారు కదండి, స్కూల్ టైం కాలేజ్ టైం ఇస్ ద బెస్ట్ టైం, ఆ తర్వాత అంతా ఇంకా వెరీ రొటీన్ స్ట్రెస్ ఇవన్నీ ఫ్యామిలీ లైఫ్ ఇలా చాలా వచ్చేస్తాయి. సో ద బెస్ట్ టైం దట్ one can have in entire human life anante adi is school and college times lone ani cheptunte aa serle cheptuntaru ani cheppestu ala pakkatosese danni villandru itlane maatladtaru whichever stage you are in danne manchi pogurtaru aa tarvata anta asala em undadu ani cheptuntaru but they will enjoy ani anukuntamu but teera chuste nijamainandoy that was very very true ani cheppesi ee part itlante veskoni appudappudu ala aalochinchukuntu undalsindi anamata after you pass that stage. So ala ee beautiful song ade antunnanu kadandi kirvani gar happy ga asalu oka birthday song oka patriotic song oka love song oka melody song anni rakalu manaki oka thali lo plate lo pettesinatte elagu lunch time kada andukani cheppesan anamata thali ani cheppesi. So eppadikappudu refreshing songs anni kuda styles ni teeskochukuntunnaru annat anpistundi. Okay manishi, every decade every year maarutunna generations pulse ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి మ్యూజిక్ వినాలనుకుంటున్నారు, హౌ కెన్ హీ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్, తన క్రూలో ఎలాంటి కొత్త బ్లడ్ ని తీసుకొని వస్తున్నారు, ఫ్రెష్ బ్లడ్ ని ఇన్కల్కేట్ చేసుకుంటూ. సో ఐ ఫీల్ లైక్ హీస్ వెరీ మచ్ ఇన్ ద నో ఆఫ్ what to do for the latest generations and ala ani cheppesi classic touch ni teesestu eppudukappudu oka beat esestam ani cheppesi cheyatledu. There is some method to this magic that he's creating all these years. So yeah, kudos to him. And of course ayana combinations lo nenu Chiranjeevi gari paata ekkada unda ba ani anukuntu etukutunna anamata, which song can I choose ani cheppesi okataithe pettesukunnanu. But yeah, mana art segment lo nenu ippudu meeku vestunnatundi prashna is mana Lawrence garu is the director of this movie, Prabhas garu and Tamanna. సో ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఏ మూవీ వచ్చింది అనేది నా ప్రశ్న. లారెన్స్, ప్రభాస్, తమన్నా, విచ్ మూవీ తట్టుతోంది మీ బ్రెయిన్ కి? ఫోన్ తీసేసుకోండి 9726361 96 కి కాల్ చేసి నాకు చెప్పేసేయండి.

Awesome. So, నేను అడిగిన ప్రశ్న is Lawrence గారు, ప్రభాస్ గారు అండ్ తమన్నా గారు వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ వచ్చినటువంటి ఆ రెబెలియస్ మూవీయే రెబెల్ అన్నమాట. సో ఇలా ఒక ప్రభాస్ గారి ఫిల్మ్ బయోగ్రఫీలో ఒక్కటన్నా ఇట్లా ఫ్లాప్ లో అట్లా ఉండాలి కదా ఒక రెండు మూడు, సో అలా వాటిల్లో ఒకటి ఇలా ఉంటుందన్నమాట. బట్ ఇట్స్ ఓకే, మనం అయితే ప్రభాస్ గారికి ఎప్పుడు కూడా ఫ్యాన్సే. అసలు ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఫ్లాప్ లో వచ్చినా గానీ, ఇట్స్ ఓకే, వీ బిలీవ్ ఇన్ ద గై, వీ బిలీవ్ ఇన్ ద టాలెంట్ కాబట్టి ప్రభాస్ గారికి ఎప్పుడు ఎప్పుడు కూడా మనం హిట్లే రావాలండి, హిట్లే వస్తాయి కూడా, అలానే మనం గుడ్డిగా కలుసుకుని అలా ఫాలో అయిపోతూ ఉండాలన్నమాట. బికాస్ అగైన్ ఆయన పెట్టినటువంటి కృషి, అఫ్ కోర్స్ విత్ లాట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఆఫ్ బాహుబలి, ఇక్కడ గ్లోబల్ లెవెల్లో తీసుకుని వచ్చారనంటే ఆ మనిషి ఒక నమ్మకం పెట్టుకుని చేశాడు కదండి ప్రభాస్ గారిగా. అసలు మనం అందరం కూడా ఫ్యాన్స్ అయ్యే ఉండాలండి, అదే నా పిచ్ అనమాట. ఇప్పుడైతే పిచ్ అనుకోకండి please, but my request for all of us is we all have to give a lot of kudos to Prabhas garu. It's okay Anuya, I'm okay andi ala Prabhas garu peru cheptene ala ellipothundandi mind aithe, but it's okay. Manam we'll come back to this segment. Manam aata kavali paata kavali segment lo chesesukuntunnanu. MM Kirwani gari birthday special, so edana song request undi anante call chalsi number 972661966. And elagu Saturday undi next week, elagu week ఎండ్ అయిపోయిన తర్వాత మనకి మండే త్రూ ఫ్రైడే వర్క్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇదే టైంలో మనం కొంచెం ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి కాబట్టి గ్రోసరీస్కి వెళ్తూ ఉంటారు. ఐ నో సో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేస్ ఈజ్ ఇండియా బజార్, బికాస్ పర్ఫెక్ట్ టైం టు స్టాక్ అప్ ఆల్ యువర్ ఫేవరెట్ గ్రోసరీస్ కదా. సో ఎవ్రీడే ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేవ్ చేసుకుంటూ చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా బజార్. అండ్ మోర్ స్పెసిఫిక్లీ మెక్కినీలో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్, ఇండియా బజార్ మెకినీకి అయితే మీరు వెళ్లిపోయి హ్యాపీగా పర్చేసెస్ చేసేసుకోండి. దేర్ వాజ్ రీసెంట్లీ అ సేల్, మేబీ ఇంకొన్ని మంచి డీల్స్, స్పెషల్ డీల్స్ ఇంకా కొన్ని ఉండొచ్చు. జూన్ 29th నుంచి జూలై 2nd వరకు రన్ చేశారు ఇండియా బజార్ మెక్కినీలో 10% ఆఫ్ ఆన్ యువర్ పర్చేసెస్ లాగా. సో మొన్న రీసెంట్ గానే అయిపోయింది కాబట్టి జస్ట్ గో టెస్ట్ యువర్ లక్. ఆఫర్ ఎక్స్క్లూడ్స్ అన్ని కూడా డిస్కౌంటెడ్ ఆర్ సేల్ ఐటమ్. సో యా, మీరైతే విజిట్ చేసేసేయండి, చెప్తాను ఆ తర్వాత మనం మాట్లాడేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ గైస్ ఈజ్ the combination, the trio combination I'm giving you is Puri Jagannath, Nitin and Ada Sharma. Puri Jagannath, Nitin, Ada Sharma combination lo ichinatundi aa telugu cinema enti is the question. So answer chese sendi ati twariga.

సో అలా నేను అడిగిన ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా వచ్చేసింది. అండ్ నేను అడుగుతున్న క్వశ్చన్స్ లలో ప్రాబ్లీ దేర్ ఇస్ అనదర్ అండర్లైయింగ్ ఒక ప్యాటర్న్ నేనైతే అనుకోనైతే తీసుకురాలేదు. బట్ ఇవైతే కష్టంగా ఉంటాయి కదా, చెప్పలేకపోతారేమో అని అనుకున్నా. గానీ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో నితిన్ అండ్ అదా శర్మ వచ్చినటువంటి సినిమా ఏంటంటే, యాక్ట్ చేసినటువంటి సినిమా ఈజ్ హార్ట్ అటాక్. ఐ థింక్ ఆ హార్ట్ అటాక్ లాగా వచ్చినటువంటి సినిమాకు ఉన్నటువంటి రిజల్ట్ అన్నమాట. నేను ఈ మూవీస్ అన్ని కూడా ఒక ప్యాటర్న్ లో చెప్తున్నది. సో అదే అన్నారు ప్రసాద్ గారు ఆన్సర్ చెప్తూ కూడా, ఒక ప్యాటర్న్ అలా ఫాలో అయిపోతున్నానని. బట్ నో, ఇట్స్ ఓకే, అలా కాదు. నేను కొన్ని హిట్ సినిమాలు కూడా అడుగుతాను, పర్లేదు, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఫోన్లు అయితే రెడీగా పెట్టుకోండి, ఓకేనా? 9726361966 రెడీగా పెట్టుకుంటే ఆన్సర్ లిట్టే చెప్పొచ్చు అన్నమాట. సో ఈ లోపల నేను ఇంకొక రికమెండేషన్ చెప్పేయాలి, లేదు యాక్చువల్లీ పాట వినేసి వచ్చేసేయండి, ఏం చక్కగా ఆన్సర్ కరెక్ట్ గా చెప్పేస్తున్నారు కాబట్టి ఇంకో ప్రశ్న కూడా వేసేస్తాను. ఆ తర్వాత మీరు ఆలోచించుకుంటూ పాట వినుకుంటూ చెప్పేసేయండి. సుకుమార్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్. సుకుమార్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, ఏ మూవీ ఇది నేను మాట్లాడుతోంది?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
8: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit India Bazaar franchise. India Bazaar Franchising. Your business, your future, starting today.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
10: హలో, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆట కావాల పాట కావాల షో విత్ అనూహ్య. టుడే ఓన్లీ ఆన్ రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. కాబట్టి ఇవాళ మీ ఇంట్లో నేను వచ్చేసాను ఎంటర్టైన్మెంట్ ని తీసుకుంటూ, అండ్ ఎంచక్కగా ఒక గేమ్ కూడా ఆడేసుకుంటున్నాం అనమాట, విచ్ యూ గైజ్ ఆర్ లైకింగ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ గైజ్ ఆర్ ఆల్సో లైకింగ్ అనమాట. ఇందాక నేను ఒక కాంబినేషన్ అడిగాను సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ కాజల్ అగర్వాల్ గారి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చింది అని. అది నన్ అదర్ దాన్ మన ఆర్యా 2 సినిమా అనమాట. ఆర్యా 2 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాబ్లీ డింట్ మేక్ ద గ్రేట్ నంబర్స్ దాట్ ఆర్యా డేట్. కాకపోతే మూవీ మాత్రం చాలా బాగుంటుంది, నాకు నచ్చింది అన్నారనమాట ప్రసాద్ గారు. అండ్ అఫ్ కోర్స్ అలానే చాలా మూవీస్ ఉంటాయి వేర్ అప్పట్లో ఇట్ వాజ్ 2 అహెడ్ ఆఫ్ ద టైమ్. అప్పుడు మనకి ఉన్న మైండ్ సెట్ కి, అప్పుడు మనం చూసే మూవీ ప్యాటర్న్స్ కి అది అంతగా ఎక్కకపోయినా, ఎక్కినా అది మళ్ళీ ట్రాన్స్లేట్ అవ్వలేదు వాళ్ళ మూవీ టాక్ బట్టి. బట్ తర్వాత టీవీలో వచ్చినప్పుడు, ఓటీటీలో వచ్చినప్పుడు, రీరిలీజ్ అయినప్పుడు, తర్వాత అందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు తట్టింది అనమాట, ఓ ఆ పాట బానే, అది ఆ మూవీ బానే ఉంటుందే అని చెప్పేసి. సో అలా చాలా సినిమాలు ఉంటాయి, వాటిల్లో దిస్ ఆర్యా 2 ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దెమ్ అనమాట. అలా అలా అలా మాట్లాడుకుంటూ ఎంచక్కగా పాటలు వినుకుంటూ వచ్చేస్తున్నాము. ఎంఎం కీరవాణి గారి పాటలు అయితే వేస్తూ వచ్చాను. 2 అవర్స్ అయిపోయింది ఇట్టే. నాకైతే ఈజీ అండి ఈసారి ప్లేలిస్ట్, బికాజ్ ఆయన చేసినటువంటి సో మెనీ సాంగ్స్ అండ్ ఇన్ఫాక్ట్ మేబీ ఈజీగా ఒక 200-300 ఫిల్మ్స్ చేసుంటారు, విచ్ ఇస్ నాట్ ఈజీ. ఇన్ని డెకెడ్స్ లాగా అలా ఒక టాల్ ఫిగర్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉండడం అండ్ ఎప్పటికప్పుడు హీజ్ ఓన్లీ బీన్ గ్రోయింగ్ అండి. అంటే రీజనల్ సినిమాని కాస్త నేషనల్ సినిమాని కాస్త ఒక గ్లోబల్ లెవెల్ లోకి తీసుకెళ్లిపోతున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఆ లేటెస్ట్ లేటెస్ట్ పాటలు కూడా నేను పెట్టుకున్నాను. ఈ అవర్ లో మనం యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ నేను సెల్ఫిష్ గా కొన్ని ప్రభాస్ గారి పాటలే ఎక్కువగా వేసుకున్నానమాట. ఏ నేను లాస్ట్ 2 అవర్స్ నుంచి ఒక 2 పాటలే వేసుకొని ఉన్నాను, బట్ మిగతావన్నీ కాంబినేషన్స్ కవర్ చేసేస్తూ వస్తున్నాను. సో మీకు గనక నేను ఒక కాంబినేషన్ మిస్ చేశాను, ఎంఎం కిరాని గారి పాట అది బాగుంటుంది అని అంటే కూడా నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. సో నెక్స్ట్ సినిమా కాంబినేషన్ మీకు నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఇస్ ప్రభాస్ త్రిష మోహన్ బాబు. ప్రభాస్ త్రిష మోహన్ బాబు కాంబినేషన్ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానండి?

ఇలాంటి మాస్ బీట్ ఉన్న పాటలు ఇవన్నీ కూడా ఇంకా లైన్ అప్ అయి ఉన్నాయి కాబట్టి అవన్నీ వినుకుంటూ ఎంచక్కగా నాలాగా డాన్స్ లేసేసేయకండి. ఎస్పెషలీ ఇఫ్ యూర్ డ్రైవింగ్, దాట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. డ్రైవింగ్ చేస్తూ కూడా నేను కొన్ని కొన్నిసార్లు అసలు బీట్ ఉన్న పాటలకు అసలు మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఐ నో ద ట్రాఫిక్ ఇస్ వెరీ లెస్ ప్రాబబ్లీ ఆన్ ద రోడ్స్. ఇందాకే ప్రశాంతి గారు కాల్ చేశారు, ఐ థింక్ షీఈస్ ట్రావెలింగ్ టు ఆస్టిన్. సో అలా దూర ప్రయాణంలో మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్వియస్లీ నేనైతే నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ మీకు ఇచ్చేస్తాను. దట్ ఈస్ నాట్ అ క్వశ్చన్ అట్ ఆల్. సో నేను ఇందాక అడిగిన కాంబినేషన్ క్వశ్చన్ ఏదైతే ఉందో, గెస్ చేయండి సినిమా ఏంటో అని చెప్పేసి నేను మీకు ఇచ్చిన కాంబినేషన్ మోహన్ బాబు గారు, ప్రభాస్ అండ్ త్రిష. సో వీళ్ళ కాంబినేషన్ లో బుజ్జి గాడు ఇస్ ద సినిమా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు నవీన గారు, ప్రశాంతి గారు. అండ్ లెట్స్ సీ, నవీన గారు అడిగినటువంటి పాట అయితే నేను లైన్అప్ చేశాను. సో ఒక మూడ్ లో ఒక రిధమ్ లో చెప్పేస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కాంబినేషన్ ఈజ్ నాని, రితువర్మ అండ్ నాగశ్విన్. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిందో చెప్పేసేయండి. నాని, రితువర్మ అండ్ నాగ్ అశ్విన్. బుజ్జిగాడ్లోంచి ఒక పాట వేసేసేయండి అని చెప్పేసి నేను ఇవాళ పాటల థీమ్ ఏదైతే ఎంఎం కిర్వాణి సాంగ్స్ వేసుకుంటున్నానో దానికి భిన్నంగా దిస్ సాంగ్ ఇస్ కమింగ్ ఆర్ వే. ఎంజాయ్ ఫ్రమ్ బుజ్జిగాడు.

Wow, what amazing calls andi. ఈ question కి అని చెప్పట్లేదు, బట్ దీని ద్వారా I'm talking to somebody called Siri Garu. Siri Garu, అయితే షీఈస్ హ్యావింగ్ హర్ యూనిక్ వీకెండ్, వీకెండ్ లో కూడా కొంచెం సీరియస్ గా పనిచేస్తున్నారు బికాస్ హర్ గోల్ ఇస్ కొంచెం సీరియస్, కాబట్టి షీఈస్ డెవలపింగ్ హర్ ఓన్ బిజినెస్ అండ్ దట్ హెల్ప్స్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ఫ్యామిలీస్, వాళ్ళని ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ లాగా ఉంటూ or early retirement financial plans ivanni cheskovali ani chepesi she's motivating families around that aspect, so the kudos to her. So ala ala business chusukuntu weekend ni gaduptunanu ani chepesi call chesesaru, and tana ee beautiful journey lo daily dose of entertainment mana radio surabhi ani kuda chepeskuntu vastunaru. So very nice to hear from all of you guys. Ila call chesi cheptunte baa anipistundandi that you that there is a part of radio surabhi and all of us in your own lives anamata, endukante obviously radio surabhi sounds like home kada. So mana intlo kuchoni ila ancha kada aatlu paatlu entertain avutunnattu nenaithe feel ayipothunanu. So answer is indaki question entante nenu adigina combination Nani, Ritu Varma and Nag Ashwin. So that combination is nothing but Yavade Subramanyam. So Prasad garu kuda consistent ga, he is our high performing listener today anamata, anni questions ki taka taka answer cheppesukuntu వచ్చేసారు. సో యా ఎవడే సుబ్రహ్మణ్యాన్ని నేను మీ ప్రశ్నలాగా అడిగేశాను. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్. అండ్ ఒక రిక్వెస్ట్ సాంగ్ ఉంది, సో ఐ లైన్ అప్ దాట్ అస్ వెల్. ఇందాక నేను అనుకుంటున్నాను ఎంఎం కిరవాణి గారు అసలు పనిచేయని హీరోలు లేరా అన్నట్టుగా ఆలోచిస్తూ ఐ వాజ్ లైక్ ఐ థింక్ వెంకటేష్ గారిలో కాంబినేషన్ లో లేదనుకుంటానంటే ఆబ్వియస్లీ పబ్బులో కాలేసాను నేను, క్షణక్షణం ఉండే ఉంది అక్కడ. సో లెట్స్ లిసన్ టు దాట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీ. ఈ లోపల నేను ప్రశ్నని నేను కూర్చుకొని వచ్చేస్తాను అన్నమాట.

లాస్ట్ బిట్ వరకు వినిపించాలి అని చెప్పి నేను అసలు బ్రేకే చేయలేదండి ఆ పాటని. ఆఫ్ కోర్స్ ఇది రాత్రి కాదు, ఇది మీరు నెక్స్ట్ నిద్రపోవాల్సిన టైం అసలే కాదు. ఓకేనా, ఇది మిట్ట మధ్యాహ్నం 3:23 PM అట్లీస్ట్ అట్ ద స్టూడియో హియర్ ఇన్ డాలస్. బట్ డెఫినెట్లీ ఈ మిట్ట మధ్యాహ్నం అనుకున్నటువంటి ఆ హాట్ హీట్ బయట ఎంత పేలిపోతుందంటే దానికి క్వైట్ ఆపోజిట్ గా ఈ పాటతో మీకు ఆ చల్లదనాన్ని నేను అందించేస్తున్నాను అనమాట. సో అలా తీసుకోవాల్సిందే అనమాట ఈ పాటని. అంతేగాని ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గైస్ గో టు స్లీప్ అని చెప్పేసి. బట్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా, లాస్ట్ లో ఎంత బాగుంది ఆ మోమెంట్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇన్ ద విజువల్ ఆర్ ఇన్ ద మూవీ. ఏంటి ఆవిడ పాట అందుకుంటోంది బట్ షీ కుడెంట్ ఫినిష్ ఇట్ బికాస్ షీ ఫర్గాట్. అలా మళ్ళీ వెంకటేష్ గారు అందుకొని పాడేస్తున్నారు, ఫిల్ చేస్తున్నారు. సో దాట్స్ హౌ ద లైఫ్ షుడ్ బీ కదా, అట్లీస్ట్ విత్ పార్ట్నర్షిప్ కదా. ఒకరు ఎక్కడన్నా వెనకడుగేస్తుంటే ఇంకొకరు ముందడుగేసుకుని యాజ్ అ యూనిట్ దే ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వాహ్ వాహ్ అనూయ. అలా కొంచెం ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంటానండి మధ్య మధ్యలో. బట్ ఐల్ క్విక్లీ బ్రింగ్ మై సెల్ఫ్ బ్యాక్. బట్ ఐ వాంట్ టు టేక్ అ మోమెంట్ టు జస్ట్ ఈ లాంగ్ వీకెండ్ ఇదా ఇలా చిల్ అవుతున్న సందర్భంలో అలా మీరు పార్ట్నర్షిప్ ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక మూమెంట్ తీసుకోవాలి. ఇఫ్ యు గైజ్ ఆర్ విత్ యువర్ పార్ట్నర్స్ లేదు అని అంటే ఒక కాల్ చేసి వాళ్ళకి చెప్పండి దట్ హౌ మచ్ యూ కేర్ ఫర్ దెమ్, హౌ మచ్ యూ ఫైండ్ అఫెక్షన్ ఫర్ దెమ్ అని చెప్పేసి. ఇట్ విల్ మేక్ దర్ డే కదా, బాగుంటుంది. వై డోంట్ యూ డూ దాట్ ఇన్ ద ఆనర్ ఆఫ్ all of us just chilling and giving some minutes to our own family and loved ones. Amazing. So next question loki adugu pette down because it's been a while. Enti a combination ante ela cheppali, combination answer cheppestaremo anipistondandi nakaithe. ఏదో పెద్ద క్వశ్చన్ తీసుకొచ్చినట్టు నేను ఫుల్ హైప్ ఇచ్చేసాను. బట్ నౌ ఐఎమ్ లైక్ ఆన్సర్ ఈజీగా చెప్తారు, బట్ ఇట్స్ ఓకే, విల్ గివ్ ఇట్ అ షార్ట్. పూజా హెగ్డే, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్. పూజా హెగ్డే, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చింది ఇస్ ద ప్రశ్న. మీరు కాల్ చేసిన నంబర్ నాకు ఆన్సర్ చేయాలంటే 9726361966. ఇందాక సిరి గారు అడిగిన ఒక రిక్వెస్ట్ సాంగ్ ఈజ్ హియర్.

0: Fantastic. So questions ke answer dhada dhada dhada ichestunaru. Obviously nenu adigina question is not very tough also, but Pooja Hegde, Trivikram garu and Junior NTR garu combination lo ichinatvanti Aravinda Sametha gurinche nenu adiganu. So Anita garu call chesi answer cheppesaru and Prashanthi garu kuda chesesi cheppesaru. So yeah, oka chinni short break is coming our way. Aa tarvata em chakaga mana last 30 minutes of our show celebrate chesukundamu and yeah, looking forward.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories.
4: Gurtukostunnayi.
1: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకెన్న వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
6: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
0: వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా ఓన్లీ విత్ మీ అనూహ్య ఫుడ్ టుడే అనమాట. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఎస్, ఇవాళ మనం జరుపుకుంటున్నాం ఎంఎం కిర్వాణి గారి హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. త్రూ హిస్ సాంగ్స్ వీఆర్ ఎంజాయింగ్ హ్యాపీలీ బ్యాక్ టు బ్యాక్ చాలా మటుకు ఆయన సాంగ్స్ వేసుకుంటూ వచ్చేసాము. అండ్ ఇన్ కేస్ యూ గైస్ హ్యావ్ అ రిక్వెస్ట్ సాంగ్, ప్లీజ్ కాల్ మీ అట్ 9726361966. అండ్ ఎన్ చక్కగా ఆట కావాలి సెగ్మెంట్ ఆఫ్ ద షోలో అయితే నేను ఐఎమ్ బ్రింగింగ్ టుగెదర్ ఒక 3 పీపుల్ కాంబినేషన్. వాళ్ళు కలిపి చేసినటువంటి సినిమా, తెలుగు సినిమా ఏంటి అనేది ప్రశ్న అనమాట. సింపుల్, వెరీ సింపుల్ గేమ్. అండ్ యూజువలీ 1 to 4 సాటర్డేస్ శివ గారు చేస్తారు అండ్ he's on a small summer break, kabatti ivalla nenu ee program ni teeskochestanu. Otherwise you can usually listen to me and Sirisha. So Anuhya and Sirisha me vidram kalipi 4 to 7 Saturdays chestuntam khushi khushi gaane program tho. But yeah, today koncham schedule itu atu cheskoni mee andarkaithe non stop entertainment ichedaniki Radio Surabhi is always ahead of their game anamata. Yeah, next question ki ready ya? Samantha, Teja Sajja అండ్ నాగశౌర్య, చాలా పాపులర్ కాంబినేషన్. దెన్ నేను దీన్ని రిపీట్ చేశానంటేనే అక్కడే మళ్ళీ ఆన్సర్ ఇచ్చేసినట్టుంటాను అనేసి ఒక సెల్ఫిష్ మోటివ్ తో నేను ఆన్సర్ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. బట్ యా, ఆన్సర్ తెలిస్తే 9726361966 కి కాల్ చేసేసి ఇండి. అండ్ ఇంకొకసారి ఎవ్రీ టాప్ ఆఫ్ ద అవర్ ఐ థింక్ ఐ హవ్ బీన్ టెలింగ్ యూ గైజ్ బికాస్ 5 డేస్ ఇవి దాటితే మళ్ళీ ఇలాంటి టైం రాదు అని చెప్పి ఒక ఉద్దేశంతో 5 స్పిరిచువల్ అప్లిఫ్టింగ్ డేస్ ఆర్ హ్యాపెనింగ్ అట్ రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్. జులై 1st నుంచి 5th వరకు, మీనింగ్ యూ హ్యావ్ స్టిల్ టైమ్ టుడే అండ్ టుమారో. అండ్ ఏంటంటే అక్కడ మన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది కాబట్టి నేను చక్కగా వెళ్లి అట్లీస్ట్ ఒక ఒక 1-2 మినిట్స్ అపాయింట్మెంట్ తీసేసుకోండి దేవునితో, హలో చెప్పేసేయండి, వెల్కమ్ చెప్పేసేయండి మన డాలస్ కు వచ్చేసినందుకు. అండ్ యా, అలా పాటల్లో ఎంఎం కిర్వాణి గారి డివోషనల్ బ్లాక్ బస్టర్స్ లో ఇంకొక ఆల్మోస్ట్ వెరీ రీసెంట్ పాట అనమాట. బట్ ఇన్ని మాటల్లో ఒక క్వశ్చన్ అక్కడ వదిలేశాను కాబట్టి అది ఎక్కడ మర్చిపోతారో, మేబీ ఐ షుడ్ స్టిల్ రిపీట్. సమాంత తేజ సజ్జ నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన ఆ తెలుగు సినిమా ఏంటి?

యాక్చువల్లీ ఈ సాంగ్ ఎలా మిస్ అయిందో నేను ఇన్ని రోజులుగా అసలు వినలేదు. ఇట్స్ సో అమేజింగ్. అసలు ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అ మూవీ దట్ ఇస్ రిలీజ్డ్ యెట్. ఇది అక్టోబర్ లో లుక్స్ లైక్ ఇది రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ ఇది, విశ్వంభర. అండ్ ఎంఎం కిర్వాణి గారు ఇచ్చినటువంటి మ్యూజికల్ అన్నమాట ఇది. ఆఫ్ కోర్స్ చాలా చాలా నచ్చేసింది నాకు, చాలా క్యాచీగా ఉంది అండ్ ఎంత అర్థవంతంగా లిరిక్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ కూడోస్ టు రామజోగయ్య శాస్త్రి గారు, చాలా చాలా బాగుంది ఈ పాట అయితే. అండ్ డెఫినెట్లీ నేను ఇందాక చెప్పుకొస్తున్నట్టు ఎంఎం కిర్వాణి గారు హ్యాస్ హిస్ ఓన్ స్వాగ్. చాలా స్టైల్స్ ని కంబైన్ చేస్తూ ఎవ్రీ టైం అసలు ఎలా డెలివర్ చేస్తే ఎంత రేంజ్ లోకి రీచ్ వస్తుంది అనేది ఆయనకి అవగాహన ఉందో, సమ్హౌ సంథింగ్ ఇట్ కీప్స్ క్రాకింగ్ అన్నమాట. మంచిగా మంచిగా హీస్ బీన్ డెలివరింగ్ అస్ ఆల్ దీస్ మ్యాజికల్ సాంగ్స్. అండ్ యా, ఇంకా సెలబ్రేట్ చేసుకుందాము, ఇంకొక 20 మినిట్స్ ఉంది. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సరే లేదండి మీ దగ్గర. ఇప్పటి వరకు అసలు టకా కాల్స్ చేస్తున్నారు, బట్ ఐ థాట్ దిస్ విల్ బి అ వెరీ ఈజీ మూవీ. మీరు కూడా అలానే అనుకున్నారేమో, అందరూ చెప్పేసింటారు అని. బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఆన్ దిస్ క్వశ్చన్, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సమాంత, నాగశౌర్య అండ్ తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్ ద ఓపెన్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. 9726361966 కి కాల్ చేసేయండి. అండ్ ఎలాగూ లాంగ్ వీకెండ్ ఉంది, సెలబ్రేషన్స్ కి మీరు యూ మస్ట్ బి గెటింగ్ రెడీ. అట్లీస్ట్ నెక్స్ట్ వీకెండ్స్ లో ఏదైనా పార్టీస్ ఉన్నా ఏమన్నా ఉన్నా గానీ మీరు మీ స్మైల్ ని అందంగా మార్చుకోవాలనుకుంటే, ఆర్ జస్ట్ కీప్ అప్ కీప్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్, ఆర్థోడాంటిక్స్ కి మీరు వెళ్ళాలి అని అనుకుంటే, యూ జస్ట్ హావ్ టు రిమెంబర్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అనమాట. వాళ్ళు ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే ఇచ్చేస్తున్నారు, సో గో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్, తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేసేయండి 9724845400, ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఆబ్వియస్లీ నేను ఒక పాట వేయబోతున్నాను అండ్ ఈ పాట పాడినటువంటి వన్ ఆఫ్ ద సింగర్స్ ఇస్ ఆల్సో సెలబ్రేటింగ్ హర్ బర్త్డే టుడే. సో ఎంఎం కిరవాణి గారితో పాటు దిస్ బ్యూటిఫుల్ సింగర్ దామిని ఇస్ ఆల్సో హ్యాపీ బర్త్డే అనమాట ఇవాళ. లెట్స్ లిసన్ టు దిస్ పచ్చబొట్టేసి సాంగ్.

అమేజింగ్. సో ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు దిల్ ఖుష్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఓ బేబీ ఇస్ ఆబ్వియస్లీ మనకి కాంబినేషన్ లో వచ్చిన మూవీ. శ్రీజ కాల్ చేసి చెప్పేసింది, కొంచెం చీట్ చేసింది నాకు తెలుసు, పక్కన ఎవరో ఆన్సర్ అందించారు, బట్ ఇట్స్ ఓకే. మనం ఫ్యామిలీ స్పిరిట్ లో ఆర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ స్పిరిట్ లో డెఫినెట్లీ తీసేసుకుంటున్నాం అనమాట. బట్ ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ యువర్ రైడ్స్ వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్. జాగ్రత్తగా నడపండి. ఈ పాటలన్నింటినీ కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఊరికే అలా అలా టుంకా టుంకా చేయండి, పై పైనగా డాన్స్ మూవ్స్ చేసుకోండి డ్రైవ్ చేసుకుంటూ, బట్ జాగ్రత్త. అండ్ మీరు గనక నెక్స్ట్ డిన్నర్ ఎక్కడ చేయాలి ఇలాంటి ప్లాన్స్ చేసుకుంటున్నారంటే మైత్రీస్ రెస్టారెంట్ గుర్తు పెట్టేసుకోండి, బికాస్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం వాళ్ళ దగ్గరకే మీరు వెళ్ళిపోవాలి. బికాస్ హిల్ టాప్ లొకేషన్ తో అమేజింగ్ వ్యూస్ ఉంటుంది, స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఆబ్వియస్లీ అన్ని మీల్స్ ఉంటుంది మీకు, అండ్ ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ waiting for? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. Next question combination ichestunanu, Krish Jagarlamudi, Allu Arjun, Anushka. Anushka, Allu Arjun, క్రిష్ జాగర్లమూడి, ఈ కాంబినేషన్ లో ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు ఇచ్చినటువంటి నా ప్రశ్న.

అనదర్ పాపులర్ మూవీ కాబట్టి ఇట్టే ఆన్సర్లు వచ్చేసాయి. ఇక్బాల్ గారు చేశారు ఆర్ వెరీ ఓన్ ఆర్జే ఫ్రమ్ ఆర్ రేడియో సిరబీ ఫ్యామిలీ. ఇక్బాల్ గారి షోస్ మీరు ఎవ్రీ సండేడే యూ కెన్ క్యాచ్ హిమ్ ఆన్ ఎయిర్. సో ఇక్బాల్ గారు కూడా ఆన్సర్ చెప్పేశారు. అలాంగ్ విత్ ఈసారి శ్రీజ వాళ్ళ నాన్నగారు కూడా కాల్ చేశారు. అపారెంట్లీ శ్రీజ హింటించిందంట, నేనైతే అస్సలు నమ్మట్లేదు. బట్ రామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. డ్రైవ్ చేసుకుంటూ కూడా మీరు ఆన్సర్స్ చెప్పేస్తున్నారు టక్ చక చక. వేదం, దాట్ ఈస్ ద వెరీ ఫేమస్ మూవీ, క్రిష్ జాగర్లమూడి తీసినటువంటి, అండ్ అనుష్క విత్ అల్లు అర్జున్ అన్నమాట. ఇంకా ఇంకా సాంగ్స్ వేయాలి, ఇలానే తీసేసుకుని వెళ్ళిపోవాలి, నేను షోస్ మ్యారథాన్ చేసేసుకోవాలి అనిపిస్తోంది. ఎస్పెషలీ విత్ ఎంఎం కిరాణి గారి సాంగ్స్ ప్లేలిస్ట్ వేసుకుని వచ్చినామంటే ఇంకా మామూలుగా ఉంటుందా చెప్పండి. అలా కష్టపడిపోతున్నాను అనమాట నేను ఏ సాంగ్ చూస్ చేసుకోవాలి అన్నట్టుగా. బట్ హియర్ వి గో, ప్రాబబ్లీ అ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. తాప్సీ, గోపీచంద్ అండ్ రోజా. తాప్సీ, గోపీచంద్ అండ్ రోజా కలిసి చేసినటువంటి ఆ సినిమా ఏంటి చెప్పేసి దానికి ఆన్సర్ మీరు కాల్ చేసిన నంబర్ 9726361966. చాలా రికమెండేషన్స్ మిగిలిపోయినాయి నేను చెప్పడానికి మీకు ఈ సెలబ్రేషన్స్ మూడ్ లో. బట్ యా, ఏ టు బి కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫర్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్, బికాస్ దేవ్ మేడ్ ఇట్ ఈజీ విత్ దర్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా, స్పేస్ అండ్ పికిల్స్. ఫ్లఫీ రాగి ఇడ్లీస్ నుంచి గోంగూర రైస్ వరకు మీరు ట్రెడిషనల్ టేస్ట్ ని మినిట్స్ లో ఎంజాయ్ చేసేసేయచ్చు ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ వన్ ఏంటి అంటే టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యుఎస్. హై స్కూల్ క్రికెట్ ఈజ్ ఫైండింగ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. సో వాళ్ళ ఛాంపియన్షిప్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ ఆర్ డేట్స్ యాక్చువల్లీ ఆర్ July 25th నుంచి July 27th వరకు ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్ లో జరగబోతోంది. అమెరికన్ స్కూల్ క్రికెట్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ రైట్ దేర్. ఆల్ రైట్, సో ఒక కాలర్ ని ఆన్సర్ చెప్పడానికి చేస్తున్నారేమో, విల్ టేక్ దమ్ ఆన్ ఎయిర్. హలో అండి, రేడియో సర్బిక్ కాల్ చేశారు, యువర్ ఆన్ ఎయిర్. హలో, మీ పేరు చెప్పేస్తారా అండి? I think you're breaking. ఇంకొకసారి కాల్ చేసేసేయండి, I'll take you off air, probably better ఉంటుందేమో. Okay, so yeah, మీరైతే ఈ వండర్ఫుల్ అనదర్ బ్యూటిఫుల్ పాట వినేసి వచ్చేసేయండి.

ఓకే ఆన్సర్ కూడా చెప్పేసి నేను కంక్లూజన్ నోట్ చెప్పేసుకుని ఐ థాట్ లెట్ మీ బిడ్ గుడ్ బై ఫర్ టుడే. సో yes, the answer is Mogudu, Tapsi, Gopichand and Roja combination lo beautiful cinema. Asala ichi padestaru anamata, especially Roja's character, I love it. So yeah, that brings us to the conclusion note. Cheppek mundara, in fact there are two recommendations I'll give you. Sri Krishna Vilas lo kuda meeru enjoy chese seyochu vaalla food ni, because vaalla signature thali aithe it's going to be amazing. From the moment you walk in, you're welcomed the traditional way with a refreshing welcome drink, and then of course begin a beautifully curated dining journey. Whether it's the weekday bhojanam or weekend bhojanam, every dish is served live, fresh and straight to your table, bringing you the warmth of home style tradition with restaurant perfection. Sri Krishna Villas is at Main Street, Frisco Anmata. And meer ganaka travel plans lo or health insurance coverage kosam chustunnataithe matram SNR insurance ni definitely gurtupettukondi, because meeku last minute cancellations, trip cancellations edaina jarigina kuda emergencies they will come to your rescue. So కవరేజ్ అంతా కూడా అఫోర్డబుల్ ప్లాన్స్ తో ఉంటుంది కాబట్టి మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, దేవ్ గాట్ యు కవర్డ్. సో యా, డెఫినెట్లీ దాట్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ మీ టు ద కంక్లూషన్ నోట్. ఐ ఎంజాయ్ థరలీ 1-4 ఇవాళ చేసినటువంటి నేను అనూహ్య. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు సైన్ ఆఫ్ ఫర్ టుడే. But usually you can catch me on 4-7 kushi kushiga every Saturday along with Sirisha. And ivala nenu Shiva gariki substitute chesestunnanu. I hope I did some level of justice to his segment and the audience that he caters to. Obviously meeru take care in this heat too, hot too, but enjoy your long weekend. And signing off with MM Kirwani's next magical movie lo edaithe paata blockbuster ayindo recent times lo, let's listen to it.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా Name it, we got it. And that too, just one-stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
4: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా
3: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
5: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే
3: స్వదేశీ గ్రోసరీస్ ఇర్వింగ్ కాసల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ more.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజస్ అజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: or call them at 817-829-8888.
1: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ain't it? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
1: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
5: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
1: Manashanti, mental peace. Masala dosa.
0: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatham palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: fun and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering. Shalini, Austin లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
1: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
0: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సాస్.

0: one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
1: నీ కళ నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
1: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
2: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్.

0: cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్పారు.